శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 22వ తారీఖు, సోమవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఇంతవరకు ప్రబోధ గీతం, దేశభక్తి గీతం విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi has emphasized the importance of maritime strengths in the modern world, stressing that strong maritime capabilities are a deciding factor for country's economic and strategic influence. He stated that India fully understands this reality and is preparing itself accordingly.
3: 2014 tak Bharat kareeb 700 crore rupaye ke raksha utpadon ka niryat karta tha. Aaj yeh aankda badhkar kareeb 40,000 crore रुपये पहुंच रहा है. भारत में बने रक्षा उपकरण अब दुनिया के 80 से अधिक देशों तक पहुंच रहे हैं. 12 साल में जो प्रगति हुई है वो ये बताती है कि जब नीति स्पष्ट हो तो देश में कितना बड़ा परिवर्तन हो सकता है.
2: The Prime Minister commissioned 3 indigenously designed and built naval ships, an advanced stealth frigate INS Dunagiri, a large survey vessel INS Sanshodhak, and an anti-submarine warfare shallow water craft INS Agrey at the Shyama Prasad Mukherjee port in Kolkata yesterday. Prime Minister Modi has expressed gratitude to people around the world for making the International Day of Yoga 2026 a global celebration. The Prime Minister said it is encouraging to see yoga bringing together people from all walks of life across nations in the shared pursuit of wellness and good health. He expressed hope that the day would inspire more people to make yoga a part of their daily lives in the times to come. President Draupadi Murmu will visit Kuno National Park in Madhya Pradesh's Shiopur district today. During her visit, she will go on a safari in the park this morning and review the progress of the Cheetah Reintroduction Project. She will also interact with members of the Seheriya tribe who work as cheetah mitras, cheetah trackers, local forest staff and tourist guides to learn about their experiences and role in the project. After the visit, the president will leave for Gwalior and later return to New Delhi. Prime Minister Narendra Modi launched India's ambitious cheetah reintroduction project in 2022 by releasing 8 cheetahs brought from Namibia.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు విన్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 1 సెకండు.
0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వింటారు సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత, డాక్టర్ పణతుల రామేశ్వర శర్మ.
2: ఈ ప్రపంచంలో శాంతికి మూలం నమ్మకం. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, తల్లికి బిడ్డ మీద, బిడ్డకు తల్లి మీద, అలాగే తండ్రి మీద, గురువునకు శిష్యుని మీద, శిష్యునకు గురువు మీద, ప్రజలకు ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి ప్రజల మీద, వ్యాపారస్తుని కొనుగోలుదారు మీద, కొనుగోలుదారుకు వ్యాపారం మీద, చెక్కు చెదరని నమ్మకం ఉన్నట్లయితేనే సామాజిక సంబంధాలు సలక్షణంగా సాగుతుంటాయి. ఇది లౌకిక విషయం. ఇక పారమార్థికంగా ఆలోచిస్తే భక్తునికి భగవంతుని మీద కూడా అచంచలమైన శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఉండాలి. పరిపూర్ణ శరణాగతి తత్వాన్ని అలవరుచుకోవాలి. ఇలాంటి భక్తినే భగవద్గీత అవ్యభిచారణీయ భక్తి అన్నది. ఇటువంటి నిశ్చలతత్వం ఉన్నచోటే భగవంతుడు జీవన్ముక్తిని అనుగ్రహిస్తాడు. యద్భావం తద్భవతి, భావం ఎలాంటిదో ఫలితం అలాంటిదే అన్నట్లు భక్తిలోని, విశ్వాసములోని మన గాఢ

0: ను బట్టి భగవంతుడు మనలను అనుగ్రహిస్తుంటాడు. శ్రీకృష్ణ పరమాత్మను రుక్మిణి సత్యభామ ఇద్దరూ సేవించారు. అయితే వారి వారి మనస్సుల్లోని భక్తి భేదాన్ని బట్టి పరమాత్మ అనుగ్రహించాడు. గజేంద్రుడు కూడా ఆత్మశక్తి చూపించి పోరాడినంత వరకు ఆ పరమాత్మ రాలేదు, నీవే తప్ప నితఃపరంబెరుగా అన్నప్పుడే వచ్చాడు. ఆర్తరక్షణం చేశాడు. ద్రౌపది మన సంరక్షణము పరిపూర్ణ శరణాగతితోనే జరిగింది. కాబట్టి మనం మనకు తోచిన ఇష్టమైన దేవుని మీద అచంచలమైన దృష్టి విశ్వాసము ఉంచి ప్రార్థించాలి. భూతద్దం మీదుగా సూర్యకిరణాలను ఏకముఖంగా కేంద్రీకరించినట్లయితే దాని క్రింద ఉంచిన దూది కాలిపోతుంది. అలాగే మనకు భగవంతుడిచ్చిన దివ్యశక్తిని ఏకముఖం చేసి దాన్ని భగవంతుని మీదకు మళ్లించాలి. దీన్నే యోగం అంటారు. భగవంతుడు యోగేశ్వరుడు. ఇలా చిత్తవృత్తులను నిరోధించి భగవంతుణ్ణి ఆరాధిస్తే మనకు ఎక్కడలేని ప్రశాంతత లభించడంతో పాటు దైవానుగ్రహంతో అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి. ఇలా భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడు. తాత్కాలికంగా అవరోధాలు ఎదురైనా చివరికి విజయము శాంతి తప్పక లభిస్తాయి. అందుకే మన వాళ్ళు నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు. గీతలో కూడా పరమాత్మ నమే భక్త ప్రణశ్యతి అని, విష్ణు సహస్రనామాల్లో నవాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ అని అన్నారు. భగవంతుణ్ణి నమ్మిన వారికి అశుభాలు ఎన్నటికీ కలుగవు. భగవద్భక్తుడు నశించేది అంటూ ఎన్నడూ కలుగదు అని అభయం ఇవ్వబడింది. భగవంతుని మీద విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానాస్పదం కాకూడదు. అద్వైతంలోనే జీవించాలి. ఆయనలోనే నేనున్నాను అనుకోవాలి. ద్వైతీభావం భయాన్ని కలిగిస్తుందేమో. అందుకే అద్వైతాన్ని ఆశ్రయించారు శ్రీశంకరులు. మొదట తన మీద తనకు నమ్మకం కుదరాలి, అంటే ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. అప్పుడే తాను ఇతరులను నమ్మగలడు. ఆత్మవిశ్వాసంతో తన పనులను తాను చక్కగా సాగించుకోవడం చూసి ఇతరులు కూడా తనను నమ్మగలరు. ప్రాణికోటికి మధ్య సమైక్యత, సత్సంబంధాలు, శాంతి సౌఖ్యాలు చేకూరాలంటే ఈ నమ్మకం అనేది ఉంటేనే విలువుతుంది. అట్టి సుదృఢమైన నమ్మకం భగవంతునిపై ఉండబట్టే ధ్రువుడు అమ్మా నాన్నలను వదిలి అడవికి వెళ్ళి ఘోర తపస్సు చేసి ఆ నారాయణుని అనుగ్రహం పొంది శాశ్వతమైన మహోన్నత స్థానాన్ని సంపాదించగలిగాడు. నిష్కాపట్యం, మనఃపూర్వకమైన నమ్మకం ఇవే భగవంతుని పొందే మార్గాలు. కాబట్టి మానవ మనుగడ సాగాలంటే పరస్పరం నమ్మకం అనేది అత్యవసరం. కాబట్టే మనం కూడా భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మి విధ్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ ఆయన పట్ల విశ్వాసం పెంచుకుందాం. ఫలితంగా దైవానుగ్రహ పాత్రులమై అనిర్వచనీయమైన ఆత్మానుభూతిని పొందుతూ సుఖశాంతులతో ఆనందంగా బ్రతుకుదాం. లోకా సమస్త సుఖినో భవంతు.
1: ఇంతవరకు సూక్తి ముక్తవళి విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ పణతుల రామేశ్వర శర్మ. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:35 దాటి 35 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రైతు సోదరులకు నమస్కారం.

అధిక దిగుబడి సాధించడానికి మంచి రకం, మంచి విత్తనం ఎంపిక ముఖ్యమైనదిగా భావిస్తున్నాం. యథాబీజం తథా సస్యం అని పెద్దలు ఏనాడో చెప్పారు. పూర్వపు రోజుల్లో రైతులు తమ కావాల్సిన విత్తనాన్ని తమ పొలాల నుండే తాము ప్రత్యేక జాగ్రత్తతో తీసి భద్రపరుచుకునేవారు. ఇప్పుడు రైతు సోదరులు సొంత విత్తనాన్ని తీసిపెట్టుకోవడం మర్చిపోయారు. విత్తనం తీసిపెట్టుకునే ఓపిక తీరిక లేకుండా పోయింది. పండించిన పంటనంతా అమ్ముకోవడం, తీరా సీజన్ వచ్చి వర్షాలు పడినప్పుడు లేదా కాలువలకు నీళ్లు వచ్చినప్పుడు విత్తనం కోసం పరిగెత్తడం జరుగుతుంది. ఎక్కడ దొరికితే దాన్ని ఎవరో చెప్పిన మాట నమ్మి విత్తనం తెచ్చుకుంటున్నారు, అధిక ధర పెట్టుకుంటున్నారు. అవి సరిగా మొలకెత్తకపోయినా, సరైన దిగుబడి ఇవ్వకపోయినా రైతు తీవ్రంగా నష్టపోతాడు. నమ్మకమైన విత్తనం దొరకనందున విత్తన ఖరీదు నష్టపోవడమే కాక సీజన్ కూడా దాటిపోతుంది. రైతు అవసరాన్ని గుర్తించి మేలైన విత్తనం పేరుతో ఏదో ఒక విత్తనాన్ని మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. రైతులు మోసపోయే అవకాశం ఉంది. కనుక రైతు సోదరులు సాధ్యమైనంత వరకు వారి విత్తనం వారే తయారు చేసుకునే విధంగా అవగాహన కలిగి ఉండాలి. మంచి విత్తన లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే, మంచి పంట రావడానికి మంచి విత్తనం కావాలి. మంచి విత్తనం నాలుగు ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటుంది. ఒకటి, జన్యు స్వచ్ఛత. ఆ రకానికి ఉండాల్సిన సహజమైన ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ విత్తనం వేసినప్పుడు అదే రకమైన పంట రావాలి. ఒక స్వచ్ఛమైన రకం వేసి

వంద శాతం అదే విత్తనం పొందడం జన్యు స్వచ్ఛత అంటారు. ఇక రెండవది భౌతిక స్వచ్ఛత. విత్తనానికి ఉండాల్సిన రంగు ఉండాలి, తాలు సగం నిండిన గింజలు ఉండకూడదు, మట్టి బెట్టలు, ఇసుక, దుమ్ము, దోగర మొదలైన జడ పదార్థాలు ఉండకూడదు, కలుపు విత్తనాలు, వేరే రకం విత్తనాలు కూడా ఉండకూడదు. దీన్ని భౌతిక స్వచ్ఛత అంటారు. మూడవది తేమ శాతం. 13% తేమ ఉన్నప్పుడు విత్తనం బాగా మొలకెత్తుంది, 14% మించి ఉంటే నిల్వ చేయడానికి కూడా అది పనికిరాదు. ఇక నాలుగవ లక్షణం విత్తనం మొలక శాతం. వరి, మొక్కజొన్న, నువ్వులు కనీస మొలక శాతం 80% వరకు ఉండాలి. జొన్న, పప్పుధాన్యాలు 75% ఉండాలి. పొద్దుతిరుగుడు, ఉల్లిలో 70%, ప్రత్తిలో 65%, మిరపలో 60% కనీస మొలక శాతంగా ఉండాలని నిర్ధారించారు. ఇక చెరుకు విషయానికి వస్తే, ఆయా ప్రాంతాలకు అనువైన రకాన్ని ఏ రైతు నుండైనా సేకరించవచ్చు. 6 నెలల వయసున్న గడల నుండి విత్తనం వాడుకుంటే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక విత్తన వర్గీకరణ అనే విషయానికి వస్తే, రైతు సోదరులు మంచి విత్తనాలు మంచి ప్రమాణాలతో ఉత్పత్తి చేసి అందించాల్సి ఉంది. విత్తనాలు 4 తరగతులుగా వర్గీకరించవచ్చు. 1 బ్రీడర్ విత్తనం. విత్తనం రూపొందించిన పరిశోధనా స్థానంలోనే శాస్త్రజ్ఞుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. జన్యు స్వచ్ఛత 100% ఉంటుంది. విత్తనపు సంచులు పసుపు రంగు ట్యాగ్ ఉంటుంది. ఇక ఫౌండేషన్ విత్తనం రెండవది. అంటే బ్రీడర్ విత్తనం నుండి పరిశోధన స్థానాల్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విత్తనాభివృద్ధి క్షేత్రాల్లో సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. ఇవి కూడా ఉత్తమ ప్రమాణాలు కలిగి ఉంటాయి. విత్తనపు సంచులు తెలుపు రంగు ట్యాగ్ ఉంటుంది. ఇక మూడవది సర్టిఫైడ్ విత్తనం. ఇదే ఫౌండేషన్ విత్తనం నుండి రైతులు పొలాల్లో సీడ్ సర్టిఫికేట్ వారి పర్యవేక్షణలో ఉత్పత్తి చేయబడినవి. ప్రయోగశాలలో పరీక్షించి నిర్దేశించిన ప్రమాణం కలిగిన వాటికి ధృవీకరణ విత్తనం అంటే సర్టిఫైడ్ విత్తనం లేబుల్ ఇస్తారు. దీనికి నీలిరంగు ట్యాగ్ ఉంటుంది. ఇక నాలుగవ రకం ట్రూత్ఫుల్ టేబుల్. అంటే మార్కెట్లో ఈ తరగతి చెందిన విత్తనాలు కూడా లభ్యమవుతున్నాయి. ఉత్పత్తిదారులు సొంత పూచీతో ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనం అనే ట్యాగ్ వేసి మార్కెట్లో పలు వంగడాలు, హైబ్రిడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి లేత ఆకుపచ్చ రంగు ట్యాగ్ వాడతారు. ఇవి విత్తన ధృవీకరణ కిందకు రావు. ఉత్పత్తిదారుని నమ్మకం పైన కొలాల్సి ఉంటుంది. ఇక విత్తన లభ్యత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వ్యవసాయ పరిశోధన స్థానాల నుండి రూపొందించిన విత్తనాలు బహు కొద్ది మంది రైతులు వీరికి లభ్యమవుతున్నాయి. అవి కూడా కొద్ది పరిమాణంలో మాత్రమే అందుతాయి. రైతుల పొలాల్లో ఉత్పత్తి జరిగి సీడ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించిన విత్తనాన్ని విత్తనాభివృద్ధి సంస్థల ద్వారా రైతులకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ కలిసి కూడా రైతుల అవసరాలకు కావాల్సిన దానిలో 20% లోపుగానే అందించగలుగుతున్నాయి. రైతు ప్రైవేటు కంపెనీల నుండి విధిగా విత్తనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. విత్తనం కొనుగోలులో రైతులు పాటించాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి. నాణ్యత లోపం గుర్తిస్తే పరిహారం చెల్లిస్తామని అవగాహన ఒప్పందంతో చేసిన డీలర్ దగ్గర నుండే కొనుగోలు చేయాలి. విత్తన డీలర్ నుండి బ్రాండ్ పేరు, లాట్ నెంబరు, ధర, తేదీ, రైతు పూర్తి చిరునామా, డీలర్ సంతకం, రైతు సంతకం, బిల్లు తీసుకొని భద్రపరచుకోవాలి. ఇక విత్తన ఉత్పత్తిదారులు, శాస్త్రజ్ఞులు లేదా వ్యవసాయ అధికారులు తెలిపిన యాజమాన్య పద్ధతులు పాటించాలా. కొనుగోలు చేసిన విత్తనాల్లో మొలక శాతం తక్కువ అని తెలిస్తే, విత్తిన 10 రోజుల లోపలే జన్యు స్వచ్ఛత లోపం అని తెలిస్తే 50% పూర్త సమయంలో, 30 రోజుల లోపల తెలిస్తే లిఖితపూర్వక ఫిర్యాదును సంబంధిత మండల వ్యవసాయ అధికారికి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వరకు అందజేయాలి. విత్తన అవగాహన ఒప్పందంలో చేరని కంపెనీల విషయంలో రైతులు జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు. ఇక విత్తన అవగాహన ఒప్పందం అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే, విత్తన నాణ్యతకు విత్తన కంపెనీల జవాబుదారీ చేస్తూ 2001 ఖరీఫ్ నుండి ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో విత్తనాలకు ఉండాల్సిన నాణ్యత ప్రమాణాలు, విత్తన నమూనా సేకరణ విశ్లేషణ, నాణ్యత నియంత్రణ, విత్తన చట్టాన్ని ధిక్కరించిన వారికి శిక్ష అనే అంశాలు రూపొందించబడినవి. ఇక రైతులకు సకాలంలో నష్టపరిహారం చెల్లించడానికి వీలు కలుగుతుంది. విత్తనం కొనడంలో మరిన్ని సూచనలు కొన్ని తెలుసుకుందాం. పంట దిగుబడి నాణ్యమైన విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. కనుక విత్తనం ఎంపిక, కొనుగోలు విషయంలో మెళకువలు రైతు సోదరులు శ్రద్ధగా వహించాలి. రైతు తమ అనుభవాన్ని బట్టి కానీ, ఆ ప్రాంతపు వ్యవసాయ అధికారిని సంప్రదించి కానీ రకాన్ని ఎంచుకోవాలి, విత్తనం కొనాలి. తప్పనిసరిగా 3 సంవత్సరాలకు ఒకసారి తమ వద్ద ఉన్న విత్తనాన్ని మార్చి ధృవీకరించిన విత్తనం వాడాలి. విత్తనాన్ని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారి స్టోర్ నుండి కానీ, గుర్తింపు పొందిన డీలర్ నుండి కానీ కొనాలి. విత్తనం కొనేటప్పుడు దానికి ఉన్న ట్యాగ్ రంగుతో పాటు లాట్ నెంబరు, రకము, తేదీలు కూడా మనం చూసుకోవాలి. విత్తనానికి నిర్దేశించిన శాతం మొలకెత్తే గుణం ఉండాలి. ఈ విత్తనం గట్టితనం కలిగి మంచి రంగు కలిగి ఉండాలి. చిన్న దబ్బనంతో సంచికి రంధ్రం చేసి గింజలు తీసి మొలక శాతం ముందుగానే పరీక్షించుకొని తర్వాత పొలాల్లో చల్లాలి. ఇప్పుడు చెప్పిన మేలైన యాజమాన్య పద్ధతులను

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు, పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియచేయటమే ఈ నివేదికల లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే అభివృద్ది, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలపై మరో 3 నివేదికలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్బంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని గత రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక్క పెదకూరుపాడు నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు, అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ద ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్లీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ,
2: న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. అట్లని సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అనేటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే, ప్రభుత్వాలని పనిచేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాబట్టి కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహాలు
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటివరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
3: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయ నిధిని అందిస్తా ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అంటే ఎల్ఓసి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని

మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి
1: అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ ఆధునికే విశ్వస్మిన్ సాముద్రిక శక్తిః రాష్ట్రస్య సామరిక ప్రభావస్య ప్రముఖా ఆధారా అస్తి. కోలకాతాయాం శ్యామా ప్రసాద్ ముఖర్జీ జలపోతస్థాత్రి తేన స్వదేశ నిర్మితాః త్రయః నౌ సైనిక పూతాః ఐఎన్ఎస్ దునాగిరిః ఐఎన్ఎస్ సంశోధకః ఐఎన్ఎస్ అగ్రయశ్చ భారతీయ నౌసేనాయై సమర్పితాః.
2: ఐఎన్ఎస్ విక్రాంత్ సే లేకర్ ఆజ్ తక్ కీ యాత్రా కేవల్ నయే యుద్ధ పోతో కీ యాత్రా నహీ హై, యే భారత్ కీ బఢ్తీ ఆత్మనిర్భర్తా కీ యాత్రా భీ హై. ఇన్కా నిర్మాణ భారత్ మే హువా హై, ఇన్కీ డిజైన్ భారత్ మే తయార్ హుయీ హై, ఇన్కే నిర్మాణ మే భారతీయ ఉద్యోగో కీ ప్రతిభా లగీ హై, ఆర్ యహీ నయే భారత్ కీ సబ్సే బడీ తాకత్ హై.
1: తేన ఉక్తం యత్ ఏతేషాం పూతానాం నిర్మాణే ద్విశతాధికాః సూక్ష్మ లఘు మధ్యమోద్యమాః యోగదానం అకరువన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాంప్రతిక వర్షస్య అంతారాష్ట్రియ యోగ దివసస్య వైశ్విక ఉత్సవ రూపేణ ఆయోజనార్థం విశ్వస్య జనాన్ ప్రతి కృతజ్ఞతాం వ్యక్తవాన్. తేన ఉక్తం యత్ యోగః విభిన్నేషు దేశేషు సమాజేషు చ స్థితాన్ జనాన్ స్వాస్థ్య కళ్యాణయోః సమాన లక్ష్యే సంయోజయతి. ప్రధానమంత్రి ఏతత్ విశ్వస్య కృతి ప్రేరణాదాయకం అస్తి ఇతి అవదత్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః కునో రాష్ట్రియ ఉద్యానస్య భ్రమణం కరిష్యతి. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః మధ్యప్రదేశస్య కునో నేషనల్ పార్క్ ఇత్యస్య రాష్ట్రియ ఉద్యానస్య భ్రమణం కరిష్యతి. సా ప్రొజెక్ట్ చీతా ఇది యోజనాయాః ప్రగతిః సమీక్షాం కరిష్యతి, తథా చ వ్యాఘ్రపాలకైః వన కర్మచారిభిః స్థానీయ జనైశ్చ సహ సంవాదం కరిష్యతి. అధికారిణాం అనుసారేణ భారతే సంప్రతి 500+ వ్యాఘ్రాః సంతి, తేషు అధికాంశతః కునో రాష్ట్రియ ఉద్యానే వసంతి.

0: भारतम् अद्यारभ्य नवदिल्ल्यां ब्रिक्स राष्ट्राणां राष्ट्रिय सुरक्षा परामर्शदातॄणां द्विदिवसीय सम्मेलनस्य आयोजनं करोति। अस्य अध्यक्षताम् अजीत डोभालः करिष्यति। नीट यूजी षड्विंशत्युत्तर द्विसहस्र पुनर्परीक्षा सुदृढ सुरक्षा व्यवस्थायां सुसम्पन्ना। राष्ट्रीय परीक्षा अभिकरणस्य अनुसारेण देशे विदेशे च स्थितेषु चत्वारिंशदधिक चतुश्शतोत्तर पञ्चसहस्र परीक्षा केन्द्रेषु लक्षशः अभ्यर्थिनः सहभागिनः अभवन्। दिव्यांग अभ्यर्थिभिः सह सर्वेषां परीक्षार्थीनां सुविधार्थाः विशेषव्यवस्थाः अपि कृताः। केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड इत्यनेन द्वादश श्रेण्याः उत्तर पुस्तिका सत्यापनस्य पुनर्मूल्यांकनस्य च परिणामः क्रमशः प्रकाशितः। मण्डलेन प्राप्तेषु उक्तं यत् प्राप्तेषु आवेदनपत्रेषु सप्ताशीत्यधिक शतं प्रतिशतं परिणामः घोषिताः सन्ति। अवशिष्ट परिणामः अपि शीघ्रमेव चरणबद्धरीत्या प्रकाश्यन्ते। छात्राः स्व आवेदनस्य स्थितिं डिजी लॉकर पटले परीक्षितुं शक्नुवन्ति। मण्डलेन निष्पक्षतां शुद्धतां च सुनिश्चित्य सर्वाः प्रक्रियाः सावधानतया सम्पन्नाः इति उक्तम्। छात्राः मिथ्या प्रचारेषु सामाजिक माध्यमेषु प्रसारितान् अप्रमाणित सन्देशान् च न विश्वसन्तु इति केवलं CBSE इत्यस्य आधिकारिक सूचनाः एव अनुसरन्तु इति परामर्शः दत्तः। तमिलनाडु राज्यस्य पेरियापालम क्षेत्रे स्थितायां समुद्री खाद्य निर्यात समवाये अमोनिया वायोः स्रवण घटनायां सप्त जनाः मृताः, सप्तत्यधिकाः श्रमिकाश्च प्रभाविताः जाताः। घटनास्थले उत्थार चिकित्सा कार्याणि निरन्तरं प्रचलन्ति। राष्ट्रिय आपद्मोचन बलस्य तथा रासायनिक जैविक परमाणु आपदा विशेष दलानां च सदस्याः त्वरितम् आपद उत्थार अभियानम् आरब्धवन्तः। मुख्यमंत्री सी जोसेफ विजयः उच्चस्तरीय अन्वेषणस्य आदेशं दत्त्वा त्रिसदस्यीयां समितिं नियुक्तवान्। फीफा विश्व कप चषके केप वर्डे उरुग्वे च अनयोः दलयोः स्पर्धा तत्र द्वि-द्वि अंकेन समतायाम् अभवत् इति वार्ता।
1: आकाशवाणी तिरुपति केंद्रम 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7 గంటలు దాటి 19 సెకండ్లు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7 గంటల 15 నిమిషాలకు ప్రభాత రేఖల కార్యక్రమంలో 1000 పడగలు నాటిక ధారావాహిక 4వ భాగం. నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటికీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి. నిర్వహణ ఎల్లన్రాజు సరోజ నిర్మల గారు. 7 గంటల 45 నిమిషాలకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8 గంటల 30 నిమిషాలకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి సమర్పణ. 8 గంటల 35 నిమిషాలకు రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భూటాన్ పూర్వరాజు శ్రీ జింగ్మీ డార్జీ వాంగ్చక్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం. 9 గంటలకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. అలాగే చరిత్రలో ఈరోజు వివరాలు. 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10 గంటల 15 నిమిషాలకు 12 గంటల 10 నిమిషాలకు 12 గంటల 40 నిమిషాలకు 1 గంట 30 నిమిషాలకు 3 గంటల 10 నిమిషాలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇక 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1 గంట 20 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి పి వరుధిని గారి స్వీయ కవితలు. 5 గంటల 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6 గంటలకు ప్రసార విశేషాలు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6 గంటల

20:30 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో పత్తి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రాజమణి గారి ప్రసంగం. ఇక 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుండి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపా

0: కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8 గంటలకు చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలీ, 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 ఆపాద మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం, 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
1: బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: ఈవినింగ్ పబ్బుల్లో,
3: నైట్ క్లబ్బుల్లో,
2: మార్నింగ్ మబ్బుల్లో
3: దొరకని ఎంజాయ్మెంట్ కావాలంటే ట్యూన్ చేయండి ఆకాశవాణి.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం సమయం 7:05 కావస్తుంది శ్రోతలు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
5: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్ధరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్ట్రపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలను

చదువుకునే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతూ తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహరాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ T20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో

0: లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు

0: శ్రోతలు, ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఆకాశవాణి

వేయి పడగలు ధారావాహిక నాటకం నాలుగో భాగం. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లనరాజు సరోజా నిర్మల. జరిగిన కథ: ధర్మారావు జమీందారు కృష్ణమనాయని వారి కోటలోనికి వెళ్ళి ఆయనకు పురాణ గ్రంథాలను చదివి వినిపిస్తూ ఉంటాడు. సుబ్బన్నపేట గ్రామం ఏర్పడ్డ వైను జమీందారు ధర్మారావుకు వివరిస్తాడు. చదువు కోసం బందరు వెళ్లిన ధర్మారావు జమీందారు అస్తమయ్య సమాచారం తెలుసుకుని ఎంతో ఆవేదన చెందుతాడు. వినండి, వేయి పడగలు ధారావాహిక నాటకం నాలుగో భాగం.

0: ప్రభు, ధర్మారావు బాబు లేఖ పంపించాడు.
1: మొన్ననేగా కాలేజీకి సెలవులు ఇచ్చారని వచ్చాడు, మళ్ళీ ఇంతలో లేఖ. ఏమైనా కానీ గోప, ధర్మారావు ఇంకా 2 ఏళ్లలో పెద్ద డిగ్రీ తెచ్చుకుంటాడు. ధర్మారావు బిఏ అవుతాడు. కాలేజీలో ఎంత మంచి పేరు, ఉపన్యాసాలు ఇవ్వడంలో అతనే మేటి, వ్యాసాలు రాయడంలోనూ బాగా పేరు తెచ్చుకున్నాడు. ఇక కవిత్వంలో అతనికి ఎవ్వరూ సాటిరారు. ఈ మాటలన్నీ వింటూ నేను కన్న తండ్రిలా పొంగిపోతున్నానరా గోప.
0: బాబుగారు, మీ మేలును ధర్మారావు బాబు ఎన్నడూ మరవడు. ఇదిగోండి బాబు, త్వరగా లేఖలో ఏముందో చదవండి.
1: రాబోయే ఉగాదికి ప్రభువుల క్షేమం కోరుతూ నన్ను దైవాలను స్తుతిస్తూ కవితలు రాశాడు. ఈ పొగడ్తలను చదవడం నా వల్ల కాదురా గోప. లక్ష్మణుడు ఎందుకనో అంతగా ఘీంకరిస్తున్నాడు.
0: ప్రభు, ఇప్పుడే వైద్య పరీక్ష జరిగింది, అంతా బాగానే ఉందిట. ఎందుకలా అరుస్తున్నాడో, ఎందుకు మేత తినడం లేదో, మీరు ఎలాగో ఓపిక చేసుకొని దాని శరీరాన్ని తమ చేతులతో రాస్తే అది శాంతిస్తుంది. తమరు దాని కంటపడాలి.
1: ఏం వెళ్ళనురా, నా శరీరం నా మాట వినడం లేదు. అది సరేగాని గోప, ఈ ప్రాణాలు శరీరాన్ని మోస్తున్నాయా, శరీరం ప్రాణాన్ని భరిస్తోందా? ఒంట్లో ఓపిక తగ్గిన దగ్గర నుంచి ఈ ప్రశ్న నన్ను వేధిస్తోంది.
0: బాబు, ఉగాదికి ధర్మారావు బాబు వస్తాడు కదా, అప్పుడు ఆయన మీ అనుమానాలన్నీ తీరుస్తాడు. ముందు మీరు ఎలాగోలాగా కొంచెం ఎంగిలిపడండి బాబు.
1: నా సంగతి సరేరా, మన లక్ష్మణుడు ఎందుకు మేయటం లేదంటావు? నేను కనిపించడం లేదనా? నేను పొరపాటు చేశానురా గోప. రంగారావు బాబుగారిని లక్ష్మణుడికి అలవాటు చెయ్యలేదు. అయినా రంగారావు ఎప్పుడూ పట్టణంలోనే ఉంటాడు, కోట బాగోగులు పట్టించుకోడు. పొని దివాను గారిని పిలుచుకురా, చిన్నబాబు గారిని బ్రతిమాలమందాం. ఒరే గోప.
0: ప్రభు,
1: లక్ష్మణుడు నా ప్రాణంరా, నేనుండగా దానికి ఏం కాకూడదు. సజాతో యావదాయుషం.
0: ప్రభు.

0: ఎంత అహంకారమో. జమీందారు గారట, నాయనగారు అనలేడు కాబోలు.
1: లేదండి బాబు, ఇదిగో అదిగో అంటూ లేవటం లేదు. అయ్యా, ధర్మారావు గారిని పిలిపించమంటున్నారు, భాగవతం చెప్పించుకుంటారట.
2: పని పాట లేదా? భాగవతం వినాలంటే గుళ్ళు ఆచార్య గారిని పిలుచుకోండి. ఏనుగు అరుపులను ఆపించేందుకు నల్లమందు పెట్టండి. అంతేగాని సేవలు చేయమని నన్ను మాత్రం చంపకండి.
0: లక్ష్మణుడికి ఏదో అయ్యింది బాబు. దాని అరుపులు అరుపుల్లాగా లేవు, ఏడుస్తున్నట్లుంది.
2: నీకు తెలివెక్కువైపోయి జంతువుల భాష కూడా తెలుస్తుందా? ఆ ముసలి ఏనుగు దగ్గరికి వెళ్ళాలంటే నాకు కంపరం.

0: ಧರ್ಮ, ಒರೇ ಧರ್ಮ.
1: ಏನ್ ರಾಘವ?
0: ಸುಬ್ಬನಪೇಟ ಜಮೀನ್ದಾರ್ ಶ್ರೀ ಕೃಷ್ಣನಾಯ್ನ ವಾರು ಕಾಲಧರ್ಮನ್ ಚೇಸಾರಟ.
2: ರಾಘವ, ಏನು ಚೆಪ್ಪೇದಿ?
0: ಈ ಪೇಪರ್ ಚೂಡು,
2: ಎಂತ ಪನೆಯಿಂದೆ ಪ್ರಭು, ಎಂತ ಪನೆ. ಬಾಬುಗಾರು, ಬಾಬುಗಾರು, ನಾವು ದಿಕ್ಕೇವರು ಬಾಬುಗಾರು. ಸುಬ್ಬಣ್ಣಪೇಟಕ್ಕೆ ಇಂಕ ಜಮೀನ್ದಾರರು ಅಂತರಿಂಚಿಪೋಯಾರಾ? ಪ್ರೇಮಮೂರ್ತಿಲು మిమ్మల్ని కోల్పోయి సుబ్బన్నపేట ప్రజలు ఎంత శోకిస్తున్నారో కదా బాబుగారు. రాఘవ, రే రాఘవ, ఏం చెయ్యను, ఏం చెయ్యను.
0: ధర్మం, ఊరుకో, ఆయనది పూర్ణ ఆయుష్, నిండుగా జీవించారు. ఇంకెన్నాళ్ళు ఉంటారు? జమీందారు గారి ఏనుగు లక్ష్మణుడు 3 రోజులు ఆహారం మాని యజమాని కోసం ఏడ్చి ఏడ్చి చచ్చిపోయిందట. జంతువులకు కూడా ఎంత ప్రేమ.
2: అంటే అంటే బాబుగారు వెళ్ళిపోయి 3 నాళ్లపైనే అయ్యిందన్నమాట. నాకు కనీసం వార్త చెప్పే దిక్కే కరువైంది. గోపన్న, నీకన్నా నాకు తెలియజేయాలనిపించలేదా? రాఘవ, నేను వెంటనే బయలుదేరి సుబ్బన్నపేట వెళ్ళాలి.
0: కృష్ణనాయని వారు వృద్ధులు, మనసు కుదిరిపరచుకో. ఇక మీదట నీ కాలేజీ ఫీజులు, భోజనం ఖర్చులు కొత్త దరగారు పంపిస్తారేమో, కంగారు పడకు.
2: అంతా అయోమయంగా ఉంది. రేపన్నది ఎలా గడుస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ కానీ నేను తప్పనిసరిగా సుబ్బన్నపేట వెళ్ళాలి. తండ్రి లేని కుటుంబం అయినా సుబ్బన్నపేటలో దొర్లి దొర్లి ఏడవాలరా రాఘవ.
0: సరే, అలాగే వెళ్ళి త్వరగారా. కానీ దుఃఖించే సంగతి కాదని నీకు తెలుసు, ఆయన ధన్యజీవులు.

0: ధర్ము నాయన, కోటలోకి వెళ్ళొచ్చావా?
1: అమ్మా, వెళ్ళాను, వచ్చాను. అక్కడ నన్ను చూచి పలకరించిన వారు లేరు. గోపన్న కూడా కనిపించలేదు.
0: బాధపడకు తండ్రి. రాజుగారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిన మరుక్షణమే. గోపన్న వెర్రిగా ఏడ్చుకుంటూ కోట దాటి వెళ్ళిపోయాట.
1: అయ్యో,
0: మళ్ళీ ఎవ్వరికీ కనిపించలేదుట.
1: ఎంత పని చేశావు గోపన్న.
0: నాన్న, ధర్ము ఆ పట్ట పేనుగుకి ఎంత ప్రభువక్తో చూడు. ఆహారం నీళ్లు మానేసి కోట పక్కనే పడుకుని ఉందిట. చిన్న జమీందారు కారులో వస్తూ ఉంటే పెద్ద పిడుగులు పడుతున్నంత శబ్దంతో ఘీంకరించిందటరా. మెలికలు తిరిగి పడిపోయిందట. మావటివాడు కూడా ఏనుగు మీద పడి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయాటరా నాన్న.
1: రుణానుబంధాలంటే ఇవేనమ్మా. మరి చిన్న ప్రభువుల మాట ఏమిటి? ఆయనకు హాయిగా ఉందట్నా.
0: ఇంకా మాటలేమిటి, చేతలే. ఎంత త్వరగా కిరీటం ధరిద్దామా అని రంగారావు గారు ఎదురు చూపులు చూస్తున్నారు. మేనత్త కొడుకు, పెద్దమ్మ కొడుకులు ఆయన్ని నడిపిస్తున్నారు.
1: ఇక సుబ్బన్నపేట భవిష్యత్తు ఆ రాధాకృష్ణయ్య, రామేశ్వరం సర్వారాయుడు గారుల దయాదాక్షిణ్యాలపై ఉందన్నమాట. కాల మహిమ. అమ్మా, ఇక మనం చూసేది రాచరికం కాదు, అరాచకమే.
0: నాన్న, ఇక రాణి రుక్మిణమ్మ రావు గారి శోకమే శోకం గదరా. ఆమెను పలకరించాలని ఎంతో తహతహలాడిపోతున్నాను, కానీ ఈ గడప గుడి గడప తప్ప నాకు ఏనాడు ఇంకో చోటు తెలియదాయే.
1: అమ్మా, రాణిగారు పూర్వకాలపు రాణివాసపు స్త్రీలలాగానే ఉంటారు. ఆ గాంభీర్యము, ఆ వర్చస్సు. మేం మాట్లాడుకునేటప్పుడు అప్పుడప్పుడు పరద దగ్గరికి వచ్చి చిరునవ్వుతో నన్ను చూస్తే నాకు ఆనందం కలిగేది. ఒక్క చూపుతో ఎంతో ఆప్యాయం కురిపించే మహారాణి అమ్మ రుక్మిణమ్మారావు గారు. రాణివాసపు తుదిమెరుపమ్మ ఆవిడ.
0: ఈ సమయం ఆమెకి ఎంత గడ్డు కాలం. ధర్మ,
1: అమ్మా,
0: ఒక్కసారి నువ్వైనా వెళ్ళి ఆమెను చూసి రాకూడదా నాయన?
1: అమ్మా, రాణివాసంలోకి నా వంటి యువకుల్ని రాణిస్తారా? నాకు కోటతో ఉన్న ఒకే ఒక్క అనుబంధం తెగిపోయిందమ్మా.
0: నాయన, చిన్నరాణి సరోజినీదేవిని చూశావుట్రా. తండ్రి, నువ్వు ఎన్నో మాటలు కోటకెళ్ళావు కదా నాన్న.
1: లేదమ్మా, ఆమె అసూర్యం పశ్యలాగా పరదాల మాటనే ఉంటుంది. పెద్దరాణిగారు కూడా పరదాల మాటనే ఉన్నా అప్పుడప్పుడు తెర తొలగించి మా సంభాషణలు వింటూ చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు. ఈ మధ్యనే చిన్నరాణి వారి ఆరోగ్యం బాగలేదని గోపన్న చెప్పాడు.
0: అయ్యో, అలాగా? చిన్నపిల్లేగా, త్వరగా కోలుకుంటుందిలే. ఇంతకీ బుల్లి జమీందారుల వారి పేరేమిటన్నావు నాన్న?
1: హరప్ప. కృష్ణమ నాయనం వారి తండ్రి హరప్ప నాయనం వారి పేరేనమ్మా.

0: क्रतुः देवस्य त्वा सवितः प्रसवे।
1: अय्या राजावारु, श्री श्री श्री रंगारायण वारु, మీ పూర్వీకులు శ్రీ శ్రీ రాజా నాగన్న నాయని వారు రూపొందింపజేసిన ఈ బంగారు కిరీటాన్ని బ్రహ్మ విద్యా ప్రవీణులైన విప్రవర్యులు వేదాశీర్వచనంతో మీ శిరస్సును అలంకరిస్తున్నారు. వజ్ర వైఢూర్య గోవేదిక పుష్యరాగ మరకత మాణిక్య మౌక్తికాది నవరత్న గజత కిరీట ధారణ వలన ఆదిత్యాది నవగ్రహాలు కరుణించి మీకు అత్యంత అనుకూలత ఫల ప్రాప్తిని సుగుతారు. పాము లేదు, ఏమీ లేదు, అంతా నిశ్శబ్దంగా ఉండండి. కొత్త జమీందారు పట్టాభిషిక్తులు అవటం కనులారా చూసి తరించే భాగ్యం మనకు కలిగింది. నిశ్శబ్దంగా కూర్చుని జరిగే పండగని కళ్ళారా చూద్దాం. ఎవరూ భయపడకండి, మన అదృష్టం కొద్దీ పట్టాభిషేకాన్ని చూడటానికి దొరలు దొరసానులు వచ్చారు.
2: అంతా కొత్తగా ఉందదినా. పట్టాభిషేకానికి సర్కస్ జంతువులు తీసుకొచ్చి సర్కస్ ఆడిస్తారట. అదేదో మ్యాజిక్ అట. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపిస్తుందట.
3: అది భారతీయ సర్కస్ వదినా, ఎంత బాగుంటుందో.
2: ఓహో,
3: అరవ దేశం నుంచి కచేరీలు చేసేవారిని కూడా పిలిపించారట.
2: ఇంకా ఆహ్వానించడానికి వచ్చేసిన కాగితాలకే 2000 అయిందట. అది సరేగానుదినా, ధర్మారావు గారు రాలేదు? ఆయన గారు లేకుండా పట్టాభిషేకమా?
3: వదినా ఆగు, అదిగో అక్కడ చూడు, ఆ తెల్ల మనుషులు రంగారావు గారితో మాట్లాడుతున్నారు. వాళ్ళు దొరలంట.
2: ఆ ఎర్రటోపిల వాళ్ళేమిటి అలా అందరినీ కర్రలతో తోసేస్తున్నారు? దేవిడీలో సంవత్సరాల తరబడి ఉన్నవాళ్ళని నిన్న మొన్నొచ్చిన ఎర్రటోపిల వాళ్ళు పక్కకి నెట్టేస్తున్నారు.
3: అందుకే అన్నారు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని.
2: బాగా చెప్పావు వదినా.
3: అయినా ఆ జంతువుల్ని చూడు, పాపం ఎలా ఆడిస్తున్నారో. అవేమో

0: పిండి లేక మలమల మాడుతున్నాయి.
1: అవన్నీ అలా ఉంచు, నూతుల్ని పూడ్చేసి సన్నని గొట్టాలతో నీళ్లు నింపుతున్నారట. ఏమిటో, ఏమీ అర్థం కావట్లేదనుకో.
0: అబ్బా, నాటకం చూద్దామని కూర్చుంటే ఇంత ఆలస్యమైపోతుందేమిటి? చూడటానికి దివాను కానీ రాజుగారు కానీ పెద్దలెవ్వరూ రాలేదు. కొంప తీసి ఆడతారో ఆడరో.

0: బావా, పట్టాభిషేకం బాగా జరిగింది. జనమంతా ధరల్ని వేలవెర్రిగా చూశారు.
1: అవును, మధ్యన ఎవరది పాము పాము అని ఏడ్చారు?
2: ధర్మారావు పట్టాభిషేకానికి వచ్చినా ఏమిటి? అతడే ఈ అలరి చేశాడేమో.
0: అతడు ఉత్సవానికి రానే లేదు.
1: అవునులే, అతడెందుకు వస్తాడు? మా సొమ్ము చేదయింది. అబ్బో, ఎంత గర్విష్టి! అతడు వస్తాడా అన్నట్టు ఆయనకి ఆహ్వానం వెళ్ళిందా?
2: ఆహ్వానములా? ఆశ్రయించుకుని బ్రతికేవారికి ఆహ్వానాలెందుకో?
0: మొన్నెప్పుడో
1: ఏమిటి సర్వారాయుడు, ఏదో చెప్పబోయి ఆగిపోయావు, చెప్పు చెప్పు.
0: గణాచారి మొన్నెప్పుడో వేయి తలల పాము కలలోని రాజును కరిచిందని పాడింది. ఇప్పుడు సరిగ్గా కిరీట ధారణ సమయంలో ఎవరో పాము పాము అని అరిచారు.
1: ఈ రెంటికి ఏమిటి సంబంధం?
2: ఈ గణాచారి వ్యవహారం ఎవరికి తెలుసు?
1: బావా, అన్నయ్య, నాకెందుకో ఎంతో వింతగా ఉంది. మనసులో ఎక్కడో రవంత భయంగానూ ఉంది.
2: ఎందుకయ్యా రంగరాయ, మేము లేవు. ఈ పాములు తేళ్లు మనల్నేం చేస్తాయి? మా యుక్తుల ముందు ఆ విషమే పాటిది. ధైర్యంగా నీ మనసు విప్పి మాట్లాడు.
1: నాకు కూడా సరిగ్గా అదే కళ.
2: నిజమేనా?
1: ఆ రోజు నాకు గుర్తుంది. పాత దివాను తొలగించి నాగేశ్వరరావును దివానుగా నియమిస్తూ లేఖ పంపాను. లేఖను టపాలా పెట్టినదాది నాకేదో ఇది అని చెప్పలేని ఆరాటం. ఆ రాత్రి నిద్రే పట్టలేదు. తెల్లవారుజాము నిద్రలో కళ. వేయి తెల్ల పాము వచ్చి నా మంచం పక్కనే తోక మీద నిలబడింది. నేను దాన్ని చూస్తూ ఊరుకున్నాను. మా నాయనగారికి, మా పూర్వులకి పాములు కళల్లోకి రావటం, అక్కడక్కడా దూరంగా కనిపించి వెళ్ళిపోవటం జరుగుతూనే ఉండేదట. కానీ నేనెప్పుడు నమ్మేవాడిని కాను.
0: ఆ పాము వెంటనే వెళ్ళిపోయిందా?
1: లేదు లేదు, నేను దాన్ని చూస్తుంటే అది నా కళ్ళల్లోకి 1000 కళ్ళు పెట్టి చూసింది. దాని కళ్ళల్లోంచి, నాలుకల్లోంచి బుస్సు బుస్సు శబ్దాలతో పాటు విషం కూడా వెదజల్లింది. అది నన్ను ఎన్ని చోట్ల కాటు వేసిందో. భయంతో బాధతో కొయ్యబారిపోయాను. ఇంతలోకి మెలకు వచ్చింది.
0: చిత్రంగా ఉందే. మీకొచ్చిన కళ గణాచారికి ఎలా తెలిసింది? మీరెవరికీ చెప్పలేదు కదా?
1: లేదు లేదు, ఎవరికీ చెప్పలేదు.
0: ఏమో బావా, అసలు ఏదో ఉంది. మీ ఊరే పావులూరు, మీరంతా పావులాళ్ళు.
1: ఈ సమయంలో హాస్యాలేమిటి బావా?
2: మేనత్తా మేనమామ బిడ్డలు ఆ మాత్రం హాస్యాలు ఆడుకోకుంటే ఎలా? సరే, సాయంత్రం సంగీత కార్యక్రమం, ఊరి వారందరికీ ఆహ్వానాలు పంపాం.
1: ఎవరు పాడుతున్నారు?
0: బావా, చెప్పడానికే భయం వేస్తుంది. చన్నపట్నం నుండి ప్రముఖ సంగీత విద్వాంసుడు నాగేశ్వరయ్యర్ గాత్రం, మృదంగం భుజంగం, కంజీరా సుబ్రహ్మణ్యం పిళ్ళై, ఫిడేలు శేషయ్యర్. ఓ జమీందారు బావా, మీ ఊరు వచ్చే వాళ్ళు కూడా సర్పాలేనయ్యా.
2: అంతేకాదు, నాగేశ్వరయ్యర్ రాగాలాపన చేసేటప్పుడు చేతులు దున్నెలాగా పెట్టి పాము పడగలాగా తిప్పుతాట.
1: అయితే మనం ఆ సర్ప సమ్మేళనానికి వెళ్లకుండా తప్పించుకునే మార్గం ఏదీ లేదా?
2: పాములైనా ఇబ్బంది లేదు, కానీ నేల తేమగా ఉంది, కప్పలు ఎగరకుండా ఉంటే చాలు.
1: అన్నట్టు అడగాలనుకుంటూనే మర్చిపోతున్నాను. గోపన్న కనపడ్డే.
2: పెద్ద జమీందారు గారు కాలధర్మం చెందటంతోనే కండువా దులిపి మొగాన కప్పుకొని కోట దాటి వెళ్ళిపోయాడని కాసావాళ్ళు చెప్పారు.
1: అలాగా?
2: సర్వారాయుడు, ఆ రత్నగిరి చూసావా, నన్ను ఎంత అవమానం చేసిందో.
0: నేనే కాదు, పట్టాభిషేకానికి చిన్నపట్నం నుంచి వచ్చిన దొరలందరూ తెల్లబోయారు. వారికి భాష రాకపోయినా ఏదో సంఘర్షణ జరిగిందని తెలుసుకున్నారు.
2: పిలవని పేరంటంలో వచ్చావేమే అంటే తననెవ్వరూ పిలవక్కర్లేదట. ఇది తరాస్థానం అంట.
0: నీకు వత్తాసుగా నేను రత్నగిరిని పొమ్మని అరిచాను. ఆ గోలలో నా గొంతు నాకే వినబడలేదు.
2: అంత వయస్సొచ్చి తత్వం ధిత్వం అంటూ రంగస్థలం మీద ఆడుతూ ఉంటే ఆ ముడతల శరీరం ఊగుతూ ఉంటుంది.

0: అంటే అబ్బబ్బబ్బా, రోతగా ఉండదు. అందుకే నీ కూతుర్ని తీసుకురమ్మన్నా, బలవంతంగా ఈడ్చుకురమ్మన్నా. ఆ పిల్ల భయంతో ధర్మరావు ఇంటికి వెళ్ళిందట, ఆయన రాదు బొమ్మనట్ట.
1: వీళ్ళకి వావి వరసలేమిటి?
0: నేను అలాగే అంటే రత్నగిరి అగ్గి మీద గుగ్గిలం వేసినట్టు భగ్గుమంది. వారిద్దరూ అన్నా చెల్లెళ్ళంట. అంతేకాదు, ఆయన గారు ఆ పిల్లదానికి గురుతుల్యుడంట, గురుతుల్యుడు.
2: ఆ తప్పంతా నీదే రామేశం. ఆ రత్నగిరి కూతురు కోసం అంత గొడవపడకుండా ఉండాల్సింది. చిచి, నలుగురిలో నవ్వుబాట్ల పని. ధర్మారావు వెనక ఆ పిల్ల దాక్కోవడమా? అతనిది గుండె చెరువ రానియడా? నాకు ఈ రోజున తల కొట్టేసినట్లయింది. నేను నీ వైపు మాట్లాడినా వారి వైపు మాట్లాడినా చిచి,
0: ఇంతటితో అయినట్లా.
1: అవునవును, ధర్మారావు పని పట్టాల్సిందే.
0: పొద్దున్న కబురు పంపా రమ్మన్నారని.
1: ఎవరిని? ధర్మారావుని. ఏమన్నాడు? వచ్చినట్లు లేదే.
0: రానన్నాడని చెప్పమన్నట్ట.
1: ఇతడెవరు నన్ను రమ్మని ఆజ్ఞాపించడానికి అని కూడా అన్నట్టు కదా.
0: ఆ ముక్క తెలిసిపోయింది. మరి నన్నెందుకు కొత్తగా అడగటం? సరే, ఇది కూడా విను. కాసావాడికి చెప్పా, రత్నగిరి నెట్టాగైనా అవమానించి తీరాలని.
1: ఆ పని మాత్రం చేయకు, మానుకో. రత్నగిరి తమ్ముడున్నాడు కబీరు, వాడు బండి మీద రెండు పుట్లు వేసి రోజా అడ్డకు భుజం మోపి సునాయాసంగా బండిని భుజాలు కెత్తుకోగలడు. దేవదాసి మీద కానీ రత్నగిరి మీద కానీ ఏగ వాలనేయుడు.
0: అలాగేలే, మరీ పులిని చూపి భయపడుతున్నావు.
1: అది కాదు బావా, నేనొకసారి చూశా. ఈ కబీరు మన రంగారావుని తను చెప్పినట్లు మల్లయుద్ధం నేర్చుకోవటం లేదని తాటించాడు. జమీందారు కూడా సమర్థించారు. ఏ విద్య అయినా సరే సరిగ్గా నేర్చుకోకపోతే దండించాల్సిందే అన్నారు.
2: అబ్బా, ఇంకా చాలిస్తారా కబీర్ను పొగడటం?
0: అయితే ఏమిటి, కబీర్ను చూసి నేను భయపడను.
1: వాడు కత్తిసాము కర్రసాములో బాగా దిట్ట. రంగారావుకి వాడంటే కోపమే, కానీ చిన్నప్పుడు వాడు పెట్టిన తడపాసం గుర్తు తెచ్చుకొని మిన్నకుంటాడు. అయినా ఆ దేవదాసు జోలికి ఎందుకు పెడతావయ్యా?
3: రాణి రుక్మిణమ్మారావు గారికి
4: ఆస్థాన నర్తకి రత్నగిరి
3: వినయపూర్వకంగా నమస్కరించుతున్నది.
4: రత్నగిరి గులాసా, మొన్న అబ్బాయి పట్టాభిషేకానికి నాట్యం చేశావని విన్నారు. నీ అభినయం అద్భుతంగా ఉందని, బిగి ఏమాత్రమూ చెడలేదని చెప్పుకున్నారు.
3: చిత్తం అమ్మా, అదే మా వృత్తి కాదు, ప్రవృత్తి. మా జీవితాలు ఆ కృష్ణ భగవాని పదకైంకర్యాలు. నేను చూపింది భక్తిభావమే, అది హృదయంలో నుంచి పొంగుకొచ్చిందే తప్ప అభినయం కాదమ్మా.
4: మీ జన్మలు ధన్యాలు రత్నగిరి.
3: అమ్మా, నేను తమకొక విన్నపం చేసుకోవడానికి వచ్చాను.
4: తెలుస్తూనే ఉంది, ఇన్ని దశాబ్దాల్లో ఒక్కనాడైనా అంతఃపురానికి రాని నీవు ఈనాడు ఎందుకు వచ్చావా అనే యోచిస్తున్నాను.
3: అమ్మా, తమ అక్కగారి కుమారుడు ప్రభువులకి దగ్గరవాడై ఆగడాలు చేస్తున్నాడమ్మా. ఎలాగైనా రత్నగిరిని అవమానించి తీరుతానని కంకణం కట్టుకున్నాడట.
4: వాడిని నేను మందలిస్తాలే. కొంత పట్టాభిషేకం నాడు విన్నాను, అప్పుడు నువ్వెంతో ధైర్యంతో వాళ్ళని ఎదుర్కొన్నావటగా.
3: ఆ ధర్మారావు బాబు మూలంగా మా బ్రతుకు నిలబడింది. కాని దుశ్శాసనుల్లాగా ఒక దుష్టుడు నా ఇంటి మీద పడి నా కుమార్తెని కొలువుకు ఈడ్చుకురావాలని ప్రయత్నం చేశాడు. అన్నా అంటూ పరిగెత్తుకెళ్ళి నా కూతురు అన్న వెనక దాక్కుంది. మా ధర్మన్న గుడ్లూరిమి చూస్తే వీడు పారిపోయి వచ్చాడు.
4: కష్టం గట్టెక్కావు కదా.
3: ఇంకా లేదమ్మా, పచ్చి రక్తం తాగే పరమకిరాతకుల్ని ఇంటి చుట్టూ పెట్టారు. ఎలాగైనా రత్నగిరిని అవమానం చేసి తీరతారట.
4: ఎంత పని చేస్తాడా? రత్నగిరి అంటే ఎవరనుకున్నాడు? జమీందారు గారు అన్నగారి స్త్రీ, రామేశ్వర శాస్త్రి గారంటే మాకు కులదైవమే. నిన్ను అవమానించటం అంటే నన్ను జమీందారు గారిని అవమానించటమే. ఇక నువ్వు నేను కూడా ఆ పరమాత్మ కృష్ణుణ్ణి నమ్ముకున్న వాళ్ళమే. ధైర్యంగా వెళ్ళు రత్నగిరి, నీ కాలిగోటికి కూడా ఎవరో అపకారం చేయలేరు.
3: అమ్మా తమ దయ, మేము బ్రతకాలో వద్దో మీరే నిర్ణయించండి.
4: నువ్వు నిశ్చింతగా వెళ్ళు, మా ఇంటి ఆడబడుచు. ఈ పట్టు చీర రవికి కూడా పట్టుకుపో.
3: అమ్మా, బాబుగారు వెళ్ళిపోయాక తమరు ఆలయానికే రాలేదు.
4: ఆలయానికే కాదు, నట్టింట్లో కూడా కాలు పెట్టలేదు. నాలుగు గోడల మధ్య ఉండిపోయాను. ఒక ఉపవాసం కానీ ఒక ఏకాదశి ద్వాదశి కానీ ఏమీ లేకుండా జీవోత్సవంగా మిగిలిపోయింది.

0: అమ్మ, మీరలా చింతించొద్దు. మీరు లక్ష్మి, సరస్వతి, పార్వతి. మీదెప్పుడూ కళ్ళకళ్ళలాడుతూ ఉండాలి. మంజీరాలు మీ పాదాలనంటే ఉండాలి.
1: రత్నగిరి, నీకు ఒక రహస్యం చెప్పాలి, ఎవ్వరికీ చెప్పకూడదు.
0: అమ్మా, మీరు చెప్పిన మాట నా నాలుక దాటి బయటికి రాదు. చెప్పండి.
1: రాత్రి కలలో స్వామి కనపడ్డాడు. కూర తలపాగా, మెడలో తులసిమాల, సూర్యహారాలు, చంద్రహారాలు, భుజాల బాహుబులు, నడుముకు చింతామణి, పాచుబందులు.
0: అమ్మా అమ్మా, ఆయన కృష్ణ పరమాత్ముడే కదమ్మా.
1: 10 వేళ్లకు వజ్ర వైఢూర్యాలు పొదిగిన ఉంగరాలు, మరకతమయమైన వేణువు, పెదవులపై చిరునవ్వు, ముమ్మూర్తులా కృష్ణ భగవానుడే. కానీ నా మనస్సెందుకు ఆయన మీ జమీందారు గారిలాగా తోచాడు? అది కృష్ణుడో నా దైవమో?
0: అమ్మా, ఎంత యోగాభ్యాసం చేశావు తల్లి. లేకపోతే స్వామి సంపూర్ణమూర్తి సాక్షాత్కరిస్తుందా? కృష్ణమనాయనేం వారే కృష్ణుడు, కృష్ణుడే కృష్ణమనాయనేం వారు. ఎంతటి పూర్వపుణ్యం తల్లి. లీలాసుకుని కన్న నీ భాగ్యమే మిన్న.
1: ఇంకా చూడు, ఆ పెదవులు కదిలాయి, శబ్దం రాలేదు. కానీ రేపేకాదశి అన్నట్లు నాకు అర్థమైంది. రేపేకాదశి, రేపేకాదశి అన్నాడు తల్లి. నేను దైవానికి పూజలు చేయటం లేదు, ఏకాదశులు ఉండటం లేదు. ఎంతో దుఃఖం కలిగింది. ఎంత పని చేశాను రత్నగిరి.
0: నీ భాగ్యాన్ని వర్ణించటానికి నాకు మాటలు రావటం లేదు. అమ్మా, ఈనాడు ఏకాదశి కదా, ఉపవాసం ఉన్నావా?
1: అవును, ఈరోజు ఎంతో నిష్టగా అర్చనలు చేశాను. కృష్ణమూర్తికి పుష్పహారాలు వేశాను. మనస్సులో ఇన్నాళ్ళు నా నాథను కోల్పోయిన దుఃఖం గూడు కట్టుకుపోయిందంతా కరిగిపోయింది. భగవంతునికి, వారికి అభేదం గోచరించింది. ఎన్నో నెలలకి మళ్ళీ ఈనాడు దేవాలయానికి వెళుతున్నాను.

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 4వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందలి పాత్రలు పాత్రధరులు: ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, కృష్ణమ్మ నాయనింవరు శ్రీ బి అమరేంద్ర, రాఘవరావు శ్రీ పివిఎల్ నరసింహారావు, నాగన్న సేటు శ్రీ జి పెరుమాళ్ళు, గోపన్న శ్రీ సిహెచ్ సురేందర్రాజు, సావిత్రి శ్రీమతి కె ఇందిర, గిరిక శ్రీమతి జి శిల్ప, రాణి రుక్మిణమ్మారావు శ్రీమతి బిఎన్ సీతాకుమారి. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజా నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 7:47 దాటి 49 సెకండ్లు. శ్రోతలు, ఇప్పుడు విందాం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధన

0: షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో మన మొదటి పాట బ్రహ్మోత్సవం చిత్రం కోసం అభయ్ జోధ్పూర్కర్ పాడిన పాట. సంగీతం మిక్కీజే మేయర్, సాహిత్యం సిరివేనెల సీతారామ శాస్త్రి. వినేద్దామా?

శ్రోతలు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. మన తర్వాతి పాట బొమ్మరిల్లు చిత్రం కోసం సిద్ధార్థ్ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం కులశేఖర్, అలాగే అనంత శ్రీరామ్. విందామా?

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు, ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. మన తరువాతి పాట బిల్లా చిత్రం కోసం హేమచంద్ర మాళవిక పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. విందామా?

0: శ్రోతలు, ఇంతవరకు విన్న పాట ఒక్కడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
1: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
2: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
1: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
2: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
1: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: మన తర్వాతి గీతం మహర్షి చిత్రం కోసం డిఎస్పి దేవిశ్రీ శ్రీప్రసాద్ గారు పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి. విందామా?

0: writes The Pioneer. India-US to hold trade talks this week to finalize interim pact, reports The Statesman. The Hindu in its editorial Just Shoots writes, DNA tests for paternity allowed as a last resort must not violate other rights. And finally, The Indian Express writes, IIT Bombay finds a new way to lower LDL cholesterol, adding researchers stop bad fat from reaching liver cells that release it into the blood. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Modi says strong maritime capability is deciding factor for a country's economic and strategic influence, and India is preparing for it. President Draupadi Murmu visits Kuno National Park in Madhya Pradesh, reviews progress of Project Cheetah. India to host two-day meeting of BRICS National Security Advisors in New Delhi today. National Testing Agency to commence UGC NET June 2026 examination from today. U.S. Vice President J.D. Vance says Iran talks making progress as delegations meet in Switzerland. And in men's hockey, India beat Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg. And with that, we end the morning news. Have a great day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన ఎన్ సుదర్శన్ రెడ్డి.
3: మంత్రి కొల్లు రవీంద్ర అన్నమయ్య జిల్లా పర్యటన, వివిధ రకాల అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్, జలధార పథకం ద్వారా జిల్లాలో నీటి యాజమాన్యంలో వచ్చిన పురోగతి మొదలైన విషయాలతో జూన్ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనవారిపల్లె గ్రామంలో గ్రానైట్ క్వారీని ఆయన పరిశీలించారు. ఐరన్ ఓర్, మాంగనీస్, లైవ్ స్టోన్ తదితర విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జిల్లాలో గుర్తించామన్నారు. ప్రకృతి సంపదను కాపాడుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని 40% పెంచామన్నారు. బలహీన వర్గాలు కూడా గనుల విభాగంలో పనులు చేసేందుకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. గ్రామాల్లో రెవెన్యూ, ఇతర సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. భూ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాన్ని ఈ కార్యక్రమంలో ప్రతి రైతుకు చూపిస్తున్నామని ఆయన అన్నారు. కోర్టులో ఉన్న సమస్యలకు కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని, అందుకు రెవెన్యూ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాలికలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారిపై జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఎస్పీ ధీరస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, గృహ హింస చట్టం కింద నమోదైన కేసుల్లోని నేరస్తులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. మహిళల భద్రత కోసం నిర్వహించే ఆపరేషన్ దండాయన కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఎస్పీ కోరారు. భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించినా ఎక్కువ రెవెన్యూ సమస్యలతోనే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని తెలిపారు. ఒక భూమి వివాదంలో చిక్కుకోవడానికి అనేక కారణాలు ఉంటాయని, వాటిని చట్టపరిధిలో అన్ని రకాలుగా పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం రెవెన్యూ అధికారులపైన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సేతు పథకంలో తమ్మళ్లపల్లె టీఎన్ వెంకటసుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్పోక్స్ కింద ఎంపికైనట్లు డీవో నాగరాజు తెలిపారు. ఈ పథకంలో వచ్చే 5 ఏళ్లలో ఐటీఐని పరిశ్రమలతో కలిసి సుమారు 40 కోట్లతో ఆధునీకరణ చేయనున్నట్లు వివరించారు. అలాగే ఇప్పటికే ఉన్న 2 ఏళ్ల కోర్సులైన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్, సివిల్ కోర్సులతో పాటు నూతనంగా 7 ఏళ్ల వ్యవధి గల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు, 2 ఏళ్ల వ్యవధి గల సీఎంసీ మెషినింగ్ టెక్నీషియన్ కోర్సు, డ్రోన్ టెక్నీషియన్ కోర్సులను ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది బడి పిలుస్తుంది కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో వచ్చిన మంచి ఫలితాలను చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఆసక్తి కనబర్చారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యున్నతమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్డుతో పాటు పరిసర ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. హార్స్లీ

0: కు వచ్చే పర్యాటకులలో కొందరు యువకులు ప్రమాదకర రీతిలో వాహనాలు నడుపుతూ పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించడం కోసం ప్రత్యేక చెక్పోస్టును ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు పీఎం సురక్ష బీమా పథకం వర్తింపజేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 18 నుంచి 70 ఏళ్ల వయసున్నవారు ఈ బీమా సౌకర్యానికి అర్హులని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు అన్నారు. ఉపాధి కూలీలు ఏడాదికి 20 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 2 లక్షల దాకా ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. వీటితో పాటు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, బాలికలకు సుకన్య సమృద్ది పథకం ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. పొంగనూరు పురపాలక సంఘం నుంచి అందుతున్న సేవలపై ప్రజలు ఇచ్చిన సంతృప్తికర అభిప్రాయాలకు సంబంధించి సిటిజన్ చార్ట్ ఫీడ్బ్యాక్లో పొంగనూరు మున్సిపాలిటీ 89% పురోగతి సాధించి రాష్టంలోనే ప్రథమ స్థానంలో ఉందని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలోనే అధికారుల పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. అత్యుత్తమమైన సేవలను అందిస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని, తద్వారా ఆ ప్రాంత అభివృద్దికి దోహదం చేసిన వారం అవుతామని సబ్ కలెక్టర్ కళ్యాణి అధికారులకు సూచించారు. ఇది ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 8:35 దాటి 29 సెకండ్లు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
5: సైబాల్,
4: నడుగుల కామరా
5: సైబాల్,
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. శ్రోతలు, ఇప్పుడు వినండి రత్నదీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో ఈరోజు భూటాన్ పూర్వరాజు శ్రీ జింగ్మీ డార్జీ వాంగ్చక్ గారి గురించి జీవిత విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఓ దేశభక్తి గీతం విందామా?

శ్రోతలు, పొరుగు దేశాలైన భారత్, భూటాన్ మంచి స్నేహితులుగా ఎలా మారాయి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి ముఖ్యమైన కారణం గొప్ప నాయకత్వం. భూటాన్ మూడవ రాజు జింగ్మీ డోర్జీ వాంగ్చక్, వీరు భూటాన్, భారత్ స్నేహ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఎన్నో సేవలు అందించారండి. మరి వాటి అన్నిటి గురించి మాట్లాడే ముందు ఈ దేశభక్తి గీతం విందాము.

శ్రోతలు, రత్నదీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో ఈరోజు భూటాన్ పూర్వరాజు శ్రీ జింగ్మీ డార్జీ వాంగ్చెక్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలు వింటున్నారు. శ్రీ జింగ్మీ డార్జీ వాంగ్చెక్ గారిని ఆధునిక భూటాన్ పితామహుడు అని పిలుస్తారన్నమాట. వీరు 1952 నుండి 1972 వరకు 1972 వరకు భూటాన్ను పరిపాలించారు. వీరి పాలనలో విద్య, వైద్యం, రవాణా అలాగే అభివృద్ధి రంగాల్లో భూటాన్ ఎంతో పురోగతిని సాధించింది. వీరు భారతదేశంతో బలమైన దౌత్య సంబంధాలను ఏర్పరిచారు. శ్రోతలు, మరి ఆధునిక భూటాన్ పితామహులైన శ్రీ జింగ్మీ డార్జీ వాంగ్చెక్ గారి సేవల గురించి వింటున్నాము. వీరు భారత నాయకులతో కలిసి పనిచేస్తూ శాంతి, పరస్పర నమ్మకాన్ని ప్రోత్సహించారు. అంతేకాదు, వీరి నాయకత్వంలో భారతదేశం భూటాన్లో రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి సహాయం చేసింది. ఓకే, ఇంకా తెలుసుకునే ముందు ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: భూటాన్ మూడవ రాజు శ్రీ జింగ్మీ డార్జీ వాంగ్చెక్ గారు తన దేశానికే కాదు భారతదేశానికి కూడా ఒక మంచి మిత్రులు. ఒక్కసారి ఆలోచించండి శ్రోతలు, రెండు పొరుగు దేశాలు కలిసి పనిచేస్తే అవి మరింత బలంగా సురక్షితంగా మారి ఎలా అభివృద్ధి చెందుతుంది? వీరు చేసిన కృషి వల్లే నేడు భూటాన్ భారత్ మధ్య బలమైన సుస్థిరమైన స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భూటాన్ పూర్వరాజు శ్రీ జింగ్మీ డార్జీ వాంగ్చెక్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలు వింటున్నారు. దేశభక్తి గీతం విందాము ఇంకొకటి.

0: శ్రోతలు, ఇంతవరకు రత్న దీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భూటాన్ పూర్వరాజు శ్రీ జింగ్మే డార్జీ వాంగ్చెక్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలు విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి FM మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్ లో సమయం 9:01 దాటి 23 సెకండ్లు. ఇప్పుడు వింటారు హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. దీనికి ముందుగా చరిత్రలో ఈరోజు శ్రోతలు, స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహనీయులను మనం ఎన్నడూ మరవలేము. అలాంటి ధీరుల్లో ఒకరు గణేష్ ఘోష్. భారత స్వాతంత్ర్య సమరంలో విశిష్ట పాత్ర పోషించిన విప్లవ వీరుడు. వీరు 1900 జూన్ 22 చిట్టగాంగ్లో జన్మించారు. చిన్న వయస్సులో దేశభక్తి భావాలతో ప్రేరణ పొంది ప్రముఖ విప్లవ నాయకుడు మాస్టర్ ద సూర్యసేన్ నాయకత్వంలో స్వాతంత్ర్యం ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. గణేష్ గారు బ్రిటిష్ పాలనను సవాలు చేస్తూ ఆనాడు దేశంలో స్వాతంత్ర్యం జ్యోతిని వెలిగించేందుకు వీరు చేసిన పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. శ్రోతలు, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నందుకు గణేష్ ఘోష్ గారు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. మరి అన్ని కష్టాలు ఎదుర్కొన్నా, జైలు శిక్షలు అనుభవించినా, దేశ సేవ పట్ల వీరి అంకితభావం ఏమాత్రం తగ్గలేదు. స్వాతంత్ర్యం అనంతరం కూడా వీరు ప్రజాసేవలు చేస్తూ దేశాభివృద్ధికి తనవంతు కృషి చేశారు. అందుకే ధైర్యం, త్యాగం, దేశభక్తి కలిగిన వీరి జీవితం మనకు ఆదర్శంగా నిలిచింది. ఇటువంటి మహనీయులు వీరుల త్యాగాల వల్ల మనకు లభించిన ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం మనందరి బాధ్యత కదండి. ఇప్పుడు ప్రకటన విందాం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS

0: ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
5: సాహిత్యం సమాజానికి దర్పణమంటారు. ఆ దర్పణాన్ని తన రచనలతో మరింత ప్రకాశవంతం చేసిన మహనీయులలో జగన్నాథ్ దాస్ రత్నాకర్ గారు ఒకరు. శ్రోతలు, ఈరోజు జూన్ 22 భారతీయ సాహిత్య ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన ప్రముఖ కవి, రచయిత, పండితులు జగన్నాథ్ దాస్ రత్నాకర్ గారి వర్ధంతి. రత్నాకర్ గారు 1866 ఉత్తరప్రదేశ్లోని కాశీలో జన్మించారు. వీరు

0: అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: సాహిత్యం సమాజానికి దర్పణమంటారు. ఆ దర్పణాన్ని తన రచనలతో మరింత ప్రకాశవంతం చేసిన మహనీయులలో జగన్నాథ్ దాస్ రత్నాకర్ గారు ఒకరు. శ్రోతలు, ఈరోజు జూన్ 22 భారతీయ సాహిత్య ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన ప్రముఖ కవి, రచయిత, పండితులు జగన్నాథ్ దాస్ రత్నాకర్ గారి వర్ధంతి. రత్నాకర్ గారు 1866 ఉత్తరప్రదేశ్లోని కాశీలో జన్మించారు. వీరు హిందీ సాహిత్య వికాసానికి విశేష కృషి చేశారు. ముఖ్యంగా బ్రజ్ భాషలో వీరు రచించిన కవిత్వం సాహిత్య ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రోతలు, జగన్నాథ్ దాస్ రత్నాకర్ గారి రచనలు భారతీయ సంస్కృతిని, నైతిక విలువలను, భక్తిభావాలను ప్రతిబింబిస్తాయి. వీరు సాహిత్య సేవను జీవిత లక్ష్యంగా భావించి భాషాభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఎనలేని సేవలందించారు. అందుకే భారతీయ సాహిత్య చరిత్రలో వీరి పేరు చిరస్థాయిగా నిలిచింది. శ్రోతలు, ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు హలో ఆకాశవాణి, శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటారు.
2: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
3: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
2: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
3: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
4: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
5: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 MHz పై ప్రసారం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు వింటున్నారు హలో ఆకాశవాణి, శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. మా ఫోన్ నంబర్లు 08772246605 లేదా 08772246606. ఇప్పుడు మనం మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో హలో
6: హలో నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: మేడం
1: పేరు ఇంకొకసారి చెప్పండి.
6: ఓబులరెడ్డి మేడం.
1: ఓబులరెడ్డి గారు, ఏ పాట కోరుతున్నారు?
6: నా ఫ్రెండ్ మాట్లాడుతా అంట మేడం.
1: ఇవ్వండి.
7: హలో
1: హలో నమస్తే అండి.
7: మేడం నమస్తే. మేడం
1: హలో, ఆకాశవాణికి స్వాగతం. మీ పేరు చెప్పండి. హలో హలో
7: హలో
1: నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
7: బాబు టైలర్ మేడం.
1: బాబు గారు, ఏ పాట కోరుతున్నారు?
7: శ్రీ మంజునాథ.
1: శ్రీ మంజునాథ చిత్రం కోసం
7: ఒక పాట ఏదైనా మంచి పాట
1: ఏదైనా వేయమంటారా? చెప్పండి.
7: రాఘవులు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, రమాదేవి, సన్మోహం, పుట్టి సాయి, రామండేశ్వరి, నాగమలయ్య.
1: అలాగే అండి, వారందరి కోసం ఈ పాట.
7: ఓకే మేడం. సుమతి కూడా

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాము. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ఖాదర్ భాషా మేడం, నెల్లూరు నుంచి.
0: భాషా గారు, ఏ పాట కోరుతున్నారు?
1: సుమంగళి మేడం.
0: సుమంగళి,
1: కన్నులు నీవే కావాలి, కలలే నేనై రావాలి.
0: ఏఎన్ఆర్ గారిదా?
1: ఏఎన్ఆర్ గారి మేడం.
0: ఓకే అండి.
1: శ్రోత ఉన్నారు మేడం నలుగురు.
0: చెప్పండి.
1: మొహమ్మద్ రఫీ గారు, అల్లగడ్డ పోలయ్య గారు, నంద్యాల రామయ్య, ఎస్ఎన్ఎస్ సర్దార్ భాయ్,
0: వారందరి కోసం ఈ పాట వేయమంటారా?
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంత రాత్రి పూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మా ఫోన్ నంబర్ మరోసారి మీకోసం 0877224605 లేదా 0678772246606. మన తర్వాతి కాలర్ విందాము. హలో, హలో
4: హలో
3: హలో
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి. హలో ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
4: మా పేరు హేమావతి. మేము 35 ఎర్లంపల్లి ఐరాలి చేస్తున్నాం మేడం.
3: హేమావతి గారు, ఏ పాట కోరుతున్నారండి?
4: మాకు భాగ్య చక్రం నుంచి వాన కాదు వాన కాదు వరదరాజు అనే పాట కావాలి మేడం. వర్షాలు పడటం లేదు కాబట్టి అందరి కోసం వర్షాలు పడితే అందరూ బాగుంటారు కాబట్టి రైతులందరూ వర్షం పడాలని కోరుకుంటున్నాం మేడం.
3: భాగ్యచక్రమా?
4: అవును మేడం.
3: ఓకే, భాగ్యచక్రం. ఏ పాట ఏ పాట వేయమంటారు?
4: వాన కాదు వాన కాదు.
3: ఓకే, కోరుకున్న శ్రోతలు చెప్పండి.
4: అందరి కోసం మేడం, వినే వాళ్ళందరి కోసం, ముఖ్యంగా మా 35 ఎల్లంపల్లి వాళ్ళు అందరూ వింటారు రేడియో, వాళ్ళందరి కోసం మేడం.
3: అందరి కోసం ఈ పాట వేయమంటారా? ఓకే అండి.
4: ఓకే మేడం.
3: ఆకాశవాణి వింటుంటారా?
4: ప్రతిరోజు డైలీ 24 అవర్స్ రేడియో ఎప్పుడూ వింటాను మేడం.
3: మీకు ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం?
4: అన్ని ప్రోగ్రాంలు బాగుంటాయి మేడం. ముఖ్యంగా కిసాన్ వాణి. మేము డైరెక్ట్గా ఇక్కడి నుంచి మన వ్యవసాయంలో నుంచే ఫోన్ చేసి, కిసాన్ సెంటర్ ఫోన్ చేసి కూడా డైరెక్ట్గా మన సలహాలు ఇచ్చి మనకు ఏమైనా మందులు వాడాలా ఏం వాడాలనేది డైరెక్ట్గా కూడా తెలుసుకుంటాం మేడం. ఈ రేడియో ద్వారా మాకు చాలా సౌకర్యంగా ఉంది మేడం రేడియో.
3: చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. మీరు అడిగిన పాట తప్పకుండా ప్రసారమవుతుంది వినండి.

0: శ్రోతలు, హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మన తర్వాత కాలర్, హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం బాలరాజు మేడం, నాగలేని గారు కలు మేడం.
0: హలో
1: బాలరాజు మేడం.
0: బాలరాజ్ గారు
1: మేడం, బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, శివాలయానికి వచ్చినాను మేడం. జగదేక వీరుని కథలో శివశంకరి అనే పాట వినిపిస్తాను మేడం.
0: జగదేక వీరుడు
1: మేడం?
0: జగదేక వీరుడు చిత్రం కోసమా?
1: జగదేక వీరుని కథలో శివశంకరి అనే పాట మేడం, బాగుంటది అది వినాలని.
0: తప్పకుండా అండి,
1: వినాలని.
0: తప్పకుండా అండి,
1: కోరుతున్నాను మేడం.
0: చెప్పండి.
1: బాలరాజు, శోభారాణి, దేవయాని, అంజలి, శశిధర్ సాయి, వెంకటలక్ష్మి అమ్మ, మదనపల్లి ప్రసన్నలక్ష్మి, మా మదనపల్లి ప్రసన్నలక్ష్మి కోసం మేడం, మీ కోసం కూడా మేడం.
0: ధన్యవాదాలండి.
1: ప్రసన్నలక్ష్మి ఆర్ట్ కాలేజ్ పనిచేస్తుంది, విద్యానగర్ లో ఉంటుంది మేడం, ఆమె కోసం కూడా.
0: అవునా, తప్పకుండా అండి. పాట ఒకసారి చెప్పండి ఇంకొకసారి. జగదేక వీరుడు చిత్రంలో
1: శివానంద లహరి, శివశంకరి,
0: శివశంకరి,
1: శివశంకరి, శివానంద లహరి.
0: ఇంకొక పాట కోరుతారా
1: మేడం? లవకుశుల్లో రామకథను వినరమ్మా అనే పాట కావాలి మేడం.
0: లవకుశుల్లో
1: రామకథను.
0: తప్పకుండా అండి, రామకథను.
1: అవును మేడం, అవును మేడం, లవకుశుల్లో రామకథను వినరయ్యా అనే పాట
0: వినేద్దామా మరి. ధన్యవాదాలు. అవునా, మంచిదండి. ఆకాశవాణి వింటూ ఉంటారా
1: మేడం?
0: ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఉంటారా?
1: ఎప్పుడు వింటాను మేడం, ఆవులు కట్టేసి మెప్పుకుంటాను, ఎప్పుడు వింటాను. మాకు టీవీలు అవన్నీ ఏం లేదు మేడం. మాకు
0: మంచిదండి.
1: ఒక్కటే మేడం లేదా?
0: ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం మీకు?
1: నాకు ఆకాశవాణి అంటే ఎక్కువ ఇష్టం మేడం. నాకు అందరూ రకరకాల పాటలు పాడుతుంటారు, ఎన్ని ఆనందిస్తాను మేడం. అన్నాళ్ళు ఎక్కడనే ఉంటాను కానీ ఆకాశవాణి పాటలు ఉంటాను మేడం.
0: అదే ఏ ప్రోగ్రామ్ ఇష్టము అని అడుగుతున్నానండి.
1: అన్ని ఇస్తాను మేడం,
0: అన్ని ఇష్టం
1: చేస్తాను. నాకు ఎక్కువ భక్తి శివరంజనేది.

0: భక్తి మనం 6 గంటలకు వచ్చేది ఇష్టం మేడం నాకు.
1: భక్తి రంజిని
0: లేదు నేను పెట్టాను మేడం.
1: సంతోషం అండి.
0: ఎక్కువ ఇష్టం మేడం నాకు.
1: చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.
0: చాలా నేను ఇప్పుడు కాదు మేడం, నేను 25 సంవత్సరాల నుంచి ఉంటాను మేడం.
1: అవునా, చాలా మంచిదండి. మరి మీ పాట వినేద్దామా?
0: ఇందా మేడం.
1: ధన్యవాదాలండి.

ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మీరు హలో ఆకాశవాణి కార్యక్రమం వింటున్నారు. ఇంతకుముందు మంజునాథ చిత్రంలో పాట కోరారండి, క్షమించాలి. వారు వేరే పాట కోరుతూ ఇంకోసారి కాల్ చేయండి, మన తర్వాతి కాలర్ విందాము. హలో, హలో, హలో.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువ

0: 12% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
3: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
2: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
3: తప్పక వినండి రత్న దీపికావళి
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
4: మన నెక్స్ట్ కాలర్ వినేద్దాం. హలో హలో హలో హలో

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, మీరు వింటున్నారు హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. మన తర్వాత కలర్ విందాం. హలో, హలో,
1: హలో మేడం.
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రగిరి నుంచి. ఎవరు మాట్లాడుతున్నారు అండి? పేరు నాగమ్మ. నాగమ్మ గారు బాగున్నారా అండి? నాగమ్మ గారు బాగున్నామండి. ఏ పాట కోరుతున్నారు?
1: రక్త సంబంధం ఉందా మేడం?
0: రక్త సంబంధమా? ఆ సినిమాలో
1: బంగారు బొమ్మ రావేమి పండిట్లు పెళ్లి జరిగిన ఆ పాట అయింది మేడం.
0: రెండు సినిమాలు ఉన్నాయండి, 1975లో ఒకటి, 1984లో ఒకటి ఉన్నాయి. ఏది అడుగుతున్నారు?
1: 84లోది.
0: ఆ చిత్రంలో ఏ పాట అండి?
1: బంగారు బొమ్మ రావేమి పండిట్లు పెళ్లి జరిగిన ఆ పాట మేడం.
0: కోరుతున్న శ్రోతలు
1: శ్రీధర్ రెడ్డి, బుజ్జి, రజని మేడం, అందరి కోసం, మీకోసం కూడా మేడం.
0: ధన్యవాదాలండి. నా పేరు చరిత అండి. నా పేరు చరిత అండి.
1: సరిత, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మేడం.
0: మీరు కోరుతున్న
1: మేడం,
0: మీరు ఆ పాట ఈ సినిమాలో కాదనుకుంటా, వేరే సినిమాలో చూస్తున్నాను.
1: వేయండి మేడం.
0: ఆకాశవాణి వింటూ ఉంటారా?
1: మాకు అన్ని ఇష్టం మేడం. తెల్లారి ఆన్ చేస్తే నైట్ 11 వరకు వింటాం మేడం. నాటికలు, హరికథలు.
0: సంతోషం అండి. ఇంకో పాట కోరుతారా?
1: పెళ్లి సినిమాలో ఊగే ఊగే ఊయాలా సాయి సాయి దంపాల ఆ పాట వేయండి మేడం.
0: పెళ్లి సినిమా ఊగే ఊగే ఊయాలా.
1: అది లేకుంటే పెద్దరకంలో మబ్బు ముద్దుల జానకి మబ్బులు పొలకి దేవాలని ఆ పాట అయింది మేడం.
0: ముద్దుల జానకి
1: పెద్దరకంలో
0: తప్పకుండా వేస్తానండి. ధన్యవాదాలు మరి.
1: థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మేడం.

0: మా ఫోన్ నంబర్లు 0877224665 లేదా 0877224666. శ్రోతల కోసం మరోసారి మా నంబర్లు 0877224665 లేదా 0877224666. మన తరువాతి కాలర్ విందాము. హలో
1: హలో
0: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటారా? కొంచెం దూరంగా రండి, రీసౌండ్ వస్తుంది.
1: పక్కన పిల్లలు ఉన్నారు.
0: ఇప్పుడు చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పూలూరుపేట మండలం మేడం.
0: పేరు?
1: తూర్పు.
0: పేరు చెప్పండి.
1: చింతరామయ్య మేడం.
0: రామయ్య గారు, ఏ పాట కోరుతున్నారు? హలో రామయ్య గారు,
1: మేడం
0: ఏ పాట కోరుతున్నారు? ఇంకొక పాట కోరండి.
1: ఇంకో పాట మేడం
0: చెప్పండి.
1: చెంచులక్ష్మి మేడం.
0: చెంచులక్ష్మి.
1: చెట్టు లెక్క గలవా.
0: తప్పకుండా అండి, కోరుతున్న శ్రోతలు చెప్పండి.
1: అజయ్ మహర్షి మేడం.
0: ఓకే, వారందరి కోసం ఈ పాట వినేద్దామా?
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలు.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై. విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
2: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,
2: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
3: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: తప్పక వినండి ప్రభాత రేఖలు.

0: ఈవినింగ్ పబ్బుల్లో,
1: నైట్ క్లబ్బుల్లో,
0: మార్నింగ్ మబ్బుల్లో
1: దొరకని ఎంజాయ్మెంట్ కావాలంటే ట్యూన్ చేయండి ఆకాశవాణి.
2: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
4: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
5: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
4: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
5: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
6: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
2: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
7: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
8: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబంధన

0: నిక్షిప్తతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇంతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం విన్నారు. శ్రోతలు, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశీయ మత్స్యరంగాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయంగా భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా సముద్ర ఆధారిత ఆహార ఎగుమతులపై విశాఖపట్నం వేదికగా ఇటీవల 2 రోజుల జాతీయ స్థాయి కార్యశాల జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సముద్ర ఆధారిత ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఆక్వాకల్చర్ నిపుణులు, స్టార్టప్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ది సంస్థ ఎంపీఈడీఏ, జాతీయ మత్స్య డిజిటల్ వేదిక ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్ నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాబోయే 5 ఏళ్లలో భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులను 2.5 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2013-14 సంవత్సరంలో భారతదేశం సుమారు 5 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసిందన్నారు. వాయిస్ ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ మత్స్యరంగంలో దేశంలోనే ముందంజలో ఉన్న తరుణంలో విశాఖపట్నంలో ఈ జాతీయ కార్యశాల జరగడం రాష్ట ఆక్వారంగానికి మరింత ఊతాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. వాయిస్ మౌలిక సదుపాయాల అభివృద్ది, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్ర గర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన, నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఉత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మత్స్య సంపద ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని, తినేందుకు సిద్ధంగా ఉండే ఉత్పత్తులు, అధిక విలువ కలిగిన చేపల జాతులు వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో ఇంకా వినియోగంలోకి రాని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరంపై చర్చ జరిగింది. సుస్థిరత, నాణ్యత హామీ, నియంత్రణ నిబంధనల పాటింపుతో పాటు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని, విలువ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వక్తలు ప్రస్తావించారు. సముద్ర ఆహార ఎగుమతుల రంగాన్ని మరింత పటిష్టంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు

సమగ్ర ప్రభుత్వ విధానం అవలంబించడం, బహుళ రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ అవి మన ఎగుమతుల వృద్ధికి ఆటంకం కలిగించవని, అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ దేశ ఎగుమతుల రంగం చూపిస్తున్న స్థిరమైన పురోగతి సాధించిందన్నారు. వాయిస్ మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి సాగర్ మెహ్రా ప్రస్తుత సంస్కరణలు, ప్రాధాన్యతా పథకాల ద్వారా ఉత్పత్తిని పెంచడం, మూలాల గుర్తింపు, ధృవీకరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, సముద్ర లోతు, ఈఈజెడ్ వనరులలోని అపారమైన సామర్థ్యాన్ని వెలికితీయడం వంటి అంశాలపై ప్రసంగించారు. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అజయ్ భదు భారత ఎగుమతుల నిర్వహణ, మారుతున్న ప్రపంచ మార్కెట్ పోకడ్లు, సముద్ర ఆహార ఎగుమతుల విస్తరణలో ఎఫ్టీఏల పాత్ర, మార్కెట్ వైవిధ్యీకరణ, మెరుగైన పోటీతత్వం గురించి వివరించారు. ప్రపంచ ప్రమాణాలతో పోల్చితే మనకున్న లోపాలను గుర్తిస్తూ ప్రాసెసింగ్ విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచాల్సిన అవసరాన్ని, ఎగుమతి విలువలను పెంచేందుకు కోల్డ్

కార్యదర్శి అజయ్ భదు భారత ఎగుమతుల నిర్వహణ, మారుతున్న ప్రపంచ మార్కెట్ పోకడ్లు, సముద్ర ఆహార ఎగుమతుల విస్తరణలు, ఎఫ్టీఏల పాత్ర, మార్కెట్ వైవిధ్యీకరణ, మెరుగైన పోటీతత్వం గురించి వివరించారు. ప్రపంచ ప్రమాణాలతో పోల్చితే మనకున్న లోపాలను గుర్తిస్తూ ప్రాసెసింగ్ విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచాల్సిన అవసరాన్ని, ఎగుమతి విలువలను పెంచేందుకు కోల్డ్ చైన్ అభివృద్ది, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు, గొలుసుకట్టు వ్యవస్థల అనుసంధానానికి మద్దతు ఇచ్చే కీలక పథకాలను సదస్సులో పాల్గొన్న వక్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ, తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్దతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత్స్యరంగ అభివృద్దికి ప్రత్యేకమైన దృష్టి సారించారని, 2014లో ఆయన ప్రారంభించిన నీలి విప్లవం ఈ రంగానికి ఒక కొత్త దిశను చూపించిందన్నారు. ఎఫ్ఐడిఎఫ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వై, అలాగే పీఎంకేఎస్ఎస్వై వంటి పథకాలు అమల్లోకి తీసుకురావడం ద్వారా మత్స్యరంగ మౌలిక వసతులు, ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని చెప్పారు. వాయిస్ కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు, కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తు చేశారు. పారదర్శకత, నిబంధనల అమలు, మార్కెట్ పరిధిని మెరుగుపరచడానికి పటిష్టమైన డిజిటల్ గుర్తింపు వ్యవస్థలు, వాటాదారుల మధ్య మెరుగైన సమన్వయం, విలువ వ్యవస్థ అంతటా మరింత అనుసంధానం అవసరమని చర్చల్లో స్పష్టమైంది. మార్కెట్ పరిధిని విస్తరించడానికి, వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి అవసరమైన సుస్థిర ధృవీకరణ విధానాలు, బాధ్యతాయుతమైన ఉత్పత్తి పద్ధతులను కూడా ఈ సదస్సులో పరిశీలించారు. సముద్ర ఆహార రంగం కోసం ప్రతిపాదిత పీఎల్ఐ విధానంపై జరిగిన చర్చలు ప్రధానంగా విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం, పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టాయి. నిర్దేశిత విధానపరమైన మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ది ద్వారా ప్రపంచ సముద్ర ఆహార విలువ వ్యవస్థలలో భారత స్థానాన్ని బలోపేతం చేయడంపై కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, 2014 నుండి దేశ సముద్ర ఆహార ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతి సాధించామని, ఎగుమతుల పరిమాణం సుమారు 60% మేర పెరిగిందని చెప్పారు. అదే సమయంలో 2014లో మనం కేవలం 105 అంతర్జాతీయ మార్కెట్లకే సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసేవాళ్లం. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన చర్యలు, కృషి ఫలితంగా ఈ సంఖ్యను 130 మార్కెట్లకు విస్తరించగలిగామని తెలిపారు. వాయిస్ చర్చలు ప్రధానంగా ప్రాసెసింగ్, పంట అనంతరం మౌలిక సదుపాయాల బలోపేతం, అధిక విలువ కలిగిన ప్రత్యేక సముద్ర ఆహారోత్పత్తుల ప్రోత్సాహం, లోతట్టు సముద్ర మత్స్య వనరుల్లో వినియోగంలోకి రాని సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం, అలానే సీవీడ్ సాగు, అలంకార మత్స్య పెంపకం, ముత్యాల రకాల జలచరాల పెంపకం, శీతల జలమత్స్య సంపద వంటి అభివృద్ది చెందుతున్న రంగాల ద్వారా ఎగుమతి అవకాశాలను విస్తరించడంపై కేంద్రీకృతమయ్యాయి. భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, సముద్ర ఆహార ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడే విధానపరమైన చర్యలను, సాంకేతికతను అలవర్చుకోవడం, నైపుణ్యాభివృద్ది, ధృవీకరణలు, బ్రాండింగ్, మెరుగైన మార్కెటు అనుసంధానాల అవసరాన్ని ప్రతినిధులు వివరించారు. సుస్థిర ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తులు, మూలాల గుర్తింపు, ధృవీకరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ది, ఆవిష్కరణలు, మార్కెట్ వైవిధ్యీకరణ వంటి అన్ని అంశాలను కలుపుకుంటూ ఒక సమన్వయ విధానంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఈ చర్చలు స్పష్టం చేశాయి. భారత సముద్ర ఆహార ఎగుమతి రంగాన్ని బలోపేతం చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, పరిశోధన సంస్థలు, పారిశ్రామికవేత్తల ఉమ్మడి సంకల్పంతో సదస్సు ముగిసింది. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత

అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో 100,00,000,000,000 రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ముద్దు, కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కన్నీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:32 దాటి 17 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో. మరి హరివిల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక కోతి 1 నిమిషంలో 2 అరటిపళ్ళు తినగలదు, మరి 100 అరటిపళ్ళు తినడానికి దానికి 8 నిమిషాలు పడుతుంది అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజన్య అంటూ పంపించారు నరసింహారెడ్డి మాధవరం నుంచి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేమన్లపాడు నుంచి భానుగారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆర్జే సౌజన్య గారు అంటూ ఎర్రమిండి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. అలాగే స్టోరీ బాగుందని చెప్పారు, థ్యాంక్ యూ అండి. ఇంకా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం నుంచి దోగుపర్తి శివప్రసాద్ శ్రీను అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి గుడ్ మార్నింగ్, శుభోదయం, నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే కిషోర్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ చేశారు. ఆన్సర్ ఈజ్ అంటూ సత్యనారాయణ దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు, గుడ్ మార్నింగ్. రాజేష్ హిందూపురం నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ మామ్. పద్మ శేఖర్ చంద్ర నవ్య కాకా నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఒక అరటిపండు తినడానికి 1 నిమిషం పడుతుంది, కాబట్టి 100 అరటిపళ్ళు తినడానికి 100 నిమిషాలు అంటూ పంపించారు. పిఎస్ రంగారావు గారు హస్తాంబరం చెన్నై నుంచి, ఎగ్జాక్ట్లీ దీన్ని ఇదే ఎక్స్పెక్ట్ చేశారండి. ఇంకా మల్లికార్జున అభిరామ్, అది రాంగ్ ఆన్సర్ అనమాట, కేశవనగర్ నుంచి ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సెకండ్స్ కాదు మినిట్స్ అనమాట. రేడియో మిత్రులకు శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోట శ్రీమన్నారాయణ మూర్తి. సుజాత సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ పోరంగ్ నుంచి వీరరాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. అక్కరపాక నుండి రమ రాంగ్ ఆన్సర్ అండి, 100 అని పంపించారు. హాయ్ సౌజన్య మేడం, నమస్తే, బాగున్నారా, హర్విలికి స్వాగతం అంటూ రఘువీర్ సింగ్ జుగ్నాబాయ్ ఏలూరు నుంచి అయితే మెసేజ్ చేశారు. వెస్తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను, ఎన్ని మినిట్స్ అంటే 50 మినిట్స్.

అనమాట. టైం పెరిగినంత మాత్రాన కోతి తినే స్పీడ్ అయితే మారదు కదా, సో అందుకని 100 డివైడెడ్ బై 2 చేస్తే 50 మినిట్స్ అనమాట. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ టెర్రస్ మీద 6 బట్టలు ఆరేశారు అనుకోండి, అవి పూర్తిగా ఆరడానికి సరిగ్గా 6 గంటల సమయం పట్టింది. మరి అదే టెర్రస్ మీద 12 బట్టలు ఆరడానికి అవి ఎన్ని గంటలు పడుతుంది? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, టెర్రస్ మీద 6 బట్టలు ఆరేశారు, అవి పూర్తిగా ఆరడానికి సరిగ్గా 6 గంటల సమయం పట్టింది. మరి అదే టెర్రస్ మీద ఒకేసారి 12 బట్టలు ఆరడానికి అవి ఎన్ని గంటలు పడుతుంది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866 2488 14 అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు ఇది భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. సంతోష మోయ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ ఉష పాడగా సిరిపెన్నెల సీతారాం సజ్జ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 7 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, టెర్రస్ మీద 6 బట్టలు ఆరేశారు, అవి పూర్తిగా ఆరడానికి సరిగ్గా 6 గంటల సమయం పట్టింది. మరి అదే టెర్రస్ మీద ఒకేసారి 12 బట్టలు ఆరడానికి అవి ఎన్ని గంటలు పడుతుంది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం నుంచి, చెన్నై నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండి భాస్కర్ పెడ నుంచి. ఇంత క్వశ్చన్కి ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సెకండ్ క్వశ్చన్కి కూడా. సత్యనారాయణ దేవినగర్ నుంచి, కాదండి రాంగ్ ఆన్సర్ పంపించారు. తిరువేదిల్లా వెంకట సుబ్బారావు శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా నుంచి కాజా నుండి పంపించారు. ఆన్సర్ 30 మినిట్స్ అని, కాదండి. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోటా శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి. అగ్రపాకి నుండి రమగారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడల జోగనాథ కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జండపేట నుండి సజ్జా లీలారాణి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యదేవ్ నేతాజీ నవీన్ కుమార్ ఆన్సర్ అయితే పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. నరేంద్రప్ప గారు కర్ణాటక నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆర్జే సౌజ్ని గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం

கரெக்ட் ஆன்சர் வாமிச்சர். ஹாய் ஃப்ரெண்ட்ஸ், కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుజాత అండ్ శ్రీనివాసరావు గారు. దొడదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి గణేష్ కుండల్ మార్కెట్ నుండి జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చెలపండి నుండి మోనిష అండ్ మాధురి తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘువీర్ సింగ్ సుగ్నాబాయ్ హెలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభోదయం అంటూ పంపించారు కానీ పేరు పేరు ఎక్కడో పంపించినట్టున్నారు. పేరైతే లేదు, ఆన్సర్ అయితే కరెక్టే. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అబ్దుల్ కలాం గారు పెద్దపరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి అనమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి మోనికా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే 6 గంటలే పడుతుంది. అన్నీ ఒకేసారి ఒకే ఎండలో ఆరుతాయి కదండి. బట్టల సంఖ్య పెరిగితే సూర్యుడు వేడేమి పెరగదు, తగ్గదు కదా. సో అదే కరెక్ట్ ఆన్సర్, 6 గంటలే. చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. 6 అవర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 20 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హరివిలికి బాబే చెప్పేసే టైం వచ్చేసింది. అలాగే ఈనాటి నా షో కూడా బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: भारती एफएम 101.3
1: లేబర్ వెల్ఫేర్ కమిషన్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గన్లు, క్రోమ్, మైకమైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరంగాను ఆన్లైన్లో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు 31/8/2026లోపుగాను, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026లోపుగా దరఖాస్తులు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల ఆర్ కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సాధన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ సప్తాహ్ వాగ్దాన్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల నిమిత్తం 76 మంది లబ్దిదారులకు 68,42,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పాస్పోర్టు దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు రాష్ట పోలీసు శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. 2025 సంవత్సరంలో అందించిన సేవలకు ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఫర్ స్టేట్ పోలీస్ పురస్కారం లభించింది. 12వ తరగతి సమాధానాల పత్రాల వెరిఫికేషన్ పునర్మూల్యాంకన ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ప్రకటించింది. ఫలితాలను దశలవారీగా విడుదల చేస్తున్నామని పేర్కొంది. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు కృషి చేయాలని హైకోర్టు ఉమ్మడి జిల్లా అడ్మినిస్టేటివ్ న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ అన్నారు. నిడదవోలులో నూతనంగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆదివారం ఆయన ప్రారంభించారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సీపెట్లో 3ఏళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు సీపెట్ డైరెక్టర్ శేఖర్ తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో నిర్మించనున్న పల్నాడు శ్రీ మహాశైవక్షేత్రం ప్రాజెక్టుకు 4జూలై శంకుస్థాపన చేయనున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు, క్షేత్రం ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమూర్తి తెలిపారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 19 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా విడుదలైన 13,77,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11 hours 8 minutes 2 seconds లో ఉంది వివి క్లాక్. అన్నమయ్య చిత్రం నుంచి కూల్ గా ఒక అద్భుతమైన పాటను విన్నాం కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి అన్నమాచార్య కీర్తన ఇది. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జియో అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. భారతీయ కళలు, వాటి ఇంపార్టెన్స్, నేటి యువత వాటిని నెగ్లెక్ట్ చేసే తీరు, దానికి సొల్యూషన్తో సహా నిగూఢ సత్యాన్ని నృత్య సంగీత వినోదాలతో కళా తపస్వి విశ్వనాథుడు సందేశాత్మకంగా మనకు అందించిన సువర్ణ కమల చిత్రం ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తుండిపోతుంది. ఈ జనరేషన్ ఆ జనరేషన్ అని లేదు, ఎప్పటికీ కూడా ఈ సినిమా సువర్ణ కమలమే. సో స్వర్ణ కమలం సినిమా కబుర్లు ఒకసారి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. ఇప్పుడు మీకోసం స్టేట్ రౌడీ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సీ నారాయణ రెడ్డి గీతం వస్తుంది. వింటూ స్టేట్యూన్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

లెబనాస్ 14:37 ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మన దగ్గరే మన చుట్టూ మనం రోజు చూసే విషయాలు, ప్రతి క్యారెక్టర్ కూడా అతి సహజంగా పోర్ట్రే చేసిన విధానం ఈ సినిమాను తారాస్థాయిలో నిలబెట్టింది. కళని కాసులతో తూకం వేసి కాదనుకుంటే నష్టపోయేదెవరు? ప్రకృతి ప్రసాదించిన ప్రతిభను సాధనతో వికసింపజేస్తే అది స్వర్ణకమలం. ఈ సత్యాన్ని ఆపాత మధురంగా అందమైన కథతో కథనంతో కళా తపస్వి తీర్చిదిద్ది మనకు అందించారు. ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్లకు చూపించి చెవులకు వినిపించడం మాత్రమే కాదు, మనసుని కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది, కళాకారుడు చరితార్థుడవుతాడు. ఇలాంటి అమృతతుల్యమైన సంభాషణలు ఎంత చక్కగా రాశారో ఈ సినిమాలో. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను స్వర్ణకమల

నుంచి ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు కలిసి అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అద్భుతమైన పాట విన్నారు కదా, డిబేట్ బిట్వీన్ టూ పర్సన్స్. పాట సంగీత పరంగా సాహిత్య పరంగా ఉంటూనే వాళ్ళిద్దరి మనసులోని మాటలు పూర్తి అర్థం వచ్చేలాగా ఎంత అద్భుతంగా రాశారో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. డాన్స్ లో వేరియేషన్ గానీ హీరోయిన్ కాస్ట్యూమ్స్ లో చేంజ్ గానీ అద్భుతంగా ఉంటుంది. శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ అని హీరో అంటే పరుగాపక పయనించవే తలపుల నావా అని హీరోయిన్. హీరో చేతిని వదిలి తన దారికి వెళ్లిపోతుంది. పాటలోనే ఎంత చక్కగా వివరించారో. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ స్వర్ణకమలం. చిత్ర విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం. హీరోయిన్ భానుప్రియ గారు యాక్టింగ్ విషయానికి వస్తే, గజ్జలు బావిలో పడిపోయాయి నూకాలు అనడం, పని మనిషి నూకాలు సహా ఆ ఇంట్లో ప్రతి క్యారెక్టర్ ఎంతో సహజంగా నటించి మెప్పించారు. కొలువై ఉన్నాడే పాటలో భానుప్రియ ఎక్స్ప్రెషన్స్ మాటల్లో చెప్పలేం, ఓ రేంజ్లో ఉంటాయి. అందమైన కళ్లల్లో అభినయం, ఆ బాడీ లాంగ్వేజ్. ఆకాశంలో పాటలో అయితే ఇంటి నుంచి బయటకు వచ్చి హీరోయిన్ బ్యానర్ చూసి ఆమెలాగా పోజ్ పెట్టడం, అండ్ ఆ పాటలో లిరిక్స్, డైలాగ్ డెలివరీ. ఇప్పటికీ అలాంటి కథానాయిక కోసం వెతికిన నో వే. పాట విందాం, పాట విన్న తర్వాత మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం స్వర్ణకమలం చిత్రం నుంచి అందమైన పాటను ప్లే చేస్తున్నాను. ఎస్ జానకి గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నది ఉన్నట్టు గీయడానికి ఊహించుకోవడం ఎందుకండి? మీ పదం ఆమె పాదం తలుచుకుంటేనే బ్రష్ లయబద్ధంగా నడిచిపోతుంది అంటూ వెంకటేష్ గారు చెప్పే మాటలు ఒకటేంటి, అన్ని ఆణిముత్యాలే. నెక్స్ట్ కామెడీ విషయానికి వస్తే శ్రీలక్ష్మి సాక్షి రంగారావు కాంబినేషన్, ఫోటోస్కి పూజ చేయడం బ్రహ్మాండంగా పేలింది కదా కామెడీ. మీకు అసలు సంగీత జ్ఞానం లేదు, శ్రీమతి అంటే తాళంలో కుదరడం లేదు, అయినా మీరు మధ్యలో అడ్డు రాకండి, నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు, ఇలాంటి డైలాగ్స్ అనమాట. అండ్ వెంకటేష్ పక్కనే ఉండేటువంటి పిల్లాడు ఓంకారం గారు పసిగట్టేసినట్టున్నారుగా అంటాడు అనమాట. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కామెడీ విషయంలో కానీ అప్పేయర్ కానీ. అండ్ బావి సీన్ అయితే ఇప్పటికీ మర్చిపోలేం, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా గజ్జలు బావిలో పడిపోవడం, సో సూపర్గా ఉంటుంది అనమాట. ఒక కామెడీ కాదండి అసలు ఈ సినిమాలో, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కళని కాసులతో తూకం వేసి కాదనుకుంటే నష్టపోయేది ఎవరు అనేది. సో ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ ప్రతిభను సాధనతో వికసింపజేస్తే అది స్వర్ణ కమలం ఎలా అవుతుంది అనే విషయాన్ని మనకి ఎంత క్లియర్గా చెప్పారు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఘనాపాటి అన్న పదానికి అర్థం తెలియని నీకు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలి అంటూ చందు క్యారెక్టర్ చెప్పే డైలాగ్, పెద్దల పట్ల తనకున్న గౌరవం వ్యక్తపరిచే విధానం అద్భుతంగా చిత్రీకరించారు విశ్వనాథ్ గారు. సాధనే తప్ప సంపాదన తెలియని కూచిపూడి నాట్యాచారి శేషేంద్ర శర్మ గారు పెద్దమ్మాయి సావిత్రిని సంగీతంలోనూ, చిన్నమ్మాయి మీనాక్షిని నాట్యంలోనూ చెప్పుకోదగ్గ స్థాయికి చేర్చి ఆధునిక ప్రపంచానికి కావలసిన చదువును మాత్రం చెప్పించలేకపోతారు. అయితే సావిత్రి సంగీతాలను అంటే ఆవిడకు వచ్చినటువంటి సరిగమల్ని సంపాదనతో ముడిపెట్టకుండా ఉపాధి కోసం గౌరవప్రదమైన పనులు చేస్తూనే సంగీతంలో రాణించే అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరి మీనాక్షి అందుకు పూర్తిగా భిన్నం, కడుపు నింపని కళ దేనికంటుంది.

మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ స్వయం కృషి చిత్రానికి జానకి గారు పాడినటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

TFM 101.3. బ్యూటిఫుల్ మూవీ గురించి మనం ఆ సినిమా కబుర్లు మాట్లాడుకుంటున్నాం. చదువు నేర్పనందుకు బాధపడుతూ విలాసవంతమైన అధునాతన జీవన శైలి కోరుకుంటూ ఆకాశంలో ఎగిరిపోవాలనుకుంటుంది. పక్కింటిలో దిగిన పబ్లిసిటీ ఆర్టిస్ట్ చంద్రశేఖర్ కి శర్మగారి ఫ్యామిలీ నచ్చుతుంది. అతని మంచి మనసుకి కళా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మీనాక్షి మరీ మరీ నచ్చుతుంది. తన ఇష్టాన్ని నేరుగా చూపించకుండా మీనాని అద్భుతమైన కళాకారిణిగా ప్రపంచానికి చూపించాలని ఆరాటపడతాడు. అవకాశం వచ్చినప్పుడల్లా చేయందిస్తాడు. మీనాలో మొండితనం వాళ్ళిద్దరి మధ్య అగాధాన్ని సృష్టించింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం మనం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ ఆపద్ బాంధవుడు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

11:45 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. కళా తపస్వి విశ్వనాథుని స్వర్ణ కమలం సినిమా విశేషాలు. సో 1988లో విడుదలైన స్వర్ణ కమలంపై అవార్డుల వర్షం కురిసింది. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకున్నారు, ఉత్తమ దక్షిణ భారత చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ నటిగా భానుప్రియ కూడా నంది అవార్డు, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు ఉత్తమ నటుడిగా వెంకటేష్, ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల గారు నంది పురస్కారాలు అందుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ శుభ సంకల్పం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుత్రామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

11:33 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ 40 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సువర్ణ కమల చిత్ర విశేషాలు. మనం స్వర్ణ కమలం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. అండ్ ప్రతి డైలాగ్ కూడా ఎంత మనసుకి దగ్గరగా అనిపిస్తుంది అంటే అన్ని సూపర్బ్ గా ఉంటాయని చెప్పాను కదా. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే భానుప్రియ గారు అంటారు అనమాట ఫ్రెండ్ తోటి, అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజనంగా బ్రతకాలా, ఆ వచ్చే అదృష్టం ఏదో ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు, అర్థం చేసుకోవు అంటుంది. సో అండ్ అలాగే వాళ్ళ అక్కతోటి అన్ని షేర్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఈ సిస్టర్స్ ఇద్దరు కూడా ఎంత బాగుంటుందంటే వాళ్ళిద్దరి మాట్లాడుకుని, అంటే అక్కేమో ఎంత చాలా చక్కగా చెల్లిని చూసుకునే పద్ధతి కానీ, ఆ కేరింగ్ కానీ, అండ్ తిన అక్కతో ఆ ఫ్రీనెస్ మాట్లాడడం కానీ, మరి నీకు కూడా గొప్పింటి కోడలు అయిపోవాలని, మంచి మంచి చీరలు కట్టుకోవాలని, ఎంచక్క నగలు పెట్టుకోవాలని, దర్జాగా బతకాలని లేదా అంటుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సినిమాలు వస్తే ఎంత బాగుంటుందో కదా. అండ్ ఫైనల్లీ ఒక గురు పూర్ణిమ నాడు ఆమెకు జ్ఞానోదయం అవుతుంది. ఒకప్పుడు విదేశాలు విమానాలు అని ఆశపడిన మీనాక్షి ఆకాశంలో విహరించే అవకాశం వచ్చినా కూడా ఎప్పుడు తనకి చేయందించినటువంటి చందు చేతుల్లో సువర్ణ కమలంగా ఒదిగిపోతుంది. సో విశ్వనాథ్ గారు ఎంత బ్యూటిఫుల్గా తెరకెక్కించారంటే ఈ మూవీని, చెప్తున్నాను కదా ఇన్ని వసంతాలైనా కూడా ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తున్నా కూడా ఈ సినిమా ఎంత బాగుంటుంది అంటే ట్రై చేయండి, ఇంకొకసారి ట్రై చేయండి చూడడానికి. సో ఫైనల్గా ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను స్వర్ణ కమలం చిత్రం నుంచి. అండ్ ఈనాటి సినిమా కబుర్లు అయితే బాగున్నాయి కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జానకి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం ఫ్రమ్ ద మూవీ స్వర్ణ కమలం. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕನಪಡ್ತರಾಣಿ. ಭಾರತ್ ಐರೋಪಾ ಸಮಾಖ್ಯ ಮಧ್ಯ ಕುದುರಿನ ಸ್ವೇಚ್ಛಾ ವಾಣಿಜ್ಯ ಒಪ್ಪಂದಂ ವಚ್ಚೇ ಏಡಾದಿ ಮಾರ್ಚ್ ನಾಟಿಕೆ ಅಮಲ್ಲೋಕಿ ವಚ್ಚೇ ಅವಕಾಶಂ ಉಂದನಿ ಕೇಂದ್ರ ವಾಣಿಜ್ಯ ಪರಿಶ್ರಮಲ ಶಾಖ ಮಂತ್ರಿ ಪಿಯೂಷ್ ಗೋಯಲ್ ವೆಲ್ಲಡಿಂಚಾರು. అనంతపురం జిల్లాలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా

430 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్లు విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. రాష్ట వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు 58.12% మంది ఓటర్లకు గణన పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకాన్ని త్వరలో అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి 25,000 రూపాయల చొప్పున అందిస్తామని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలో వీఎంఆర్డీఏ నిధులతో అభివృద్ది పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని శాసనసభ్యులు అదితి గజపతిరాజు చెప్పారు. డివిజన్లో పలు అభివృద్ది పనులను ఆమె పరిశీలించారు. రాష్టాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొని గత రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటి గంటకు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
4: ట్యూన్ చేసావా?
5: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
4: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
5: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: 12 hours 4 minutes 30 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం మన భావోద్వేగాలు మన హెల్త్ మీద ప్రభావం చూపిస్తాయి అన్న విషయం మీకు తెలుసా కోపంగా ఉంటే మన ఆరోగ్యం ఒకలా సంతోషంగా ఉంటే మరొకలా ఉంటుందన్న విషయం మీకు తెలుసా అవును ఎగ్జాక్ట్ గా అండి
1: This is Akashvani, the news read by Valsa Williams. External Affairs Minister Dr. S. Jaishankar arrived in Mongolia today on an official two-day visit. In a social media post, Dr. Jaishankar shared this information and said he is looking forward to fruitful engagements to advance the special partnership between India and Mongolia. During the visit, the External Affairs Minister will meet with the Mongolian leadership and hold discussions with his counterpart, Foreign Minister B.

ఉందని అక్కడికి ఇక్కడికి పరుగులు పెట్టేస్తూ ఉంటారు చాలా మంది. అంటే ఇక్కడ మనశ్శాంతిగా లేదు, అక్కడ వెళ్దాము, ఇక్కడికి వెళ్దాం అనుకున్నారు. బట్ ఒక విషయంగా చెప్పాలి అంటే, కొంతవరకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళడం ఓకే, కానీ హ్యాపీనెస్ కోసం మాత్రం ఎప్పుడు మనం పరిగెట్టకూడదు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది ఒక బటర్ఫ్లై లాంటిదనమాట. లైక్ ఎలా చెప్పాలి అంటే సీతాకోక చిలుక లాంటిదనమాట. దానికోసం మనం పరిగెడుతూ ఉన్నాం అనుకోండి, అది అస్సలు మనకి దొరకదు. అదే ఒకచోట ప్రశాంతంగా కూర్చుంటే అదే వచ్చి మన మీద వాలుతుంది, అవునా కదా? ట్రై చేసి చూడండి. సో మరి ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, హ్యాపీనెస్ కోసం మీరు కంగారు పడిపోయి ఏదో చేసేసి ఏదో అవ్వకండి. సో హ్యాపీనెస్ అనేది ఎప్పుడు కూడా మనలో మనం చేసే పనులను బట్టి ఉంటుందన్నమాట. సో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, మీకు ఏం చేస్తే హ్యాపీగా ఉంటుంది, ఎలా ఉంటే హ్యాపీగా ఉంటుంది, ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటుంది. సో ఫ్యామిలీతోనా, ఫ్రెండ్స్తోనా, ఇంకెవరితో ఉంటే హ్యాపీగా ఉంటుంది. లైఫ్ చాలా చిన్నది కదా, సో ఉన్న దానిలోనే మనం హ్యాపీగా బ్రతకాలి అండ్ ఉన్న ఆ లైఫ్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం, ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, చెప్తూ ఉంటాం అందరికీ, కానీ బట్ పాటించే విషయానికి వస్తే మాత్రం కుదరదన్నమాట. బిజీ షెడ్యూల్ కదా, బిజీ లైఫ్ అయిపోతూ ఉంటుంది. బట్ కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం హ్యాపీగా ఉంటే మనకి హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, చక్కగా మనం హ్యాపీగా ఉంటాం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు, ఇంకొంచెం ఎక్కువ కాలం బ్రతకచ్చు. టెన్షన్గా పరుగులు తీస్తూ, సంపాదన కోసం పరుగులు తీస్తూ చాలా కంగారు పడిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇంకా మాట్లాడుకుందాం, మీకు తెలుసు ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. బిఫోర్ దట్ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ధమ్కీ, దాస్కా ధమ్కీ చిత్రం నుంచి ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. వింటూ స్టే ట్యూన్.

వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నాను కదా, అదేంటంటే ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం మనం కోపంగా ఉంటే 5 గంటలకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందట. అదే ఒక్క నిమిషం హ్యాపీగా ఉంటే 5 గంటలకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. అందుకే అన్నారేమో సంతోషం సగం బలం అని. ఆనందం అంటే మనకి ప్రతీ నెల వచ్చే శాలరీ కాదు కదా, ఫ్యామిలీతో హాయిగా గడపటం, నచ్చిన పని చేయటం, నచ్చినట్టుగా ఉండటం. ఏమంటారు, హ్యాపీనెస్ ఎక్కడో

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న

0: వచ్చారు. అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
0: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకుంటున్నాం కదా, హెల్దీగా ఉండాలంటే కోపం అనేది అస్సలు మన దగ్గరికి రానియకుండా సంతోషంగా ఉండడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట. హ్యాపీగా ఉంటూనే ఉండాలి. సో మరి హ్యాపీగా ఉండాలి అంటే వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే ఉండాలి కదా. మరి ఇంకొక విషయం ఏంటంటే, మన కళ్ళు ఇక్కడ మనకి చాలా ముఖ్యమైనది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. చూపులో గనక ఏమాత్రం మార్పు వచ్చినట్లు అనిపించినా కూడా అది మీకు ఒక హెచ్చరిక లాంటిదన్నమాట. హఠాత్తుగా రెండుగా కనిపించడం కానీ, సరిగా కనిపించకపోవడం ఇలాంటి సమస్యలు ఏమైనా నోటీస్ చేస్తే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అనేది బెటర్. మరి విషయం ఏంటంటే, మన ఆరోగ్యం గురించి మన కళ్ళు బోలెడన్ని విషయాలు చెప్తాయన్న విషయం మీకు తెలుసా? తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఇప్పుడైతే మీకోసం సంక్రాంతికి వస్తున్నాం. చిత్రానికి భీమ్స్ పాడినటువంటి పాట, ప్రణవి అండ్ భీమ్స్ కలిసి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు.

0: भारती FM 101.3
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనోన్ నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల

భద్రతాధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీత పురోగతిని రాష్టపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్టపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీత కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెక్ తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24, 25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్ తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు, జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంగ్

0: ఓవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో కేప్ వెర్దే ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2తో డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్ బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్స్ ఏమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0తో ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్టపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జ్బాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో 2వ మ్యాచ్, జూలై 19 లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

యానిమల్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, అనంత శ్రీరామ్ గీతం ఇది, రాఘవ చైతన్య ప్రీతం పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 45 minutes 15 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మీలో ఉన్న ఆత్మకి మీ కళ్ళే అందమైన కిటికీలు అని చెప్పొచ్చు. ఎవరు ఎందుకు ఈ మాట చెప్పారో అని చాలా పరిశోధనలు కూడా జరిగాయి. అండ్ మన కళ్ళు మన గురించి, మన ప్రస్తుత హెల్త్ కండిషన్ గురించి నిజాలనే వెల్లడిస్తాయని కూడా నిరూపించబడింది. మరి ఆ కళ్ళు చెప్పే కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఎంజాయ్ ద సూపర్ హిట్ సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ ప్రేమకు వేళాయిరా, సంగ్ బై ఉన్నికృష్ణన్ అండ్ చిత్ర. అండ్ ఈ పాటకు సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు,

12:51 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి మన కళ్ళు బయట పెట్టే విషయాలు తెలుసుకోవడానికి ఎలాంటి డిగ్రీలు అవసరం లేదు. అందులో ముందుగా చూపు మాస్క బారటం. నవేడేస్ చాలా జాబ్స్లో, అంటే చాలా ఉద్యోగాల్లో చాలా మంది కంప్యూటర్స్ పై గంటలు గంటలు పనిచేయడం జరుగుతుంది. మరి దీనివల్ల ఏంటంటే కంప్యూటర్ స్క్రీన్ నుంచి వెలువడే కాంతి ప్రభావానికి కళ్ళు మండటం, చూపు మాస్క బారటం చూస్తూనే ఉన్నాం కదా. మరి ఈ డిజిటలైజేషన్ ముందుకు పోవడం వల్ల మంచి కంటే చెడు ప్రభావమే ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి, మంచిని మాత్రమే తీసుకోండి. అండ్ మీకు తెలుసా, ఒత్తిడి కానీ, వృద్ధాప్యం కానీ, పోషకాహార లోపం ఇలాంటి కారణాల వల్ల కనుబొమ్మల మీద ఉండేటువంటి వెంట్రుకలు రాలిపోవడం, దీని ఫలితంగా అలోపిషియా అరేటా స్పాట్ బాల్నెస్ వచ్చే అవకాశం ఉందట. అండ్ థైరాయిడ్ సమస్య కూడా దీనికి కారణం కావచ్చు. ఇలాంటివి గనక మీరు గుర్తిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అందమైన కళ్ళు అందమైన విషయాలనే మనకు చెప్పేలాగా మన కళ్ళను మనమే కాపాడుకుందాం. ఓకేనా, ఇది ఈనాటి మీకు తెలుసా. సో ఇప్పుడైతే మీకోసం ఆచార్య చిత్ర నుంచి అనురాగ్ కుల్కర్ని, రమ్య బెహ్రా పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది మణి శర్మ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతూ రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాల అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్టంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణ అభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు. ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషా ముక్తు భారత్ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు విజయవాడలో నిర్వహించిన వాగ్దాన్ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ రవికృష్ణ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సంస్థ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రతిపాదిత డిస్కంను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రైవేటు డిస్కంల ప్రవేశానికి మార్గం సుగమం చేసేందుకే రాష్ట ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ సంచాలకులు మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈగల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు.

0: City FM 101.3.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
0: మగువల కోసం మగువలు మెచ్చే ధీర
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:04:21 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. సో మరి మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ధీరాలో. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట బయట పనులతో బిజీ బిజీగా ఉంటారు మహిళలు. నిమిషం కూడా తీరిక లేకుండా పనుల్లో నిమగ్నం అయిపోతారు. ఇంటి బాధ్యతల కారణంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏ వయసు వారైనా వారి లైఫ్ స్టైల్ని కొద్దిగా మార్చడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్ని కూడా తగ్గించుకోవచ్చు. అమ్మాయిలు ఏ విషయాన్నైనా నెగ్లెక్ట్ చేస్తారేమో కానీ ఏజింగ్ ప్రాసెస్ని తగ్గించుకోవచ్చు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెయిట్ చేయరనమాట, తప్పకుండా పాటిస్తారు. సో హెల్త్ విషయంలో అంతా ఒకటే కావచ్చు, కానీ మహిళల విషయానికి వస్తే విమెన్ హెల్త్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్త వహిస్తే వీటిల్లో చాలా సమస్యల్ని మన దగ్గరకు రానియకుండా నివారించుకోవచ్చు. మరి ఆ విషయాలు, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మాట్లాడుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రానికి రేవంత్ లిప్సికా పాడినటువంటి కాసెడ్ల శ్యామ్ గీతం. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Vivek Bharati FM 101.3.
1: సో మరి నవడేస్ పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ అందరినీ కలవర పెడుతూ అంతటా వినిపిస్తుంది. ఒకప్పుడు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఎక్కువగా వినిపించేది, కానీ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ దీన్ని అధిగమించింది. సో చిన్న వయసులోనే చాలా మంది దీని బారిన పడుతుండటం నిజంగా బాధాకరం కదా. 40 ఇయర్స్ దాటిన మహిళలు క్రమం తప్పకుండా 2 ఏళ్లకు ఒక్కసారైనా సరే మామోగ్రామ్ పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్ ఆనవాళ్ళు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. మరి ఎలాంటి మార్పులు వచ్చినా కూడా ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారో అని ఆలోచించకండి. వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే క్యాన్సర్ను త్వరగా గుర్తించవచ్చు అండ్ ట్రీట్మెంట్ కూడా సులభం అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, దీన్ని 10 ఏళ్ల ముందే పట్టుకోవచ్చు. మరే క్యాన్సర్కు కూడా ఇలాంటి అవకాశం లేదు. సో అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ముదిరిన తర్వాతే తెలుసుకోగలుగుతున్నారు. మరి ముందే కొంచెం జాగ్రత్త పడితే పూర్తిగా ఆపేయొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. అండ్ గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్కు మెయిన్ రీజన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పీవీ. ఈ హెచ్పీవీ వైరస్ సోకిన అందరికీ క్యాన్సర్ రావాలని ఏం లేదు, దీర్ఘకాలికగా ఉండి ఇన్ఫెక్షన్గా మారితేనే క్యాన్సర్గా మారుతుందన్నమాట. సో క్రమం తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి వాళ్ళు కూడా 80 నుంచి 85% వరకు కూడా అది క్యాన్సర్గా మారకుండా చూసుకోవచ్చట. మరి దీన్ని గుర్తించడానికి తేలికైన ప్యాప్స్మియర్ పరీక్ష అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారైనా సరే ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ హెచ్పీవీ ఇన్ఫెక్షన్ నివారించడానికి టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి 9 నుంచి 15 సంవత్సరాల మధ్యలో అమ్మాయిలకు ఇవి ఇప్పించడం మంచిదన్నమాట. సో హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే ఇది చెప్తున్నారు, డెఫినెట్గా ఇది

ఫాలో అవ్వండి. సో మరి ధీరాలో ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ప్రేమ చిత్రం నుంచి ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడినటువంటి ఆత్రేయ గీతం ఇది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన రెండేళ్లలో రాష్టంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల సంస్థ ఐజీ ఆకే రవికృష్ణ. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజాసేవల పర్యవేక్షణ, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాల అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ బసవతార్గం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. దేశం నుంచి 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు. అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనలో సమాజ భాగస్వామ్యం

0: అత్యంత కీలకమని అన్నారు. ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు తమ వంతు బాధ్యతగా నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగస్వాములై క్షయవ్యాధి బాధితులను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల కోసం 76 మంది లబ్ధిదారులకు 68,42,000 రూపాయల చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, గత 2 ఏళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14,22,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ,
1: మన పాలకొల్లు నియోజకవర్గంలో ఈ రోజు 76 మందికి 66,42,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ప్రతి వారం వారం లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కులు ఇస్తున్నామని అంటే ఇది మానవత్వమైనటువంటి ప్రభుత్వం. మీరు ఆసుపత్రుల్లో బిల్లులు తెచ్చుకుని మా ఆఫీస్కి వచ్చిస్తే మీరు ఎక్కడికి తిరగన అవసరం లేకుండా మేమే చెక్కులు ఇస్తున్నామని అంటే ఎంత బాధ్యతాయుతంగా మేమందరం కూడా పనిచేస్తున్నామో దీని విషయాన్ని అందరూ కూడా గమనించమని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా.
0: రాష్ట వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా ఇప్పటివరకు 58.12% మంది ఓటర్లకు గణన పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 2,41,93,304 మందికి పత్రాలు అందజేసినట్టు పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన 8,45,108 పత్రాలను ఇప్పటికే డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. ఓటర్ల వివరాలను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా నమోదు చేయడం కోసం ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తోందని వివేక్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు నుంచి 27వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ సంచాలకులు మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో వాతావరణ మార్పుల ప్రభావం, ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో ఏర్పడే సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నివారణ చర్యలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారని చెప్పారు. అలాగే పప్పు ధాన్యాల పంటల సాగు విధానాలు, మెరుగైన దిగుబడుల సాధనకు అవసరమైన సాంకేతిక సూచనలు, పంటల నిర్వహణ పద్ధతులు, నీటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై రైతులకు వివరించనున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణ అభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో భజన మందిరాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్ లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తుంది. ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారు, ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ అమలు పరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ యొక్క స్థలాల్ని చూపించగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో ఈ భజన మందిరాల ఏర్పాటుకి నిధులు కేటాయిస్తున్నాం.
0: ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషా ముక్త భారత్ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. యువతను సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యంగా నషా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టామని, పొగాకు రహిత విద్యా సంస్థల కార్యక్రమం, డ్రగ్స్ వద్దు బ్రో వంటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో 2026 పై నిర్వహించిన

జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1289, పట్టణ ప్రాంతాల్లో 334 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందుకోసం 5247 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలోని పొల్లంపేట మండలం ఉడుమవారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మన్నెపల్లి రామప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి పునీత్ సాయి విద్యార్థిని ఎస్విద కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 22న జరుపుకుంటారు. తొలిసారిగా 2017 జూన్ 22 తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ వాతావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు జీవ వైవిధ్యానికి వర్షారణ్యాలు కీలకంగా నిలుస్తున్నాయి. వర్షాలు ఉష్ణోగ్రతలను నియంత్రించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అటువంటి వర్షారణ్యాల పరిరక్షణ గురించి తెలియజేయడమే ఈ దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈగల్ ఆధీనంలో రూపొందించిన 1972 హెల్ప్లైన్ ప్రచార పత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్టంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల్ సంస్థ ఐజీ ఆకే రవికృష్ణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

అంతం మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 1:37:30 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందన్న విషయం మన అందరికీ తెలిసిందే. పండ్లు, కూరగాయలు, బ్యాలెన్స్డ్ డైట్ తినటం, రోజు మినిమం ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే వీటి ద్వారా ఏంటంటే రోగ నిరోధక శక్తి మనం పెంచుకోవచ్చు. దీని ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలు, పెరుగు, ఆకుకూరలు, బాదం పప్పు ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కాల్షియం అనేది అందుతుందన్నమాట. మనకు కావలసినంత కాల్షియం అందుతుంది. సో బోన్స్ కూడా బలంగా మారుతాయి. పోషకాహార లోపం లేకుండా చూసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం. రుద్రమదేవి చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది. చిత్ర, సాధనా సర్గం, చిన్మయ్యి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1 hour 43 minutes 45 seconds లో ఉంది విబి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం. పన్నెండు సంవత్సరాల నమ్మకం భారత్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047. 12 సంవత్సరాల విజయవంతమైన అభివృద్ధి. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు కూడా జరుపుతుంది కదా. ఇందాకే మనం మాట్లాడుకున్నాం పోషకాహారం తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది విమెన్ హెల్త్కి సంబంధించి. సో మరి మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ ఉండేలాగా చూసుకోవాలి. సంపూర్ణ పోషణ కోసం పోషణ్ అభియాన్, పిల్లలు, టీనేజ్ వాళ్లు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పోషకాహార ఫలితాలు బెటర్గా అందించాలన్నదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. రక్తహీనత ముక్త భారత్. ఫ్యూచర్లో భారతదేశం పోషకాహార లోపం లేని దేశంగా తన ప్రయాణాన్ని వేగవంతం చేసింది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అంతేకాదు, మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఉపాధికి చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1 కోటి మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలు సంవత్సరానికి సుమారు 1 లక్ష సంపాదిస్తున్నారు తెలుసా. సూక్ష్మ చిన్న తరహా వ్యాపారాల కోసం ఇచ్చే ముద్రా లోన్ పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచింది. ముద్రా లోన్ పథకం కింద ఇచ్చే రుణ పరిమితి 2x చేసింది. మరి ఈ స్కీమ్లో శిశు 50,000 వరకు, కిషోర్ 50 నుంచి 5 లక్షల వరకు, తరుణ్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాల పేరిట ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. అండ్ ఇందులో తరుణ్ ప్లస్ అని కొత్త కేటగిరీని కూడా యాడ్ చేశారు. తరుణ్ ప్లస్ కేటగిరీ కింద 10 లక్షల నుండి 20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. మరి అదన్నమాట 12 ఇయర్స్ గవర్నమెంట్ సక్సెస్ పదం గురించి మనం మాట్లాడుకున్నాం. 1 hour 45 minutes 56 seconds లో ఉంది వీబీ క్లాక్. ఇప్పుడైతే మీకోసం అమరన్ చిత్రం నుంచి రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది. రామజోగయ్య శాస్త్రి గీతాన్ని వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: FM 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వేస్తా లవ్ నెట్.
1: అది సోకు బకెట్,
0: ఇది ప్రేమ వికెట్. నాకు దిక్కసక్, నీకు దిమ్మసక్, చూస్తాను చమక్ పరువాళ్ళ పసక్.

0: సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో,

ఖైదీ నంబర్ 150 చిత్రానికి నకాష్ జస్మిన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 2 hours 37 minutes 14 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి.

101.3 with me Jyoti and Sunday Sunday program lo ko chesam. జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మరీ ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయాలి అంటే 8662488 14 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేసేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చే ముందు ఒక్క మెసేజ్ ఉంది చూద్దాం. కొన్ని మెసేజెస్ ఎవరు పంపించారు అంటే నాని మిరియాలు కూడా నుండి మెసేజ్ చేశారు అండ్ అలాగే నెక్స్ట్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి సినిమా కబుర్లు బాగున్నాయి అంటూ ఒక పెద్ద మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పెడన జోగానేంద్ర కాలనీ అపలరాజు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు సినిమా కబుర్లో స్వర్ణ కమలం సినిమా విశేషాలు మీరు చెబుతుంటే మాకు సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది, థ్యాంక్ యూ మేడం అంటూ మెసేజ్ చేశారు. చాలా బాగుందని థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సందేశ్ అందరికీ రెడీగా ఉన్నాము అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ పులిపాటి వెంకటేష్ మహబూబా నగర్ నుండి మెసేజ్ చేశారు అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి అండ్ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాజ నుండి టీవీ సుబ్బారావు పద్మశ్రీ పద్మశాలినా ఓకే శ్రీదేవి మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి హాయ్. అండ్ ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతమణి కర్ణాటకనా చింతామణి కర్ణాటక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందేశ్ సందడి అంటున్నారు. శుభ మధ్యాహ్నం అంటూ కేదారి వీరేష్ రాజోల్ మండలం నుండి మెసేజ్ చేశారు. సో మరి ఫస్ట్ క్వశ్చన్కి అందరూ రెడీగా ఉన్నారు కదా. సో యాజ్ యూజువల్గా నేను సినిమాకి సంబంధించిన ప్రశ్న ఇచ్చేస్తున్నాను. ఇది ఒక సినిమా డైలాగ్, ఒక హీరో చెప్పారు, ఎవరా హీరో గెస్ చేయండి. ఆ వర్డ్ చెప్పగానే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు నాకు తెలుసు. 8662488 14 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి, ఖచ్చితంగా మీ పేరు ఉండేలాగా ఓకేనా. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే, నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ. ఎవరన్నారు గెస్ చేయండి, రైట్ ఆన్సర్ని పంపించండి 8662488 14 ఈ నంబర్కి. నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ. సో మరి ఈ పవర్ఫుల్ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, పెళ్లి చేసుకుందాం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్ టూ. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
3: 101.3.

నిర్ణయం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి గణేష్ పాత్ర గీతం ఇది. మరి పాట విన్న తర్వాత 2 hours 50 minutes 33 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చేశాను కదా. మెసేజెస్ అయితే అలా అలా హాఫ్ సెంచరీ దాటేసినాయి అనమాట. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు? వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సందడి సందడికి స్వాగతం అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్. రైట్ ఆన్సర్ ఏది? ఓకే. నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ దేవనూరు మజరా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ భాస్కర్ పెడ నుండి ఇంకెవరు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ నాగా జగ్గైపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపారి నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్. అండ్ జాండ్రపేట నుండి సజ్జ లీలారాణి రైట్ ఆన్సర్. మీరే క్లూ ఇచ్చేశారు కదా అంటున్నారు కదా. అండ్ అంటే అంత పవర్ఫుల్ గా మనం చెప్పలేం కదా, సో పవర్ఫుల్ అని మనకు మనం చెప్పుకొని ఆ డైలాగ్ చెప్పేసాం అనమాట. సో అలా క్లూ వచ్చేసింది మీకు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి రైట్ ఆన్సర్. పాలెంపోలి యాలగడ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఓకే నెక్స్ట్ అది నిన్న కదా అయిపోయిందండి.

గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామలకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. కాకాని నుంచి పద్మ శేఖర్ చంద్ర నవ్య రాంగ్ ఆన్సర్ అది. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. హాయ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు లోది విజయవాడ నంది భార్గవి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మలాన్ బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నాని గంగా, ఎస్ చిరంజీవి గారు కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ రాజు శ్రీవత్స గణేష్ కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ లావణ్య ఫ్రమ్ బెంగళూర్ రైట్ ఆన్సర్. అండ్ ఎవరు ఎవరు ఎవరు అంటే యా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ నమస్తే అంటూ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎప్పుడు ఎవడు పోటీ రాడంట. అవును, ఎందుకంటే నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ, నాతో ఎవ్వరు పోటీకి రారు రాలేరు. ఎస్ కంప్లీట్ చేసేసారు మొత్తానికి. పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవర్ స్మైలింగ్ యాంకర్ అంట, అయ్యో మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. బట్ అది రాంగ్ ఆన్సర్ కదా, ప్రభాస్ కాదు. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు ఆదిత్య మెసేజ్ చేశారు. శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ కాదు కదా, ఈ ఆన్సర్ మీ క్లాస్లో ఉపయోగపడుతుంది ఉంచుకోండి, ఎందుకంటే ఆ ప్రశ్న అదే. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుండి మెసేజ్ చేశారు. శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల పెదమస్తానరావు, దామర్ల శ్రీనివాస్తానరావు. ఓకే అడిగిన ప్రశ్న విన్నాను అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ యా రైట్ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే రెబ్బవరం విలేజ్ నుండి నాగులు మీరా అమీదా బేగం వీళ్ళందరూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నేతాజీ నవీన్ ఫ్రమ్ సత్యవేడు తిరుపతి. ఓకే రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండల్ అంటూ మెసేజ్ చేశారు. బాలకృష్ణ గారు కాదండి. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణ జిల్లా కాజ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరు పంపించారు. నెక్స్ట్ హాయ్ అంటూ అంకయ్య గడ్డం బండారుపల్లి నుండి నెల్లూరు డిస్ట్రిక్ట్ మెసేజ్ చేశారు. రామ్ కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారు కావచ్చు అంటూ మెసేజ్ చేశారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూసారా ఆన్సర్ పంపించారు కానీ పేరు పంపించలేదు. కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర కావ్య అంటూ. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. మొత్తానికి మనకు వచ్చిన మెసేజెస్ ఆల్మోస్ట్ అన్ని కూడా రైట్ ఆన్సర్. ఎక్కడ ఒకటి రెండు కన్ఫ్యూజ్ అయ్యారనమాట కొంచెం. అండ్ నేనైతే బాగున్నానండి, వానలో అస్సలు తడవడం లేదు. ఎక్కడ వర్షాలు పడుతున్నాయండి, అసలు మన రెయిన్ మన బీబీలో వచ్చే సాంగ్స్ వింటూ ఆ వర్షంలో తడవడం తప్ప బయట వర్షం కరువు అయిపోయింది. ఎప్పుడో వచ్చి కాసేపు వెళ్ళిపోతుంది. సో అది మ్యాటర్. అండ్ ఎనీవే మనం సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. బిఫోర్ దట్ మీకోసం నేను గబ్బర్ సింగ్ నుంచి పాట తప్పకుండా ప్లే చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గెట్ రెడీ అవ్వండి. సో రెడీగా ఉన్నారు కదా. ఆల్మోస్ట్ ఒక 2 డెకేడ్స్ పాటు జపాన్లో అత్యధిక వసూళ్లు చేసినటువంటి మన భారతీయ చలనచిత్రం ఒకటి ఉంది. సో ఇంతకుముందు మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం కూడా. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను, ఏంటంటే రాజమౌళి గారి 3RRR మూవీ అనే ఆన్సర్ అందరూ పంపించేస్తారేమో, అది కాదండి. దీనికంటే ముందు 90స్లో వచ్చింది సినిమా. ఓకేనా, ఏంటో ఆ సినిమా గెస్ చేయండి, గెస్ చేసి నాకు పంపించండి. ఓకేనా, ఈ 3RRR అనేది ఆ 2 డెకేడ్ ఓల్డ్ రికార్డ్ని అయితే బీట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 2 డెకేడ్స్ పాటు జపాన్లో అత్యధిక వసూళ్లు చేసినటువంటి మన భారతీయ చిత్రం ఏది. అండ్ ఇంకో విషయం చెప్పాను కదా, రాజమౌళి గారి 3RRRకి ముందు. ఓకే గెస్ చేయండి, ఆన్సర్ని పంపించండి. ఇప్పుడైతే మీకోసం గబ్బర్ సింగ్ నుంచి బాబా సేగల్ పాడినటువంటి పాట వచ్చేస్తుంది, రామజోగ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాసేవల పర్యవేక్షణ, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. 2030 నాటికి దేశం నుంచి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలో దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణాభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ సంచాలకులు మన్జీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ వారోత్సవంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన వాగ్దాన కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో

పల్స్ పోలియో 2026 నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుమవారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజాము జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలువురు గాయాలయ్యాయి. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొండంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రపంచ వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సాహం కలిగించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 22 తేదీ జరుపుకుంటారు. తొలిసారిగా 2017లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: Meghwal's article, highlighting the government's efforts to strengthen the legal ecosystem, promote ease of justice and make public services more accessible for citizens. In his article, Mr. Meghwal said judicial institutions serve as the bridge that enables every stakeholder to develop a sense of trust, belonging and association with the larger pursuit of justice and collective good. The government has approved the continuation of the central sector scheme designing innovative solutions for holistic access to 2.0 for a period of 5 years from the 1st of April this year to the 31st of March 2031. Ministry of Law and Justice in a statement said the scheme has a total approved financial outlay of 255 crore rupees. And with that, we end this news bulletin.
1: మెసేజ్ ఎవరు పంపించారు? జాండ్రపేట నుండి సజ్జా లీలా రాణి మల్లీశ్వరి అంటున్నారు 1951 కాదు కదా. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. జపాన్ లో అత్యధిక రికార్డు సాధించినటువంటి తొలి చిత్రం యా బాహుబలి ఇవి కాదండి, దానికంటే ముందు చెప్పాను నేను. 90s లో అనే క్లూ కూడా ఇచ్చాను, 90s లో వచ్చిన మూవీ ఒకటి అని చెప్పాను. ఆ తర్వాత ఈ రికార్డ్స్ అనేవి ఆ రికార్డ్ని ఇవి బ్రేక్ చేసినాయి అనుకోండి, బట్ నేను ఫస్ట్ అంతకు ముందు చెప్పాను అనమాట 90s లో అని చెప్పి అడిగాను కదా. సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్, కాళ శ్రీనివాసరావు కోదాడు నుండి రైట్ ఆన్సర్, తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తిరువీధుల వెంకట సుబ్బారావు. తర్వాత మెసేజ్ ఎవరు, శబానా పెద్దగూడెం విలేజ్ నుండి మెసేజ్ చేశారు వనపర్తి డిస్ట్రిక్ట్, రైట్ ఆన్సర్. అండ్ గోర్లఖాన్ దొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి ఆదిత్య 369 అంటున్నారు కాదండి. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. దిలీప్ కుమార్ గారు నటించిన హిందీ చిత్రం, నేను తెలుగు మూవీ గురించి అడుగుతున్నాను అయ్యా. మన భారతీయ సినిమా, మన తెలుగు సినిమా అని చెప్పాను కదా, జపాన్ మార్కెట్లో. ఓకే సరే చూద్దాం నెక్స్ట్ మెసేజ్. పోకిరి కాదండి, పిఎస్ రామారావు రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నేతాజీ నవీన్ ఫ్రమ్ సత్యవేదు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, బట్ నేను చెప్తాను రైట్ ఆన్సర్ ఏంటనేది. ఓకేనా? అండ్ దామర్ల చినిమస్తాన్రావు అండ్ పెద్దమస్తాన్రావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ 400 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి సినిమా అంటూ జపాన్లో పాలెంపొలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పేడ నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, మెలన్బి కర్నూలు బాలాజీ బాలాజీ నగర్ నుండి ఆన్సర్ అంటూ సాగర్ సంగం అంటున్నారు కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ మెసేజ్ చేశారు ఇందాకటి ఫాస్ట్ క్వశ్చన్ కది గబ్బర్ సింగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి బాహుబలి కాదండి. అండ్ నెక్స్ట్ రామల్లకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి అండ్ జ్యోతి గారికి మా అభినందనలు అంటూ మెసేజ్ చేశారు ఆన్సర్ వచ్చి అంటూ. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్, నేను ఫోన్ చేశానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ అక్కరపాక నుండి

రమా సింహాద్రి అంటున్నారు కాదు, కేజీఎఫ్ అనుకుంటున్నా అంటూ చిన్నకాకారి నుంచి సుమా మెసేజ్ చేశారు కాదు, గబ్బర్ సింగ్ కాదు. గబ్బర్ సింగ్ ఫస్ట్ క్వశ్చన్ కి ఓకేనా, కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నారాయణ చిల్క నారాయణ అన్సూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ కి. అండ్ శ్యామ్ కల్లూర్ నుండి రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కి. అండ్ నెక్స్ట్ కొనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ బొబ్బిలి రాజా అంటూ సీను ఐరాల నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ సాయి తేజ చెన్నై నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ రామలకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నాగేంద్రప్ప ఉడేవు మోలకాల్మూరున ఇక్కడ నుండి మెసేజ్ చేశారు తాలూకా, బట్ రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎండల నుంచి తట్టుకోవాలంటే ఒక వర్షం పాట పాడాల్సిందే అట. సో మన వివిధ భారతిలో ఏ పాట విన్నా కూడా చాలా కూల్గా ఉంటుందండి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ సాంగ్స్ మనం ప్లే చేస్తాం కాబట్టి అనమాట. సో అది మ్యాటర్ అయితే మరి ఇంతకీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ముత్తు, రజనీకాంత్ గారి ముత్తు మూవీ ఉంది కదా ఆ సినిమా అనమాట.

సో మరి థర్డ్ క్వశ్చన్ ఇచ్చేస్తున్నాను. ప్రపంచంలో సరఫరా అయ్యేటువంటి ఆక్సిజన్ లో సగం ఉత్పత్తి చేసే ఫారెస్ట్ ఒకటి ఉంది, ఏంటా ఫారెస్ట్? ఓకేనా, ప్రపంచంలో సరఫరా అయ్యేటువంటి ఆక్సిజన్ మొత్తంలో సగం ఉత్పత్తి చేసే ఫారెస్ట్ ఏది? గెస్ చేయండి రైట్ ఆన్సర్ ని 8662488814 ఈ నంబర్కి మీ పేరుతో సహా పంపించండి. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ప్రపంచంలో సరఫరా అయ్యే ఆక్సిజన్ లో సగం ఉత్పత్తి చేసే ఫారెస్ట్ ఏది? మరణ మృదంగం చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం మీకోసం వచ్చేస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: PFM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

3:21:03 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ప్రశ్న ఇచ్చాను, ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి థర్డ్ క్వశ్చన్కి ఎవరు పంపించారు అంటే, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, జగదేవిరుడు అతిలోకి సుందరి. అసలు ఏ క్వశ్చన్కి ఆన్సర్ అండి ఇది? ఓకే, పెడని జగానందరావు కాలనీ అప్పల రాజు రైట్ ఆన్సర్ అని పంపించారు. కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ ఇందాకటి క్వశ్చన్కి ముత్తు అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే వంశీకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్. రజనీకాంత్ ముత్తు అంటూ ఇందాకటి ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నుండి. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి ఆన్సర్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామళ్లకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పాలెం పొలియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిన్నకాకాని నుంచి సుమ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. ఓ మార్నింగే విన్నారా, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. అండ్ గోర్ల

కందుడి పాతింటి ఎల్లప్ప జయమ్మ, రమేష్ బాబు సుమలత కూడా రైట్ ఆన్సర్, జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు, నేను ఫారెస్ట్ పేరు కదా అడిగాను. ఓకే చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు అంటే, పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య మెసేజ్ చేశారు, అండ్ అలాగే చిలుక నారాయణ అన్సూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ప్రపంచంలో సరఫరా అయ్యే ఆక్సిజన్లో సగం ఉత్పత్తి చేసేటువంటి ఫారెస్ట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అండి. కేవలం 2% సన్లైట్ మాత్రమే ఈ ఫారెస్ట్లో భూమి మీద పడుతుందన్నమాట, మిగతాదంతా కూడా చెట్ల పైన ఆగిపోతుంది. అంటే అంత దట్టంగా ఉంటాయి ఆ ట్రీస్ అన్నీ కూడా. సో చాలా వరకు మోడర్న్ మెడిసిన్స్ అన్నీ కూడా ఈ ఫారెస్ట్ నుంచే వస్తాయి. సహారా ఎడారి నుంచి ఇసుక గాలితో లేచి వచ్చి అమెజాన్ ఫారెస్ట్లో పడుతుందన్నమాట. అలా నేల సారవంతంగా మారి కొత్త చెట్లు కూడా పెరుగుతాయన్నమాట. అది మ్యాటర్. త్రీ అవర్స్ 25:11 లో ఉంది వీబీ క్లాక్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మన సందరేసిందటి ప్రోగ్రాంలో. భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రారంభించినటువంటి పథకం పేరు తెలిస్తే 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించండి. నేను మళ్ళీ క్వశ్చన్ ఇంకొకసారి మీకోసం రిపీట్ చేస్తాను. భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రారంభించినటువంటి పథకం పేరు గెస్ చేయండి, రైట్ ఆన్సర్ని పంపించండి. ఎప్పుడైతే మీకోసం ఇంకొక సుబైట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ప్రేమ పావురాలు, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి రాజశ్రీ గీతం. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: रेडियो विविध भारती FM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఆర్స్ 31 మినిట్స్ 42 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి అడిగిన ప్రశ్నకు ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూద్దాం. భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం పేరు అని అడిగాను అనమాట. సో మనకి ఎవరెవరు మెసేజెస్ చేశారు అంటే పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు, యా రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ అని పంపించారు, అండ్ సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియా ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ వంశీకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత రైట్ ఆన్సర్, అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్, అండ్ పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మండల శ్రీరాములు లక్ష్మమ్మ కర్నూతల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు, అండ్ సాయి తేజ చిత్తూరు నుండి రైట్ ఆన్సర్, లతా ఫ్రమ్ బుయ్యూర్ రైట్ ఆన్సర్, అండ్ చిలుకా నారాయణ అనుసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్.

ఆన్సర్ అండ్ శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప రైట్ ఆన్సర్ ని పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. పాటల పల్లకీజో అంట లేట్ గా వచ్చిన కూడా మొత్తానికి ఆన్సర్ పర్ఫెక్ట్ గా పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ అమ్రీ భారత గణేష్ రాజు శ్రీవాత్స కొనపు నుండి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌహతి నేతాజీ నవీన్ సత్యవేదు తిరుపతి నుండి మెసేజ్ చేశారు బట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పెద్దటూరు కృష్ణ సంతోష కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు విఖ్యాతట ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. రామల్లకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతరావు రైట్ ఆన్సర్. అండ్ ఖమ్మం నుండి శివాని ధృతి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అన్నారు బట్ అదేంటనేది నేను చెప్తాను. అండ్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అదన్నమాట.

సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్, మళ్ళీ రిపీట్ చేస్తాను, అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ జరిగింది అనేది ప్రశ్న. ఆన్సర్ని గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించండి. అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ, ఓకేనా? సో ఇప్పుడైతే మీకోసం ప్రేమ యుద్ధం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Aarti FM 101.3. అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 ఇక్కడ జరిగింది అనేది ప్రశ్న అన్నమాట. సో చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. మన ఆశా శ్రీనివాస్ గారి ఊరే అనే నేను క్లూ కూడా మీకు ఇచ్చేస్తున్నాను. సో చూద్దాం మా ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అనేది. పడిన జోగనందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కర్ణాటక, ఓకే, ఫిబ్రవరి 13-14 కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనే పథకం గురించి ఇందాక అడిగాం కదా, దాసరిపాలెం నుండి శివదాసురెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ బెంగళూరు నుండి, ఓకే, రైట్ ఆన్సర్ ని పంపించారు.

అండ్ నెక్స్ట్ మెసేజ్ మండల శ్రీరాములు లక్ష్మమ్మ కర్నూతల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. కనకారావుపేట నుండి రైట్ ఆన్సర్. శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. పద్మనాభన్ పుంగనూరు నుండి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి గణేష్, బిజిలి వెంకటేష్, శ్యామల వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ఈ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ రామళ్లకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ చిలుకా నారాయణ అంశయ యమున జాన్ కంపెట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కదా మీ ఊరే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ జో అంటూ ఎలా ఉన్నారు అంటున్నారు. నేను చాలా బాగున్నానండి. ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలీదు. మన న్యూ లిజనర్ పవిత్రకి హాయ్ చెప్పండా. టైలర్ సుజాత శ్రీనివాసరావు దొడదేవరపాడు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కార శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ ధర్మ మంజుల సత్యవేదు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. బట్ మీది ఎక్కడ ఆన్సర్ అండి అందులో? ఓకే, జప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి భారలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ సెల్ ఫోన్ లో వినటం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది అంటూ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు. ఒక స్టేషన్ వన్ స్టేషన్ యా వన్ ప్రోడక్ట్ రైట్ ఆన్సర్. బట్ ఇప్పుడు పంపించింది అయితే రాంగ్ ఆన్సర్ అండి. నేను చెప్తాను రైట్ ఆన్సర్ ఏంటనేది. దేవనూరు మధ్య చిన్నంపల్లి గ్రామం నుండి అష్ట దిగ్గుజాలు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ విక్యాంత్ చిత్తూర్ మై ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. శివాని ధృతి ఖమ్మం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ కర్ణాటకలోని బేలేరులో అంటూ మెసేజ్ చేశారు ఇమానేని వెంకటేశ్వరరావు. ఆమోదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత వీళ్ళందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. సో కొంచెం లేట్గా వస్తున్నాయన్నమాట మెసేజెస్ అయితే. అమెజాన్ ఫారెస్ట్ ది రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఓకే వాన పడుతుందంటారు మీ ఊర్లో, వెరీ నైస్. మనం వర్షం పాట వేయగానే మొత్తానికి మీ ఊర్లో వర్షం వచ్చేసింది. అండ్ ఇప్పుడు అడిగిన ప్రశ్న అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 కూడా వై వెంకటరెడ్డి గారు లక్వరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. చిరు తిల్లు సి వెలగల్ ఎం శివశంకర్ అంటూ మెసేజ్ చేశారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేశారు చిలకమర్రి ఉపేంద్రచారి బ్రహ్మచారి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అది మ్యాటర్. ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే అవి. అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 బెంగళూరులో జరిగిందండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.

3 hours 47 minutes వచ్చేసింది వీబీ క్లాక్ అయితే. మరి మనం ఫైనల్ క్వశ్చన్ దగ్గరికి వచ్చేసాము. ఈ రోజు సందడే సందులో చివరి ప్రశ్న ఏంటి అంటే సినిమాకి సంబంధించిన ప్రశ్న, సినిమా డైలాగ్, ఒక హీరో చెప్తారు, రీసెంట్ మూవీ క్లూ కూడా ఇచ్చేసాను. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పొడతామా ఏంటి మళ్ళీ. సో ఈ డైలాగ్ చెప్పిన ఆ హీరో ఎవరు, గెస్ చేయండి ఏంటా సినిమా. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించండి. నాకైతే సూపర్బ్గా నచ్చింది ఈ డైలాగ్ అయితే మాత్రం, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పుడతావా ఏంటి మళ్ళీ అంటాడు. సో సూపర్గా నిజమే కదా, మనకేం తెలుసు పుడతావా ఏంటి. సో అది మ్యాటర్, ఆన్సర్ని పంపించండి. ఏ మూవీ, ఎవరా హీరో అనేది. నిన్ను కోరి మూవీ నుంచి కార్తిక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ నేను ప్లే చేస్తున్నాను గోపి సుందర్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

3 hours 52 minutes 29 seconds on the VB clock. Vintunaru with Bharati FM 101.3 and final question ki answers ever pampincharo chusedam. Right answer first, right answer manaki Y Venkatreddy garu Lakkavaram nundi pampincharu. And next message ever chesaru ante పెడన జోగనంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి. ఓకే, ఇందాక బెంగళూర్ కా ఇది. ఎనీవే, అండ్ నెక్స్ట్ మెసేజ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. సత్యనారాయణ

నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ అండ్ కాకాని నుంచి పద్మ శేఖర్ చంద్ర నవ్య వీళ్ళు కూడా మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ పంపిస్తున్నారు కానీ మీ పేరు పంపించట్లేదు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ ని పంపించారు. తాడేపల్లి నుండి నాగమణి ఆ మూవీ పేరు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. భాస్కర్ పేడ నుండి రైట్ ఆన్సర్ మండల శ్రీరాములు లక్ష్మమ్మ కృణూతల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం. అన్నమయ్య జిల్లా నుండి రాంగ్ ఆన్సర్ అది. ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ జో అంటూ టైలర్ సుజాత శ్రీనివాసరావు పవిత్ర దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు పెద్ది వంశీ కృష్ణ విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఓకే కలిసిపోయింది అందులో మూవీ. అండ్ నవీన్ ఫ్రమ్ సత్యవేడు తిరుపతి నుండి మెసేజ్ చేశారు నాని మూవీ కాదండి అది రాంగ్ ఆన్సర్. కామర్తి శంకర్ రైట్ ఆన్సర్ అలాగే శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ బాలకృష్ణ పాలకొల్లు నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్ అండ్ రాజు శ్రీవాత్స గణేష్ కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ ముబల కోటేశ్వరరావు పోలవరం భర్త మహాశైలకు విజ్ఞప్తి అంట కాదు కదా. అండ్ నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి రైట్ ఆన్సర్ అండ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి రత్విక్ శ్రీ వైష్ణవి నేదునూరి కళ్యాణ్చారి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ కడప నుండి మెసేజ్ చేశారు ప్రభాస్ కాదండి అది రాంగ్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే శ్రీ కిషోర్ ప్రింటింగ్ ప్రెస్ తాడిపత్రి నుండి రైట్ ఆన్సర్ అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి ధమాకా మూవీలో రవితేజ అంటున్నారు కాదండి ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి అప్పుడతామా ఏంటి మళ్ళీ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించిన వాళ్ళు పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలీస్ శివదాసురెడ్డి రాంగ్ ఆన్సర్ అండి అది గోర్లకాంత్ రెడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత అందరూ కూడా మెసేజ్ చేశారు ఆన్సర్ ఇక్కడ ఓకే రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్ అండ్ అలాగే అనసూయ యమున జాన్కంపేట్ చిలకనారాయణ అనసూయ యమున ఓకే నిజామాబాద్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రదిటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ సి బెలగల్ మండలం కర్నూలు జిల్లా నుండి కోమల్ కొండేష్ రైట్ ఆన్సర్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ రామనగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ అండ్ ఆర్జే జ్యోతి గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ జప భూమేశ్వర్ భూలక్ష్మి బెల్లూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్సి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ ఉన్నాయి అవి కూడా మనం చూసేద్దాం బట్ బిఫోర్ దట్ రచ్చ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను రాహుల్ లంబియార్ చైత్ర పాడినటువంటి భువనచంద్ర గీతం వింటూ స్టేడియం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్తో సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉద్యోగులు అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరుచుకోవాలని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు చెన్నాడు స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 ఎరువుల లభ్యత పంపిణీపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీని యువజన అభ్యుదయ పర్యాటక సాంస్కృతిక శాఖ పరిధి నుంచి సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. భారత్ ఐరోపా సమాఖ్య ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై సంతకాలు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తిరుపతి జిల్లా సదాశివకోవంలోని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాలు గుర్తించామని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. అటవీ శాఖ అధికారులతో కలిసి సదాశివకంలో పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 477 సంవత్సరాల క్రితం చెక్కిన శాసనాలను డిజిటలైజ్ చేస్తున్నట్టు చెప్పారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. శావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామానికి చెందిన 10 మంది నాదెండ మండలం శంకురాత్రిపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ రీటెస్ట్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఎన్టీఏ స్పందించింది. అది నకిలీ వార్త అని ఎక్స్ వేదికగా వెల్లడించింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు అటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఫోర్ అవర్స్ 3 మినిట్స్ 20 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి. సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ఫైనల్ క్వశ్చన్ అయితే నేను ఇచ్చేసాను. మరి చాలా మెసేజెస్ వచ్చేసినాయి, అవి కూడా మనం చూసాం. ఇంకా పెండింగ్ ఉన్నాయి కొన్ని మెసేజెస్ అని చెప్పాను కదా, ఎవరెవరు పంపించారు అంటే, హాయ్ మేడం అంటూ మీ వాయిస్ చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వికాంత్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మీ పేరు కూడా చాలా బాగుంది. అండ్ సి బెలగల్ మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి ఎం శివశంకర్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ 10 ఇయర్స్ నుండి వింటున్నా, ఐ లైక్ 101.3 అంటూ మెసేజ్ చేశారు సూర్య కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, హాయ్ జ్యోతి గారు, ఎప్పటిలానే ఈ రోజు కూడా సందడి సందడి సూపర్ సక్సెస్ అయింది మేడం. మొత్తానికి లాస్ట్ పాటతో మమ్మల్ని వర్షంలో తడిపేశారుగా అంటున్నారు. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారనమాట, ఈరోజు షో బాగుంది, చాలా రోజుల తర్వాత షో చేశారు, చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇందాక మీరు వర్షం పడుతుంది అన్నారు కదా, పాపం మన పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు, వాళ్ళకి వర్షం పడట్లేదంట, మన పాటల వర్షమే సరిపోయింది. సో వర్షాన్ని కొంచెం అటు పంపించండి, అటు పంపించి అక్కడ కూడా కొంచెం కురవమని చెప్పండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కొత్త బంగారు లోకం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అయ్యో రీసెంట్ మూవీ అని చెప్పాను కదా, అది కాదండి, నేను చెప్తాను. అండ్ మా ఊర్లో కూడా వర్షం పడుతుంది అంటూ మెసేజ్ చేశారు కాకారి నుంచి పద్మశేఖర్ చంద్ర కావ్య అనమాట. సో అలా అలా వెళ్తుందనమాట ఇక్కడ వై వెంకటరెడ్డి గారు ఊరు నుంచి, అలా పెడన వెళ్ళిపోతుంది అయితే. సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ విజయవాడ భార్గవి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కామర్తి శంకర్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ అంటూ టైలర్ విశాఖపట్నం అక్కయ్యపాలెం నుండి మెసేజ్ చేశారు రాజు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ మా ఊర్లో కూడా వాన మొదలైంది, అయ్యో వాన పాట తో అంటూ మెసేజ్ చేశారనమాట. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి. మొత్తానికి సక్సెస్ఫుల్గా మనం ఈ సమ్మర్ని కూడా మనం ఎంత కూల్గా అనమాట, మన వివిధ భారతిలో సాంగ్స్ తోటి హ్యాపీగా వర్షం పడిన ఫీల్లోనే వెళ్ళిపోయాం కదా. మొత్తానికి ఆ టైం అయినా సరే మనం ఆ ఎండ నుంచి తప్పించుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ఎం సర్దార్ మెసేజ్ చేశారు, సంథింగ్ ఏదో జూలై 1 అంటున్నారు కానీ అర్థం కాలేదు. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామ్ కార్తీక్ వెనెలవల్లి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ మేడం అంటూ మాల్యా పురస్కార్ అంటూ, ఇది ఎక్కడికో వెళ్లాల్సింది, ఇక్కడికి వచ్చేసింది ఆన్సర్ అయితే మాత్రం. ఎనీవే మొత్తానికి ఉన్న మెసేజెస్ అయితే అవన్నమాట. ఈరోజు మనం సక్సెస్ఫుల్గా మన సందడి సందడి ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం వివిధ ప్రోగ్రామ్లోకి ఎంటర్ అయిపోతున్నాం.

సో మరి మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ కదా ఈరోజు. అసలు ఆయన సాంగ్స్ అన్ని కూడా భలే డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఎంత డిఫరెంట్గా అంటే ఎలాంటి పాటనైనా ఆయన రాసేయగలరు, అంటే మీన్ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసేయగలరు ఎలాంటి పాటకైనా సరే. అటు హిందీ నుంచి వచ్చినా కూడా ఇటు తెలుగులో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే మాత్రం ఆయన క్రియేట్ చేసేసారనమాట. ఆయన మార్క్ని అయితే ఇక్కడ క్రియేట్ చేసేసారు. మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే నేను మీకోసం ప్లే చేస్తాను. అండ్ ఆయన ఎవరో కాదు, హిందీ సంగీత దర్శకుడు, అలాగే మన బాలీవుడ్ తెలుగులోకి వచ్చారనమాట. ఆ తర్వాత ఆయన ప్లేబ్యాక్ సింగర్గా కూడా మారారు హిందీ బెంగాలీ సినిమాల్లో. కొన్ని తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ భాషల్లో చిత్రాలు కూడా సంగీత దర్శకత్వాన్ని వహించారనమాట. అండ్ హిందీ మూవీస్కి అయితే డిస్కో సంగీతాన్ని పరిచయం చేసిన ఘనత మాత్రం ఈయనదే అనమాట. అండ్ మిథున్ చక్రవర్తి అని ఆయన పేరు చెప్పి ఆ డిస్కో ఐఎమ్ ఎ డిస్కో డాన్సర్ అనగానే ఈయన గుర్తొచ్చేస్తాడు. సో గుర్తొచ్చారు కదా మీకు ఎవరు ఏంటి అనేది. మరి మన తెలుగులో ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి సినిమాల పాటలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకోసం ప్లే చేస్తాను. బ్యూటిఫుల్ ట్రాక్స్, అస్సలు మిస్ అవ్వద్దు. ఆయనే బప్పి లహరి మ్యూజిక్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చేస్తాయి. ముందుగా రౌడీ గారి పెళ్ళాం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాయింట్ వంటి ఈ అందమైన పాటకు బప్పి లహరి మ్యూజిక్ కంపోజ్ చేశారు. వింటూ స్టేడియం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం బప్పి లహరి మ్యూజిక్ కంపోజిషన్ లో విన్న తర్వాత 4 hours 17 minutes 30 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై వివిధ మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. తేనె మనసులో యజుతురానికి రాజ్ సీతారాం, బీసీసీలో ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వినబోతున్నారు బాపిలహరి మ్యూజిక్ లో.

దొంగ పోలీస్ చిత్రానికి కేజేఎస్ దాస్ చిత్ర పాడినటువంటి గురిశరణ్ గీతం వినబోతున్నారు. బపిల్ హరి మ్యూజిక్ కంపోజిషన్.

సామ్రాట్ చిత్రానికి రాజ్ సీతారాం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వినబోతున్న తర్వాతి పాట రౌడీ ఇన్స్పెక్టర్. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రాలపించిన భువనచంద్ర గీతం, బప్పిలహరి మ్యూజిక్ కంపోజిషన్లో.

మీరింతవరకు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా వివిధ ప్రోగ్రాంలో బపిలహరి మ్యూజిక్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ట్రాక్స్ అయితే విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. ఇప్పుడైతే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. సీజన్ మారినప్పుడు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు ఫ్లూ. ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. కోల్డ్ వచ్చిందంటే చాలు, ఓ పట్టా వదలదు, ఓ సామెత ఉంది, జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని చెప్తారు. అంటే జలుబు వస్తే ట్యాబ్లెట్లు వేసినా వేయకపోయినా అది తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుంది అని అర్థం. జలుబు వచ్చిందంటే చాలు, దీంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు, ఒకదాని తర్వాత మరొకటి, ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు, వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా అదే వేడి వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చిని పొడి కలిపి తీసుకోవచ్చు. దాట్స్ సినమన్ పౌడర్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedback@

0: feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
1: జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీనివల్ల మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, ఒక రిలీఫ్గా ఉంటుంది. అయితే ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడి నీటితో కాకుండా అందులో కాస్త పసుపు, యూక్లిప్టస్ ఆయిల్ వేస్తే కూడా మంచిది. ఇలా వేసిన నీటితో ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గుతుంది. వేడి పాలల్లో కాస్తంత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళలో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి. జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు వల్ల వచ్చే దగ్గును తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది రెగ్యులర్ టీ అయినా సరే వేసుకోవచ్చు, లేదా వేడి నీటి మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా రసం వేసి నిమ్మరసం తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి తాగేయొచ్చు. దీనివల్ల మంచి రిలీఫ్ కలుగుతుంది. జలుబున్న వారు తులసిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. మరో లాభం ఏమిటంటే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల కూడా జలుబు చాలా వరకు తగ్గుతుంది. పాలల్లో మిరియాల పొడి వేసుకొని తాగినా జలుబు తగ్గుతుంది. అయితే మిరియాలు ఎక్కువగా వేసుకోకూడదు, వేడి చేస్తుంది. ఈ మిరియాలతో కషాయం చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
0: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
1: If you have serious problem with cough, if it is a continuous cough, దగ్గు వదలకుండా వస్తుంటే ఆ సమయంలో వామును నమలాలి. అలా నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు దూరం అవుతుంది. ఆ వాముకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కలుపుకుంటే ఇంకా మంచిది. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు వామాకు దంచి దానిలో కాస్త కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి. అంతేకాకుండా నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా మంచి ఫలితమే ఉంటుంది. లేత దానిమ్మ ఆకుల్ని నలిపి చూసినా మంచి ఫలితమే ఉంటుంది. అలా 2-3 గంటలకోసారి జలుబు తగ్గే వరకు చేయాలి. వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా హాట్ అండ్ సార్ సూప్స్ తాగితే మంచిది. వీటితో పాటు వెల్లుల్లి అల్లం వేసి తయారు చేసిన వెజిటేబుల్ సూప్ తాగినా మంచిది. అంతేకాకుండా ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్ళు వీటన్నిటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హల్దీ, టర్మరిక్, పసుపులో కుర్కుమిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కాబట్టి పచ్చి పసుపుని వేడి సూప్లో వేసి కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచిది. ఇక డియర్ ఫ్రెండ్స్, మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, స్పెషల్గా ఈ కోల్డ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ కోల్డ్ మీ ఒక్కరికే రాదు, దిస్ ఇస్ ఆల్సో కంటేజియస్. ఇక జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది, కానీ అలా కాకుండా పనిచేయడం, ఆఫీస్లకు వెళ్ళడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది. మీ వల్ల వేరే వారికి ఆ సమస్య వస్తుంది. అదేవిధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ని క్యారీ చేయాలి. దగ్గు తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ని అడ్డు పెట్టుకొని చేస్తే మంచిది. దీనివల్ల ఇతరులకు జలుబు రాదు. వెల్ డియర్ ఫ్రెండ్స్, నేను మీకు జలుబు తగ్గే ఎన్నో టిప్స్ చెప్తున్నాను కదా, ఇవి అందరికీ ఒకేలా ఉండవు. వయసుని బట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి ఇది డిఫర్ అవుతూ ఉంది. పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికి అన్నీ సరిపోవు, అది ఖచ్చితంగా గమనించాలి. చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు, దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు. జలుబు చేసినప్పుడు ఈ పనులు చేయకపోవడమే చాలా మంచిది. జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్థాలు తినొద్దు. బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం మంచిది. చల్లని ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, ఎంత టెంప్టింగ్గా ఉన్నా కానీ. పార్టీస్కి వెళ్ళినప్పుడు ఓ ఐస్ క్రీమ్ చూడగానే తినేయాలనిపిస్తుంది, కానీ తినకూడదు. చల్లని వాతావరణంలో తిరగకూడదు. ముఖ్యంగా చెవులను కవర్ చేసుకొని ఉండాలి. ఇలా చేయడం వల్ల

జలుబు వల్ల వచ్చే తలనొప్పి దూరం చేసుకోవచ్చు. తలస్నానం చేసినప్పుడు కూడా త్వరగా ఆరడానికి డ్రయర్ వాడటం మంచిది, లేదా ఎండలో నించుంటే ఇంకా మంచిది. తడిగా ఉన్న తలతో అలాగే తిరగడం మంచిది కాదు, జలుబు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ గివెన్ యూ వండర్ఫుల్ రెమెడీస్ ఫర్ కామన్ కోల్డ్. ఇంట్లో కూర్చొని కూర్చొని మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు కదా, అది వల్ల మీకు చెప్పాను మీ కామన్ కోల్డ్ గురించి. విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెలా. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్, బాయ్. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విన్నారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి పి. వరూధిని గారి స్వీయ కవితలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్, కేవైసీ అప్డేట్ చేయండి లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి పి. వరూధిని గారి స్వీయ కవితలు వింటారు.
4: శీర్షిక మాతృభాష. మాతృభాష కీర్తింపగ ఒక్క దినము చాలున తెలుగు భాష ఘనత నేడు నరనరాన చేరగా. మాతృభాష కీర్తింపగ ఒక్క దినము చాలున తెలుగు భాష ఘనత నేడు నరనరాన చేరగా. నిత్య నూతన మంగళ కళ్యాణవతి నా తెలుగు, అమ్మ ప్రేమకు సరితూగు అంబరపు వెలుగు నా తెలుగు. నిత్య నూతన మంగళ కళ్యాణవతి నా తెలుగు, అమ్మ ప్రేమకు సరితూగు అంబరపు వెలుగు నా తెలుగు. అమ్మ గోరుముద్ద కమ్మదనమే తెలుగు, అమ్మ చీర కొంగు ఆసరా మన తెలుగు. అమ్మ గోరుముద్ద కమ్మదనమే తెలుగు, అమ్మ చీర కొంగు ఆసరా మన తెలుగు. పచ్చిపాలనురుగు అచ్చ తెలుగుల ధార, అమృతపు కలశమున కురియు పసిడిధార. పచ్చిపాలనురుగు అచ్చ తెలుగుల ధార, అమృతపు కలశమున కురియు

పసిడిధార పచ్చిపాల నురుగు అచ్చ తెలుగుల ధార అమృతపు కలశమున కురియు పసిడిధార. శీర్షిక అక్షరం. ఒక్కసారి నిన్ను చూసి నన్ను నేను మరువనివ్వు, ఎల్లలొద్దు నీకు నాకు నన్ను నీలో కలవనివ్వు. ఒక్కసారి నిన్ను చూసి నన్ను నేను మరువనివ్వు, ఎల్లలొద్దు నీకు నాకు నన్ను నీలో కలవనివ్వు. నీలోకం నాలోకం ఒక్కటిగా మారనివ్వు, నీ ఒడిలో పసిపాపగా మారి నన్ను రాయనివ్వు. నీలోకం నాలోకం ఒక్కటిగా మారనివ్వు, నీ ఒడిలో పసిపాపగా మారి నన్ను రాయనివ్వు. నీ రూపం తనివి తీర ఆదమర్చి చూడనివ్వు, అక్షరమానువు నా ఆరో ప్రాణమవ్వు. నీ రూపం తనివి తీర ఆదమర్చి చూడనివ్వు, అక్షరమానువు నా ఆరో ప్రాణమవ్వు. శీర్షిక కృష్ణలీలలు. వాడు కన్నీయ ఎదలు దోచికెళ్లే వన్నెకాడు, వాడేగా ముల్లోకాలను సృజించి పోషించు పురుషోత్తముడు. వాడు కన్నీయ ఎదలు దోచుకెళ్లే వన్నెకాడు, వాడేగా ముల్లోకాలను సృజించి పోషించు పురుషోత్తముడు. వాడు గోవర్ధనగిరినెత్తి మాయనాపినవాడు, వాడేగా విష్ణువంశన జనించి కంసునంతమొందించినాడు. వాడు గోవర్ధనగిరినెత్తి మాయనాపినవాడు, వాడేగా విష్ణువంశన జనించి కంసునంతమొందించినాడు. వాడు పూతన రొమ్ము చీల్చినవాడు, వాడేగా ద్రౌపదిని కాచినవాడు. వాడు పూతన రొమ్ము చీల్చినవాడు, వాడేగా ద్రౌపదిని కాచినవాడు. వాడు సత్యభామ ప్రేమకు ఒదిగినవాడు, వాడేగా రుక్మిణమ్మ తులసిదళమున తూగినవాడు. వాడు సత్యభామ ప్రేమకు ఒదిగినవాడు, వాడేగా రుక్మిణమ్మ తులసిదళమున తూగినవాడు. వాడు బృందగానానికి మోహితుడగువాడు, వాడేగా మురళీగానముతో మైమరిపించువాడు. వాడు బృందగానానికి మోహితుడగువాడు, వాడేగా మురళీగానముతో మైమరిపించువాడు. వాడు నెమలిపించమును ధరించెడి తుంటరివాడు, వాడేగా ఎల్లరి మనమ్ములను ఏలెడి ఒంటరివాడు. వాడు నెమలిపించమును ధరించెడి తుంటరివాడు, వాడేగా ఎల్లరి మనమ్ములను ఏలెడి ఒంటరివాడు. వాడు ధర్మమును ప్రేమించువారికి అండనిచ్చువాడు, వాడు ధర్మమును ప్రేమించువారికి అండనిచ్చువాడు. వాడేగా పద్నాలుగు భువనముల నోట చూపినవాడు, వాడు ధర్మమును ప్రేమించువారికి అండనిచ్చువాడు. వాడేగా పద్నాలుగు భువనముల నోట చూపినవాడు, వాడు స్వచ్ఛమైన ప్రేమకు లొంగువాడు. వాడేగా పాపపు మూకను తెగదృంచువాడు, వాడు స్వచ్ఛమైన ప్రేమకు లొంగువాడు. వాడేగా పాపపు మూకను తెగదృంచువాడు, వాడు ఎల్లలోకాలకు నీడనిచ్చడివాడు. వాడేగా పాంచజన్యం పూరించి ధర్మపు పట్టం కట్టినవాడు. శీర్షిక స్నేహం. పున్నమి వెన్నెల విచ్చిన రేయిన వెచ్చని తలపున నీవేలే, అల్లన దాగిన నల్లని చీకటి అందములన్నీ మనవేలే. పున్నమి వెన్నెల విచ్చిన రేయిన వెచ్చని తలపున నీవేలే, అల్లన దాగిన నల్లని చీకటి అందములన్నీ మనవేలే. పున్నమి చంద్రుని మోమును కలిగిన పుత్తడి వెన్నెల వెలుగువు నువ్వని చెబుతాలే ఆ జాబిలికి, నల్లని మబ్బుల చాటున దాగిన చల్లని మేఘపు జల్లుల చినుకుకి చెబుతాలే నా నేస్తమని. పున్నమి చంద్రుని మోమును కలిగిన పుత్తడి వెన్నెల వెలుగువు నువ్వని చెబుతాలే ఆ జాబిలికి, నల్లని మబ్బుల చాటున దాగిన చల్లని మేఘపు జల్లుల చినుకుకి చెబుతాలే నా నేస్తమని. శీర్షిక వసంతం. పొద్దు పొడుపు ప్రణయాల్లో పల్లవించు రాగాలు, కుసుమపు సరాగాల్లో తేలియాడు ప్రాణాలు. పొద్దు పొడుపు ప్రణయాల్లో పల్లవించు రాగాలు, కుసుమపు సరాగాల్లో తేలియాడు ప్రాణాలు. వలువలాయ చుక్కలకు ఆ మేఘపు పలుకులు, వలువలాయ చుక్కలకు ఆ మేఘపు పలుకులు. హరితమున దాగొనిను ఈ ముత్యపు చినుకులు, హరితమున దాగొనిను ఈ ముత్యపు చినుకులు. శీర్షిక తాను నేను. కురుస్తున్న హిమబిందువు అణువణువు నేనైతే, నన్ను తాకి పరవశించు రవికిరణం తానేగా. కురుస్తున్న హిమబిందువు అణువణువు నేనైతే, నన్ను తాకి పరవశించు రవికిరణం తానేగా. కోకిలమ్మ కుహుకుహులా రాగాలే నేనైతే, వసంతపు వెన్నెల్లో జాబిలమ్మ తానేగా. కోకిలమ్మ కుహుకుహులా రాగాలే నేనైతే, వసంతపు వెన్నెల్లో జాబిలమ్మ తానేగా. పురివిప్పి నర్తించే నాట్యాన్నే నేనైతే, నాట్యాన్ని అనుసరించు జతులన్నీ తానేగా. పురివిప్పి నర్తించే నాట్యాన్నే నేనైతే, నాట్యాన్ని అనుసరించు జతులన్నీ తానేగా. శీర్షిక మౌనం నీవైతే. మౌనమై ఎదురొస్తే మాటనై పలుకరిస్తా, పదములు

నీవైతే కవితనై నేనుంట, మౌనమై ఎదురొస్తే మాటనై పలుకరిస్త, పదములే నీవైతే కవితనై నేనుంట, మౌనమై నేనుంటే రాగమై నువ్వొచ్చి నను మీటి వెళుతుంటే మదిలోనే పులకిస్తా, మౌనమై నేనుంటే రాగమై నువ్వొచ్చి నను మీటి వెళుతుంటే మదిలోనే పులకిస్తా, మౌనమై మ్రోగితే మనసుగా నేమారి విరితావి మకరంద మాలనే నేనవుతా, మౌనమై మ్రోగితే మనసుగా నేమారి విరితావి మకరంద మాలనే నేనవుతా, మౌనమే

శీర్షిక నింగి. రంగులారబోసుగున్న గగనపు సోయగమిదియే, నింగి మోము నలదుకున్న హరిద్రవర్ణము ఇదియే. రంగులారబోసుకున్న గగనపు సోయగమిదియే, నింగి మోము నలదుకున్న హరిద్రవర్ణము ఇదియే. కస్తూరల్లె నుదుట చేరు అరుణిమ చంద్రిక ఇదియే. కస్తూరల్లె నుదుట చేరు అరుణిమ చంద్రిక ఇదియే. కస్తూరల్లె నుదుట చేరు అరుణిమ చంద్రిక ఇదియే. కనులకెంత అదృష్టము ఈ దృశ్యము వీక్షింపగా, మనసుకెంత ఆనందము పదిలముగా బంధింపగా. కనులకెంత అదృష్టము ఈ దృశ్యము వీక్షింపగా, మనసుకెంత ఆనందము పదిలముగా బంధింపగా. నభము స్వప్నాన్ని కనుగొనమంటూ నీలిమబ్బులు తెరలను తీసెను, రంగులు ఒలికే భువనపు వడిలో తిలకించే పచ్చిక వడలు పులకించి. నభము స్వప్నాన్ని కనుగొనమంటూ నీలిమబ్బులు తెరలను తీసెను, రంగులు ఒలికే భువనపు వడిలో తిలకించే పచ్చిక వడలు పులకించి. శీర్షిక ఋతువలపు. నీ తలపు నన్ను వీడదంట వాసంతపు కుసుమంలా, మనసుమేను కలిసెనంట శరదృతువు చంద్రంలా. నీ తలపు నన్ను వీడదంట వాసంతపు కుసుమంలా, మనసుమేను కలిసెనంట శరదృతువు చంద్రంలా. వలపు వీణ మీటెనంట హేమంతపు హిమములా, మోము సిగ్గు విడువదంట శ్రావణపు తొలకరిలా. వలపు వీణ మీటెనంట హేమంతపు హిమములా, మోము సిగ్గు విడువదంట శ్రావణపు తొలకరిలా. తాపమేమో తరగదంట గ్రీష్మభాను వీక్షణలా, తాపమేమో తరగదంట గ్రీష్మభాను వీక్షణలా. వలపు హొయలు కరిగినంట మృత్యుకొడిన శిశిరంలా, వలపు హొయలు కరిగినంట మృత్యుకొడిన శిశిరంలా. శీర్షిక గజల్. గుసగుసలను తెలిపేందుకు గజలే ఇక నానేస్తం, తడబాటులు దిద్దేందుకు గజలే ఇక నానేస్తం. నా మనసును నేను గెలిచి ఉన్నతంగా మెలుగుతూనే సంతసాన్ని నింపేందుకు గజలే ఇక నానేస్తం. నా మనసును నేను గెలిచి ఉన్నతంగా మెలుగుతూనే సంతసాన్ని నింపేందుకు గజలే ఇక నానేస్తం. ఏవేవో ఆశయాలు గుండెలోన చేరినాక జీవితాన్ని మలిచేందుకు గజలే ఇక నానేస్తం. ఏవేవో ఆశయాలు గుండెలోన చేరినాక జీవితాన్ని మలచేందుకు గజలే ఇక నానేస్తం. మనోభావ సంఘర్షణ పదరూపం చేరుటకై ఉత్కంఠగా మార్చేందుకు గజలే ఇక నానేస్తం. మనోభావ సంఘర్షణ పదరూపం చేరుటకై ఉత్కంఠగా మార్చేందుకు గజలే ఇక నానేస్తం. వరుధిని అంతర్ముఖ ఆలోచన సమాహార భావాలను పంచేందుకు గజలే ఇక నానేస్తం. వరుధిని అంతర్ముఖ ఆలోచన సమాహార భావాలను పంచేందుకు గజలే ఇక నానేస్తం. శీర్షిక బంధం. తరంగమై నన్ను తరించనివ్వు, తాపసినై నన్ను తపించనివ్వు, స్పర్శనై చేరి స్పృశించనివ్వు, బంధమై నన్ను బంధించనివ్వు. తరంగమై నన్ను తరించనివ్వు, తాపసినై నన్ను తపించనివ్వు, స్పర్శనై చేరి స్పృశించనివ్వు, బంధమై నన్ను బంధించనివ్వు. రుణము వలే నన్ను మారనివ్వు, మరుజన్మలో నన్ను కలువనివ్వు. రుణము వలే నన్ను మారనివ్వు, మరుజన్మలో నన్ను కలువనివ్వు. నీతో నన్ను నడువనివ్వు, కడదాకా నన్ను సాగనివ్వు. నీతో నన్ను నడువనివ్వు, కడదాకా నన్ను సాగనివ్వు. నా ప్రాణం నీవైతే నీ ఊపిరి నేనేనంటూ మరీ మరీ నువ్వు పలికే ఊసులన్నీ చేరనివ్వు. నా ప్రాణం నీవైతే నీ ఊపిరి నేనేనంటూ మరీ మరీ నువ్వు పలికే ఊసులన్నీ చేరనివ్వు. శీర్షిక ప్రకృతి. సూర్యోదయం ఒక సౌందర్యం, చంద్రోదయం ఒక లావణ్యం. సూర్యోదయం ఒక సౌందర్యం, చంద్రోదయం ఒక లావణ్యం. గగనపు వీధుల అలముకున్నవి ఎన్నో హంగుల రంగుల ప్రభలు. గగనపు వీధుల అలముకున్నవి ఎన్నో హంగుల రంగుల ప్రభలు. సప్తస్వర సంగీత వాద్యములు కుహుకుహు పలికే కలకూజితములు. సప్తస్వర సంగీత వాద్యములు కుహుకుహు పలికే కలకూజితములు. ప్రకృతి ఒడిలో సేద తీరునట పశుపక్ష్యాదులు సకల జీవులు. ప్రకృతి ఒడిలో సేద తీరునట పశుపక్ష్యాదులు సకల జీవులు. శీర్షిక అక్షరభావాలు. చూడాలని ఉంది పదాల పదనిసలు రాగాలై వెలువడితే, చూడాలని ఉంది పదాల పదనిసలు రాగాలై వెలువడితే, వినాలని ఉంది పంచప్రాణాలు లీనమై ఏకాగ్రత నిడితే, వినాలని ఉంది పంచప్రాణాలు లీనమై ఏకాగ్రత నిడితే, మలచాలని ఉంది అక్షరాలను గగనమున కోటి తారల వలె, మలచాలని ఉంది అక్షరాలను గగనమున కోటి తారల వలె, నింపాలని ఉంది వెన్నెలంత భావాన్ని చల్లని

0: రేయివలే, నింపాలని ఉంది వెన్నెలంత భావాన్ని చల్లని రేయివలే.
1: మీరింతవరకు శ్రీమతి పి వరూధిని గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు మజిలీ చిత్రం నుంచి ఒక పాట వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు.

0: జన్మదిన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు ధ్రువ చిత్రం నుంచి ఒక పాట వింటారు.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు ఘర్షణ చిత్రం నుంచి ఒక పాట వింటారు.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1500. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 1 April 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతనం ప్రారంభ బేసిక్ పే 48,480 రూపాయలు మరియు అలవెన్సులు. ఎంపిక విధానం 3 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 మెయిన్స్ పరీక్ష, ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8 July 2026.

0: ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్ట్ 2026, మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 2026, ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ అక్టోబర్ నవంబర్ 2026. వెబ్సైట్ https://sbi.banke.in. వెబ్సైట్ మరోసారి https://sbi.banke.in. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ పోస్టులు, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సిఐసి విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 86. పోస్టుల వివరాలు: మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 4, సీనియర్ క్రెడిట్ అనలిస్ట్ 38, చీఫ్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 1, సీనియర్ మేనేజర్ సిఐసి రిలేషన్షిప్ 36, చీఫ్ మేనేజర్ సిఐసి రిలేషన్షిప్ 7. అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, ఫైనాన్స్ స్పెషలైజేషన్లో పీజీ లేదా డిప్లొమా లేదా సిఏ, సిఎంఏ, సిఎస్ లేదా సిఏఎఫ్ఏ వంటి అర్హతలు ఉండాలి. వయస్సు: మేనేజర్కు 25 నుంచి 30 ఏండ్లు, సీనియర్ మేనేజర్కు 28 నుంచి 25 ఏండ్లు, చీఫ్ మేనేజర్కు 32 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి. పే స్కేల్: నెలకు గ్రేడ్ 2 పోస్టులకు 93,960 రూపాయలు, గ్రేడ్ 3 పోస్టులకు 105,280 రూపాయలు, గ్రేడ్ 4 పోస్టులకు 120,940 రూపాయలు. ఎంపికా విధానం: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ జూన్ 16, 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 6, 2026. వెబ్సైట్ https://bankofindia.banke.in. వెబ్సైట్ మరోసారి https://bankofindia.banke.in. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. విబీజీ రామ్జీ పథకం అమలుకు మద్దతుగా 100 మందికి పైగా ప్రాంతీయ అధికారుల నియామకం, రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలకు సహాయం, సామర్థ్య పెంపుదల, కార్యాలాపాల సజావుగా సాగేందుకు చర్యలు, విబీజీ రామ్జీ అమలుకు ముమ్మర ఏర్పాట్లు, బడ్జెట్ నిధులు కేటాయించిన 27 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలు 95,692 కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్రం, జూలై 1, 2026 నుంచి అమలులోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ చట్టం 2025కు మద్దతుగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 100 మందికి పైగా ప్రాంతీయ అధికారులను నియమించింది. పథకం అమలు సులభతరమయ్యేందుకు

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహకరించేందుకు ఈ కీలక చర్యను చేపట్టింది. అమలు ప్రక్రియను సులభతరం చేసేలా సలహాదారులుగా ప్రాంతీయ అధికారులను సేవలందిస్తారు. స్థానిక సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు, అమలుకు మద్దతిచ్చేందుకు జ్ఞాన భాగస్వామిని ప్రోత్సహించడానికి, కార్యాచరణ సవాళ్ల పరిష్కారానికి ఉత్తమ పద్ధతుల అవలంబన ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా పాలనా విభాగంతో కలిసి వీరు పనిచేస్తారు. ఇందుకోసం అధికారులను సన్నద్ధం చేయడానికి గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టానికి సంబంధించిన కీలక అంశాలు, అమలు విధానం, సంస్థాగత ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉన్న సహాయక వ్యవస్థల గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కన్సల్ అధ్యక్షతన, జాయింట్ సెక్రటరీ శ్రీమతి రోహిణి ఆర్ బాజీ బాక్రే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన చట్టం అమలుకు అవసరమైన అంశాలను అర్థం చేసుకునేందుకు, పరస్పర అనుభవాలు, ఉత్తమ విధానాలను పంచుకోవటాన్ని ప్రోత్సహించేందుకు, సామర్థ్య పెంపుదల ప్రయత్నాలకు మద్దతిచ్చేందుకు, కార్యాచరణకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా వ్యవస్థ, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రాంతీయ అధికారులు సంప్రదింపులు జరుపుతారు. వివిధ భాగస్వాముల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు, సమర్థవంతమైన అమలుకు మద్దతిచ్చేందుకు ఈ అధికారులు సహకరిస్తారు. దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని సజావుగా అమలు చేసేందుకు సంస్థాగత సహాయాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీల్లో ఈ నూతన విధానాన్ని అమలు చేసే సమయంలో సమన్వయాన్ని పెంపొందించడం, క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోవడం, నిరంతరం సంస్థాగత మద్దతును అందించడం ద్వారా ప్రాంతీయ అధికారి కీలక పాత్ర పోషిస్తారు. ఇబ్బందులు లేకుండా సజావుగా సమర్థవంతంగా వీబీజీ రామ్జీ వ్యవస్థ పనిచేయడంలో సహాయపడతారు. హామీతో కూడిన వేతన ఉపాధిని, జీవనోపాధి ప్రోత్సాహం, వాతావరణ స్థిరత్వం, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక ఆధారిత పాలనతో అనుసంధానించడం వలన వీబీజీ రామ్జీ 2025 చట్టం గ్రామీణ ఉపాధిని స్థిరమైన సమగ్ర గ్రామీణాభివృద్ధికి ప్రధాన సాధనంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు, విజీపీపీలు, జీఐఎస్ ఆధారిత ప్రణాళికలు, వివిధ పథకాల సమన్వయం ద్వారా వికసిత్ భారత్ 2047 దార్శనికతను ఈ చట్టం ముందుకు తీసుకెళ్తుంది. దేశవ్యాప్తంగా సన్నద్ధతతో ఉండేలా మంత్రిత్వశాఖ ఏకకాలంలో విస్తృతమైన ముందస్తు చర్యలు చేపట్టింది. వీటిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి 95,692 కోట్ల రూపాయలు తాత్కాలిక కేటాయింపుల ఆమోదం, డీబీటీ స్పర్స్ వేదికలోకి అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలను చేర్చడం, దాదాపు 93% క్రియాశీల కార్మికులకు ఈకేవైసీ పూర్తి చేయడం, ఫేస్ అథెంటికేషన్ హాజరు విధానాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం, ప్రత్యేక డిజిటల్ వేదికల అభివృద్ధి, పెద్ద ఎత్తున సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలున్నాయి. ఇప్పటి వరకు సాధించిన పురోగతిని తెలియజేస్తూ 27 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు ఈ చట్టం అమలుకు ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు చేశాయి. 6 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు వీబీజీ రామ్జీ కార్యాచరణ ద్వారా రాష్ట్ర పథకాలను అధికారికంగా ప్రకటించాయి. మిగిలిన రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు పథకాలను ఖరారు చేసే దిశలో ఉన్నాయి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం వివరాలు వింటున్నారు. స్కాలర్షిప్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కీలక సంస్కరణలు, డిజిటల్ కార్యక్రమాలను చేపట్టిన DOSJE, నివాస ధృవీకరణ పత్రం నిబంధన తొలగింపుతో 1.2 కోట్ల మంది విద్యార్థులకు ఊరట, డిజిటల్ స్కాలర్షిప్ పాలనా సంస్కరణల్లో భాగంగా ఉమంగ్ వేదికపై సేతు పోర్టల్ ప్రారంభం, షెడ్యూల్ కులాలు ఎస్సీ వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉపకార ప్రక్రియ అందుబాటులో ఉండేలా సులభతరంగా మార్చేందుకు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖ DOSJE కీలక సంస్కరణలు, డిజిటల్ కార్యక్రమాలను చేపట్టింది. కీలక సంస్కరణలో భాగంగా ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలనే నిబంధనను తొలగించారు. దీని ద్వారా విద్యార్థులపై నిబంధనల భారం తగ్గడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ సరళంగా, స్కాలర్షిప్ ప్రయోజనాలను సులభంగా పొందగలిగే అవకాశం

ఉంటుంది. సొంత రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న వేలాది మంది అర్హులైన దరఖాస్తుదారులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎస్సీలు, ఓబీసీలకు అందించే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాల ద్వారా ఏటా దాదాపు 1.2 కోట్ల మంది విద్యార్థులు ఉపకార వేతన ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు నివాస ధృవీకరణ పత్రం కీలక నిబంధనగా ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను తొలగించడం ద్వారా నివాస పత్రాల అవసరాన్ని తగ్గడమే కాకుండా ప్రక్రియ మరింత సులభమవుతుంది. దీనివల్ల విద్యార్థులకు అయ్యే ఖర్చులు తగ్గుతాయి, స్కాలర్షిప్ ప్రయోజనాలను మరింత సులభంగా పొందవచ్చు. డిజిటల్ పాలను మరింత బలోపేతం చేస్తూ స్కాలర్షిప్ సంబంధిత సేవలకు సమగ్ర పరిష్కారంగా ఉమంగ్ వేదికలో సేతు స్కాలర్షిప్ ఫర్ ఎడ్యుకేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అప్లిఫ్ట్మెంట్ను ప్రారంభించారు. ఇది అర్హులైన దరఖాస్తుదారులకు సంస్థాగత నోడల్ ఆఫీసర్లు, జిల్లా నోడల్ ఆఫీసర్లు, రాష్ట్ర అధికారులకు దరఖాస్తులు నమోదు, ట్రాకింగ్, ఇతర సేవల ధృవీకరణకు ఒకే వేదికను అందించి పారదర్శకతను, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ కార్యక్రమాలు సమ్మిళిత్వాన్ని ప్రోత్సహించడం, సంక్లిష్టమైన నిబంధనలను తగ్గించడం, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించడం వంటి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. విద్యార్థులకు సకాలంలో మద్దతిచ్చేందుకు, సేవలను మరింత చేరువ చేసేందుకు సాంకేతిక ఆధారిత సంస్కరణలను వినియోగించేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో వికసిత్ భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక పాట వింటారు.

శ్రోతలకు గమనిక. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేదా కళాశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి ప్రీ మెట్రిక్ మరియు 11వ తరగతి నుండి ప్రొఫెషనల్ డిగ్రీ పోస్ట్ మెట్రిక్ వరకు చదువుతున్న బీడీ కార్మికులు, సున్నపురాయి, డోల్మైట్, గనుల కార్మికులు, ఇనుప ఖనిజం అండ్ మ్యాంగనీస్ ఖనిజం, క్రోమ్ ఖనిజం గనుల కార్మికులు, మైకా గనుల కార్మికులు, సినీ రంగ కార్మికుల పిల్లలు నుండి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ NSP ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రీ మెట్రిక్ 1వ నుండి 10వ తరగతి దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 31 ఆగస్టు 2026 మరియు పోస్ట్ మెట్రిక్ 11వ తరగతి నుండి ప్రొఫెషనల్ డిగ్రీ దరఖాస్తులకు చివరి తేదీ 31 అక్టోబర్ 2026. మరిన్ని వివరాల కోసం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ https://scholarships.gov.in scholarships.gov.in/application form /login ను సంప్రదించండి. దరఖాస్తు ప్రక్రియ లేదా NSPలో దరఖాస్తు పరిశీలనకు సంబంధించిన సందేహాల కోసం helpdesk@nsp.gov.in ఈమెయిల్ ద్వారా లేదా హెల్ప్ లైన్ నంబర్ 01206619540 ద్వారా సంప్రదించవచ్చు. దరఖాస్తుదారులు వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ 500001 వారిని స్వయంగా లేదా 0402956129 ఫోన్ నంబర్ ద్వారా లేదా wclwohyd@nic.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే ఈ సంస్థకు చెందిన సమీప డిస్పెన్సరీని కూడా సంప్రదించవచ్చు. ఇప్పుడు మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 6 గంటలు కావస్తోంది. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 6:20

సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ప్రత్తి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రాజామణిగారి ప్రసంగం వింటారు. విజయవాడ 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00-8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారాలు: 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయస్వామి భక్తి గీతాలు వింటారు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత డాక్టర్ సింగరాజు దక్షిణమూర్తి శర్మ, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలు గురించిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం గురించి కొన్ని వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నటి విజయశాంతి నటించిన చిత్రగీత కదంబం వింటారు. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 10:00 ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:10-12:10, 12:10-12:30, 1:30-3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు వింటారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. అనంతరం అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం క్రీడా ప్రపంచం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 భక్తి కుసుమాలు భక్తి పాటలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేత్ బచావో అభియాన్ గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00-8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇది రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: decision.
1: In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September. I will remain in post as Prime Minister until the contest is complete.
2: Benchmark domestic equity indices ended nearly 0.4% up today, buoyed by growing optimism over progress in US-Iran talks aimed at ending the months-long conflict in West Asia. The Sensex rose 291 points to close at 77,094. And in the FIFA World Cup 2026, Argentina will take on Austria in Group J fixture tonight at Arlington in US at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
3: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
4: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
3: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
4: ఎలా తెలుసుకోవచ్చు?
3: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
4: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
3: మరైతే ఈ రోజు

0: rose 291 points to close at 77,094. And in the FIFA World Cup 2026, Argentina will take on Austria in Group J fixture tonight at Arlington in US at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్ధిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ అన్నారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై ఈరోజు ఒక ఎంఓయు జరిగింది. రాష్ట ప్రణాళిక విభాగంతో కేఆర్ఈఏ యూనివర్సిటీ సారథ్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఐఎఫ్ఎంఆర్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు మార్చుకున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు సాధనలో 10 సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతో పాటు పర్యవేక్షణపై ఐఎఫ్ఎంఆర్ పనిచేయనుంది. పేదరిక నిర్మూలన, నీటి భద్రత, డీప్టెక్ మిషన్లపై ఐఎఫ్ఎంఆర్ రాష్ట్రంలో పనిచేయనుంది. 10 సూత్రాల అమలుపై రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూపులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఎరువుల లభ్యత పంపిణీపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూరియా లేదా డీఏపీ కొనుగోలు చేసే రైతులకు కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా విక్రయించే విధానాన్ని అరికట్టాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అవసరమైన ఎరువులనే అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవసరానికి మించి అధిక ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అలాగే సహజ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని, సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని పేర్కొన్నారు. అధిక ఎరువుల వినియోగంపై రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఎరువుల బుకింగ్, యాప్ నిర్వహణ సజావుగా ఉండాలని, ఓటీపీ మెసేజ్ లింక్ వేగంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు మంత్రికి తెలియజేశారు. స్త్రీశక్తి పథకానికి రోజుకు 8 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ 2 ఏళ్ల పాలన పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వాహన యాప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే వాహనదారులకు 19 ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. పన్నుల చెల్లింపు విధానంలో కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని, అన్ని విషయాల్లో రవాణా రంగం ముందుకు వెళుతోందని తెలిపారు. ఆర్టీసీపై ఎలాంటి భారం పడకుండా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే దివ్యాంగ శక్తి పథకం కూడా విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరిస్తూ,
6: అన్ని వాహనాల్లో మార్త్ గైడ్ లైన్స్ పరంగా తప్పకుండా ఇన్బిల్ట్ అయి లేని వెహికల్స్ అన్ని దానిలకు ఇక్కడే ఏర్పాటు చేసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది VLTD అనేది 24/7 సెంట్రల్ ఏదైతే రూమ్ ఉంటుందో కమాండ్ కంట్రోల్ ద్వారా ఆపరేషన్ అవుతుంది కాబట్టి అది కూడా వచ్చే 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ పూర్తి చేసుకుని రవాణా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు లేకుండా సురక్షితమైన ప్రయాణాన్ని ఇచ్చే విధంగా రాష్ట్ర రవాణా శాఖ అందిస్తుంది.

0: ఉందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ కోరారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలువురు వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలతో సమావేశమైన కేంద్ర మంత్రి ప్రభుత్వం సాధించిన విజయాలు, అద్భుతమైన అభివృద్ధి గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టికల్ 370 రద్దు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇండియా ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలవడంతో పాటు భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వంటి విజయాలను వారికి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో G20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, కరోనా వంటి విపత్కర సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేయడం ద్వారా నేడు భారతదేశం ఒక విశ్వ గురువుగా అభివృద్ధి చెందిన తీరును మంత్రి ప్రస్తావించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వారికి అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కార్మికుల సంక్షేమ బోర్డు 45వ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ కార్యక్రమాలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా కార్మికులకు చేరవేసేందుకు రూపొందించిన సంక్షేమ బోర్డు నూతన వెబ్సైట్ను మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, కార్మిక సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. నూతన వెబ్సైట్ ద్వారా కార్మికుల నమోదు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, లబ్ధిదారుల వివరాలు, పథకాల మార్గదర్శకాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా డిజిటల్ వేదికలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 45వ బోర్డు సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, నమోదు ప్రక్రియల సరళీకరణ, కార్మికుల భద్రత, సామాజిక భద్రతా కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలోని 5 బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్ళు, చేతులు, వీల్చైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్ళు, చేతులు ఇవ్వడం వల్ల దివ్యాంగులకు వ్యయ ప్రయాసాలు తగ్గుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ తయారీ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. తొలి విడత కింద ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖ సర్వజన ఆసుపత్రుల్లో ఈ తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయని, వీటికి అవసరమైన స్థలాలు, నిర్మాణాలు, ఇతర వసతుల పరిశీలన కేంద్ర బృందాల ద్వారా ఈ రోజు నుంచి ప్రారంభమైందని తెలిపారు. తిరుపతి జిల్లా సదాశివ కోనలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాలు గుర్తించామని భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ ఎం మునిరత్నం రెడ్డి తెలిపారు. 477 సంవత్సరాల క్రితం చెక్కిన శాసనాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులతో కలిసి సదాశివ కోనలో పర్యటించిన ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, సదాశివ కోనలో బయటపడిన శాసనాల్లో గుడిమల్లం ఆలయ చరిత్ర, మన సంస్కృతి, సంప్రదాయాలకు తెలియజేసే శాసనాలను చెక్కినట్లు చెప్పారు. ఇప్పటికే 85,000 శాసనాలను దేశవ్యాప్తంగా గుర్తించామని ఆయన తెలియజేస్తూ,
2: ఈ శాసనం 1471 సంవత్సరం, అంటే 477 సంవత్సరాల క్రితం ఈ యొక్క సదాశివ దేవరాయలు గుడిమల్లం పరశురామేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి పూజలు, నైవేద్యాలు, అంగరంగ వైభవాల కోసం ఇక్కడ భూమిని ఇవ్వటం జరిగింది. అలానే సదాశివ కోనలో ఒక పుష్కరిణిని కూడా కట్టించారు అని చెప్పేదానికి ఈ యొక్క శాసనం ఆధారంగా ఉంది. ఈ శాసనం తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లోనూ వేయించబడి ఉంది.
1: వాతావరణం. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు కొనసాగుతున్న నిన్నటి అల్పపీడన ద్రోణి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్ధిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ చెప్పారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: क्रीडायाम् अर्जेण्टीना दलम् अद्य रात्रौ अमेरिकादेशस्य आर्लिङ्गटन् नगरे ग्रुप् जे क्रीडायाम् आस्ट्रिया दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం వింటారు. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం వింటారు. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. సార్, ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్లవారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు సార్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. 14వ తేదీన సాయంత్రం 6:10 భక్తిరంజనీలో శివభక్తి గీతాలు చాలా బాగున్నాయి. 6:30 సూక్తి ముక్తావళిలో చిత్తూరు వేణుగోపాల్ గారి సూక్తులు చాలా బాగున్నాయి అని రాస్తున్నారు సార్. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో వేయి పడగల నాటిక ధారావాహిక కార్యక్రమం చాలా బాగుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ మన ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వింటున్నాము, చాలా సంతోషంగా ఉంది అని రాస్తున్నారు సార్. 8:35 రత్నదీపికావళి కార్యక్రమంలో కృష్ణ మీనన్ గారి గురించి చాలా చక్కగా వివరిస్తూ దేశభక్తి గీతాలు చాలా బాగున్నాయి. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమం బాలల జీవిత చిత్రణ గురించి మాధవీలత గారి ప్రసంగం చాలా బాగుంది అని రాశారు సార్. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి చాలా చక్కగా వివరించారు. 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమం చాలా బాగుంది కానీ హలో ఆకాశవాణి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి లైన్ దొరకడం లేదు అని రాశారు సార్. కార్యక్రమాలపై అభిప్రాయాలకు

0: మెసేజ్ పంపడం లేదు అని కూడా రాశారు. మంగళవారం ఉదయం 7:15 ప్రభాత రేకులు కార్యక్రమంలో ఓ బాటసారి కార్యక్రమంలో మహాబలిపురం గురించి సాయి రఘునాథ్ చరణ్ గారు చాలా చక్కటి వ్యాఖ్యానంలో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్. సాయంత్రం పసందైన వంటకాలు కార్యక్రమంలో నిర్మలా మేడం గారు చక్కటి వంటలు తయారీ విధానం గురించి చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అనంతరం క్రీడా ప్రపంచం వారంలో జరిగిన క్రీడల గురించి చాలా చక్కగా వివరిస్తూ మధ్యలో పాటలు వినిపించారు. వారికి ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్లవారి కుటుంబ సభ్యులు రాశారు సార్.
1: చాలా సంతోషం కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్ మీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి రాస్తున్నారు. చాలా సంతోషం అండి. ఎంతో అభిమానంగా రెగ్యులర్గా మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉంటారు. చాలా సంతోషం అండి. చిత్తూరు వేణుగోపాల్ గారి సూక్తులు, అలాగే వెయ్యి పడక నాటి గురించి, ఇంకా శ్రీమతి గల్లా మాధవీలత గారి గురించి, వారి ప్రసంగం గురించి చాలా చక్కగా వివరించారు. ఇంకా హలో ఆకాశవాణి కార్యక్రమానికి మీకు లైన్ దొరకడం లేదు అంటున్నారు. కరెక్టే, చాలామందికి లైన్ దొరకట్లేదు అని అందుకనే మనం థర్స్డే మనం ప్రోగ్రామ్ పెట్టాం. మీకు మొన్న కలిసింది కదా, చాలా సంతోషం. ఇంకా మీరు కొత్త వాళ్ళకి మన కార్యక్రమాలు పరిచయం చేస్తూ ఉండండి. వారి ద్వారా కూడా మనకు ఫోన్స్ చేయించండి, మెసేజెస్ చేయించండి. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
0: తరువాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, కార్తిక, మోహిత్ సిద్ధార్థ్ లింగాల రాస్తున్నారు సార్. కేర్ ఆఫ్ మీరు మేము తిరుపతి స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క వినామృత నమస్కృతులు. ఈ వారం కార్యక్రమాలపై మా మీ వాట్సాప్ ఉత్తరాల అభిప్రాయాలు, 12వ తారీఖు వినిపించిన శతవసంత సాహితీ మంజీరాలు, ఫిడేలు రాగాల డజన్ గురించి డాక్టర్ రావి రంగారావు గారి ప్రసంగ వ్యాఖ్యానం, అభ్యుదయ కవి పట్టాభిరచన, కవితా సంపుటి సారాంశంలోని వర్గీకృత, వ్యవస్థత, వైవిధ్య ఘట్టాలను పి పద్మజా గారు చదవగా విన్నాం. అలాగే 14వ తారీఖు సుప్రభాత శుభోదయాన వినిపించిన దేశభక్తి గీతం సదా, మేము భరతమాత సంతతిగా జన్మిస్తాం, ఘనచరిత్ర పుటల్లో చెరగని మరువని చిహ్నమై మార్కాన్వేషితగా పూజ్య బాపు ఉన్నతాశ్రయాలు చాటి చెప్పిన గీతం చాలా బాగుంది అని రాస్తున్నారు సార్. తర్వాత 19వ తారీఖు వినిపించిన ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చిత్రగీతాలన్నీ చాలా బాగున్నాయి. తరువాత వరదగుడి కార్యక్రమంలో సినీ నటి కాజల్ అగర్వాల్ నటించిన చిత్రగీత కదంబం విన్నాము అని రాశారు సార్. ప్రతిరోజు ఎన్నో వినూత్న ఆనంద కార్యక్రమాల కూర్పుతో ఓర్పుగా శ్రీకారం చుట్టి వినిపిస్తున్న ఆకాశవాణి తిరుపతి కార్యనిర్వహణ సభ్యులందరికీ మా అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్. ఈ ఉత్తరం రేడియో నాగేశ్వరరావు, ఏనుగంటి సరోజిని, కార్యనిర్వహణ సభ్యులందరికీ మా అభినందన ధన్యవాదములు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుంచి రేడియో నాగేశ్వరరావు, ఏనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, కార్తీక, మోహిత్ సిద్ధార్థ లింగాల రాశారు సార్.
1: చాలా సంతోషం రేడియో నాగేశ్వర గారు, మీరు ఎనుగంటి సరోజిని, సతీష్ మీరంతా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రాస్తున్నారు. చాలా సంతోషం అండి. మీరు వాట్సాప్ చేశారు ఉత్తరాల అభిప్రాయాల గురించి, చాలా సంతోషం అండి మీరు వాట్సాప్ చేసినందుకు. ఇంకా అన్ని కార్యక్రమాలు మీరు ప్రస్తావించారు, సాహితీ మంచిరాల గురించి, అలాగే దేశభక్తి గీతాల గురించి కూడా మీరు ప్రస్తావించారు. చాలా సంతోషం. దేశభక్తి గీతం 3-4 నిమిషాలు ఉన్నప్పటికి కూడా అందులో ఎంతో మంచి సందేశం ఉంటుంది. ఒక 2-3 చరణాల్లోనే అద్భుతమైనటువంటి మరి సందేశం ఉంటుంది. ఆ దేశభక్తి గీతాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది స్వాతంత్ర సమరం సమయంలో మరి ఆ రంగంలోకి దూకిన ఎంతోమంది సమర యోధుల్ని మనం తెలుసుకోవచ్చు ఉన్నారు. కాబట్టి ఆ దేశభక్తి గీతం మీకు చాలా నచ్చింది, చాలా సంతోషం. ఇంకా వరదగుడి కార్యక్రమం గురించి కూడా ప్రస్తావించారు. చాలా సంతోషం అండి నాగేశ్వర గారు, రేడియోనే మీరు ఇంటి పేరుగా మార్చుకున్నారు. మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు
0: సార్. తరువాతి ఉత్తరం అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య రాస్తున్నారు సార్. కేర్ ఆఫ్ ఆకాశవాణి పైన అభిప్రాయాలు పంపిస్తున్న శ్రోతలకు అభిప్రాయాలు

0: చదువుతున్న మీకు మా ధన్యవాదాలు. 11వ తేదీ ఉదయం 6:35 పొలం కబుర్లు కార్యక్రమంలో వేరుశనగ విత్తన శుద్ధి గురించి చక్కగా తెలియజేశారు మేడం గారు. అలాగే సాయంత్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో బాలకార్మికులు అనే అంశంపైన జే నిర్మలా మేడం గారు చక్కటి విషయాలను తెలియజేస్తూ మంచి పాటలు వినిపించారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్. ఉదయం గురువారం నాడు 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు వినిపించారు. గీతాలు అన్నీ బాగున్నాయి. అలాగే రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షల గురించి ఎల్ ప్రియాంక మేడం గారు రైతు సోదరులకు విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు అని రాస్తున్నారు సార్. 10వ తేదీ ఉదయం ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు గురించి కొత్త వ్యాఖ్యాత మేడం గారు చాలా చక్కగా తెలిపారు. అలాగే ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ గారి జీవిత విశేషాలు చెబుతూ వారు నటించిన చిత్రాల్లోని మంచి పాటను వినిపించారు. వ్యాఖ్యాత కొత్త మేడం గారు ధన్యవాదాలు అని తెలియజేసుకుంటున్నారు సార్. 9:00 to 10:00 చిత్రలేఖ కార్యక్రమంలో పాటలు విన్నాము. కొత్త వ్యాఖ్యాత మేడం గారు కొన్ని పాటలు వినిపిస్తూ కేవలం పాటలు మాత్రమే వినిపించింది. 3 పాటలకు ఎవరు ఉత్తరం రాశారు, ఎక్కడి నుంచి రాశారు అనే విషయాలు చదవకుండా కేవలం చిత్రగీతాలు మాధురిని వినిపించారు. ఎందుకు వినిపించారు అర్థం కావడం లేదు. చిత్రలేఖ అంటే కేవలం ఉత్తరాలు రాసిన శ్రోతల పేర్లు చదివి శ్రోతల ఊరు పేరు ఉత్తరం చదవాలి. కానీ ఈరోజు 3 పాటలకు వివరాలు తెలపకుండా కేవలం పాటలు మాత్రమే వినిపించారు. ఇది నచ్చలేదు. దయచేసి వ్యాఖ్యాతలు చిత్రలేఖ ఉత్తరాలు చదివేటప్పుడు శ్రోతల పేర్లు, వారి ఊరు పేరు, జిల్లా పేరు చదివి పాటని వినిపించండి ప్లీజ్ అని రాస్తున్నారు సార్. అన్ని కార్యక్రమాలు రెగ్యులర్గా వింటున్నాం కాబట్టి కొన్ని మీకు సలహాలు సూచనలను ఇస్తున్నాం, అంతేకాని విమర్శలుగా భావించవద్దండి అని రాశారు సార్. దయచేసి ఉత్తరాలు రాసే శ్రోతలకు న్యాయం చేయండి. 12వ తేదీ శుక్రవారం ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో గోపీచంద్ గారి జీవిత విశేషాలు చెబుతూ వారు నటించిన చిత్రాల నుంచి మంచి పాటలను వినిపించారు మేడం గారు అని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్. 12వ తేదీ శుక్రవారం ఉదయం 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మునిషా బేగం గారు చక్కటి సూక్తులు వివరించారు. అలాగే 6:35 పొలం కబుర్లు కార్యక్రమంలో ఇంకుడు గుంతల వల్ల ప్రయోజనాలు, వర్షపు నీటిని ఎలా సంరక్షించుకోవాలి, నీటి ప్రయోజనం గురించి, అలాగే వేప ఉత్పత్తుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి, వేప కషాయం గురించి చక్కటి విషయాలు తెలియజేశారు అని ధన్యవాదాలు చెప్తున్నారు సార్. 18వ తేదీ గురువారం నాడు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రపంచ కరువు ఎడారి కరుణ నివారణ దినోత్సవం సందర్భంగా చెన్నకేశవరెడ్డి గారితో సాయి రఘునాథ్ చరణ్ సార్ గారు జరిపించిన పరిచయ కార్యక్రమం రైతు సోదరులకు, రైతాంగానికి ఉపయోగకరంగా ఉంది. తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి అనుసంధానకర్త సాయి రఘునాథ్ చరణ్ గారికి, చెన్నకేశవరెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్. 19వ తేదీ శుక్రవారం ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు విశేషాలను కొత్త వ్యాఖ్యాత మేడం గారు చక్కగా తెలియజేశారు. అలాగే ఉదయం 6:35 పొలం కబుర్లు కార్యక్రమంలో పంట మార్పిడి వల్ల రైతులకు కలిగే ఉపయోగాల గురించి చక్కని విషయాలు తెలియజేశారు పొలం కబుర్లు కార్యక్రమంలో. ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర నటీ అభిమానులను ఆకట్టుకున్న నటి కాజల్ అగర్వాల్ గారి జీవిత విశేషాలు చెబుతూ వారు నటించిన చిత్రాల్లోని పాటలు తన మధురమైన స్వరం ద్వారా కొత్త వ్యాఖ్యాత మేడం గారు చక్కగా తెలియజేశారు. మేడం గారికి ధన్యవాదాలు అంటూ అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య రాస్తున్నారు సార్.
1: చాలా సంతోషం పోలేరయ్య గారు, మీరు ప్రతి వారం ఎంతో చక్కగా మా కార్యక్రమాల గురించి ఎంతో చక్కగా మేము ప్రస్తావిస్తారు, అభిమానిస్తారు, చక్కగా కార్యక్రమం గురించి మీరు మాకు అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు. చాలా సంతోషం. ప్రతి కార్యక్రమం సిగ్నేచర్ దగ్గర నుంచి రాత్రి జై హింద్ వరకు ఏవే కార్యక్రమాలు వస్తాయో నిజంగా మేము కూడా ఒక్కసారి మర్చిపోతాం, కానీ మీరు చాలా చక్కగా మాకు గుర్తు చేస్తూ ఉంటారు. చాలా సంతోషం మీరు ఇలాంటి శ్రోత ఉన్నందుకు. ఇంకా మీరు ఎంతోమంది శ్రోతలను కూడా పరిచయం చేస్తూ ఉన్నారని తెలిసింది. ఇలాగే మీరు పరిచయం చేస్తూ ఉండండి, వారి ద్వారా కూడా మరి ఉత్తరాల కార్యక్రమానికి వారితో కూడా ఉత్తరం రాయించండి.

0: ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే పాటల కార్యక్రమం చిత్రలేఖలో కూడా వారిని ప్రస్తావించండి, వారి ద్వారా కూడా ఉత్తరాలు రాయించండి. తద్వారా రెండు ఉపయోగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ కార్డ్స్ ఎక్కువగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ కార్యక్రమంలో కూడా కొత్త శ్రోతలను మనం ఇన్కార్పొరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం. పొలం కబుర్ల కార్యక్రమం నుంచి భక్తి రంజని, అలాగే చరిత్రలో ఈరోజు, అలాగే చిత్రగీతాలు, ఇంకా వరదగుడి కార్యక్రమం, ఇంకా వ్యవసాయ కార్యక్రమాలు, అన్ని పొలం కబుర్ల కార్యక్రమం కూడా మీకు చాలా నచ్చింది, చాలా సంతోషం. అయితే మీరు ఒక ప్రస్తావన చేస్తున్నారు, ఒక సూచన, చిత్రలేఖలో ఒట్టి పాటలు మాత్రమే వినిపించారు అని అంటున్నారు. ఇది ఎందుకు జరిగిందంటే చిత్రలేఖలో ఉత్తరాలు కేవలం కొంతమంది మాత్రమే ఎక్కువగా రాస్తూ ఉన్నారు. ఇలా ఒకే రోజు ఒకే శ్రోత నుంచి రెండు మూడు పాటలు ప్రసారం చేయడం అనేది మన ఆకాశవాణిలో ఆనవాయితీ కాదు. అందువల్ల కొన్ని మరి అందరూ ఉత్తరాలు చదివిన తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని మనం పూరించడానికి మన ఆకాశవాణి వ్యాఖ్యాతలు ప్రసారం చేస్తారన్నమాట ఆ కార్యక్రమం. అంతే తప్ప కార్డ్స్ ఉండి ప్రసారం చేయకపోవడం అనేది కాదు. ఇకపోతే పేర్లు, శ్రోతల పేర్లు ఒక 20-30 పేర్లు రాస్తున్నారు. అన్ని పేర్లు చదవడానికి కూడా సమయాభావం మీకు తెలుసు, కాబట్టి అందరి పేర్లు చదవడానికి సమయం సరిపోదు. కాబట్టి కొంతమంది పేర్లు చదివి కుటుంబ సభ్యులు అని మనం, వారు బంధుమిత్రులు అని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇది గమనించాలి. కాబట్టి మీరు చక్కగా ఇలాగే మాకు సూచనలు అందిస్తూ ఉండండి. మీకేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా ఇలాగే మమ్మల్ని అడుగుతూ ఉండండి, మేము తప్పనిసరిగా వాటికి సమాధానం ఇస్తాం. ఈ కార్యక్రమం ఉన్నదే అందుకోసం, కాబట్టి చక్కగా మీరు ప్రస్తావించండి, అన్నింటినీ మేము క్లారిఫై చేస్తాం. ఇంకా మీరు ఏమైనా మంచి సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాటిని మేము ఈ కార్యక్రమాల్లో పొందుపరచడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ప్రపంచ కరువు నివారణ దినోత్సవం సందర్భంగా సంగటి చెన్నకేశ్వరరెడ్డి గారితో మనం పరిచయం ప్రసారం చేస్తాం. ఎడారీకరణ అనేది ఎంత భయంకరమైన కార్యక్రమం అనేది మనకి తెలియాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కాంక్రీట్ జంగిల్స్ మరి పట్టణీకరణలో పడిపోయి మనం చెట్లు నరికేస్తున్నాం. దానివల్ల ఎక్కడా కూడా పచ్చదనం అనేది లేకుండా అయిపోయి ఎండలు పెరిగిపోయి మరి ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ తోటి రైతులు సరిగ్గా పంటలు పండించడానికి కావలసినటువంటి వర్షాలు ఈ సంవత్సరం చాలా తక్కువగా పడతాయంట. అందుకనే భారత ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు, అది ఖేత్ బచావో కార్యక్రమం. ఇది మనం పొలాన్ని మనం రక్షించుకోవాలి, ఎందుకంటే వర్షాలు తక్కువ ఈ సంవత్సరం రాబోతున్నాయి. కాబట్టి వర్షాధార పంటలు కాకుండా మిగతా పంటలు వేసుకుంటే వర్షం మీద ఎక్కువగా, నీటి మీద ఎక్కువగా ఆధారపడకుండా మనం వ్యవసాయం చేసుకోవచ్చు. ఇక ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు
1: సార్. తర్వాతి ఉత్తరం ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా రాస్తున్నారు సార్. కేర్ ఆఫ్ ఆకాశవాణి శ్రోతల అభిప్రాయాలు ఆకాశవాణి తిరుపతి, ఆకాశవాణి తిరుపతి కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత సోమవారం సాయంత్రం ప్రసారమైన కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోతలు కార్యక్రమాలపై వెల్లుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో చక్కగా చదివి వినిపించిన మంజులా మేడం గారికి, ఆరోగ్య సలహాలు సూచనలు అందజేసిన శ్రీ రాజేష్ గారికి, మా అభిప్రాయాలకు ఎంతో ఓర్పుతో ప్రేమతో జవాబులు అందజేసిన శ్రీమతి జే నిర్మలా మేడం గారికి ధన్యవాదాలు అందజేస్తున్నాం అని రాశారు సార్. జూన్ 16 మంగళవారం ఉదయం ప్రసారమైన వరదగుడి శీర్షికన సినీ సీనియర్ నటి ఊర్వశీ బిరుదు పొందిన శారదాగారి జీవిత విశేషాలు అందిస్తూ వారు నటించిన చిత్రాలలోని పాటలు వినిపించి మమ్మల్ని ఆనందింపజేసిన శ్రీమతి జే నిర్మలా గారికి మా ధన్యవాదాలు అందజేస్తున్నాం అని రాశారు సార్. సాయంత్రం ప్రసారమైన వనితాలోకం కార్యక్రమంలో పసందైన వంటకాలు శీర్షికన ఈరోజు స్పెషల్ వంటకాల వివరాలు అందించడం బాగుంది, ముఖ్యంగా బంగాళదుంపతో బోండాలు, బంగాళదుంపలతో పొటాటో 65, బ్రెడ్తో గులాబ్ జామున్, ఈ వంటకాలను ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్థాలు ఇత్యాది ఎన్నో విషయాలను ఒకటికి రెండుసార్లు తెలియజేసిన శ్రీమతి జే నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అని రాశారు సార్. అనంతరం ప్రపంచ కుటుంబ చెల్లింపుల దినోత్సవం సందర్భంగా మాకు తెలవని ఎన్నో విషయాలను తెలియజేసిన శ్రీమతి జే నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. సాయంత్రం ప్రసారమైన భక్తి కుసుమాలు శీర్షికన జై జై జై శివతేజ, శరణమణి వచ్చి తిని అనే భక్తిగీతాలు విని తరించాము అని రాశారు సార్. జూన్ 19 శుక్రవారం వరదగుడి శీర్షిక

0: సినీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గారి జీవిత విశేషాలు అందిస్తూ వారు నటించిన చిత్రాల్లోనే హిట్ సాంగ్స్ వినిపించి ఆనందింపజేసిన మేడం గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా రాశారు సార్.
1: చాలా సంతోషం. రఘుబీర్ సింగ్ గారు, రాధా, మున్నా, సుగుణాబాయ్ గారు, మీరు హేలాపురి నుంచి మాకు ఎంతో అభిమానంగా మీ అభిమానాన్ని మాకు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మీకు ఎంతో నచ్చినటువంటి, ఎంతో ఉపయోగమైనటువంటి, ఎంతో మనసుకు ఆహ్లాదం కలిగించే కార్యక్రమాల్లో ఈ వరద గుడి ఒకటి, తర్వాత పసందైన వంటకాలు కార్యక్రమం ఒకటి. చాలా చక్కగా మీరు ఆ రెండు కార్యక్రమాలు ప్రస్తావిస్తూ ఆ కార్యక్రమం గురించి మీ అభిమానాన్ని మాకు ఎంతో అభిమానంగా తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అండి. మరి రఘుబీర్ సింగ్ గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయం మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు
0: సార్. తర్వాతి ఉత్తరం శ్రీకాకుళం జిల్లా పెద్దసాన గ్రామం నుంచి నవీన్ రాస్తున్నారు సార్. ఆల్బమ్ ప్రోగ్రాం చాలా బాగుంది, నిర్మలా మేడం గారు చాలా బాగా చెబుతున్నారు. మేడం లైన్ దొరకడం లేదు, ఎంత ట్రై చేసినా హలో ఆకాశవాణికి. చాలా బాధగా ఉంది మేడం, పలాస వాళ్ళు ఎంతో ట్రై చేస్తుంటారు, అవకాశం లేదు. మా ఫ్రెండ్స్ ఈ మెసేజ్ పెట్టమన్నారు మేడం. సుధాకర్ సార్, భూపాల్ సార్, చరణ్ సార్ కూడా అందరూ బాగున్నారా, అందరూ బాగా చెబుతారు. ఓ బాటసారి సూపర్ ఆల్బమ్ వనితాలోకం, కిసాన్ వాణి, పుస్తకవాణి, రత్నదీపికావళి, యువవాణి, ప్రభాతరేఖలు చాలా చాలా సూపర్. ఆకాశవాణి వెంకటేశ్వర స్వామితో సమానం. నిర్మలా మేడం, మీరు హలో ఆకాశవాణికి రండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థర్స్డే 11 గంటలకు రండి అంటూ శ్రీకాకుళం జిల్లా పెద్దసాన గ్రామం నుంచి నవీన్ రాస్తున్నారు.
1: చాలా సంతోషం నవీన్ గారు. మీరు శ్రీకాకుళం జిల్లా పెద్దసాన గ్రామం నుంచి మీరు రాస్తున్నారు, చాలా సంతోషం అండి. అంత సుదూర ప్రాంతం నుంచి మరి మా కార్యక్రమాల పట్ల ఎంతో అభిమానంగా ఈ కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయం మాకు తెలియజేస్తున్నారు, ప్రత్యేకించి ఆల్బమ్ గురించి ప్రస్తావిస్తున్నారు, చాలా సంతోషం. మరి హలో ఆకాశవాణికి లైన్ దొరకట్లేదు కాబట్టి, మరి గత 2 వారాల క్రితం అనుకుంటా మీరు గురువారం హలో ఆకాశవాణి రికార్డింగ్కి మీరు లైన్ కలిసినట్టుంది. చాలా సంతోషం. మీరు యువవాణి కార్యక్రమాలు, అలాగే పుస్తకవాణి, రత్నదీపికావాళి అన్ని కార్యక్రమాలు మీరు మెన్షన్ చేస్తున్నారు, మీరు చక్కగా అన్ని కార్యక్రమాలు వింటూ ఉన్నారు, చాలా సంతోషం అండి. మరి నవీన్ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు, రేడియో ఎలా వింటూ ఉన్నారు, ఈ విషయాలు కూడా మీరు తర్వాతి వచ్చే వారం ఉత్తరాలకి తప్పనిసరిగా మాకు తెలియజేయండి. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు
0: సార్. తర్వాతి ఉత్తరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి, వేణుగోపాల్, లిఖిల్ రాస్తున్నారు సార్. రాజశ్రీ ఆకాశవాణి సిబ్బందికి, కొత్త వ్యాఖ్యాతలందరికీ శుభాభినందనలు సార్. మీ మా అభిమాన కేంద్రం నుండి జూన్ 9 మంగళవారం ఉదయం 8:35 ప్రసారమైన వరదగుడి కార్యక్రమంలో జూన్ 10 పుట్టినరోజు పండుగను జరుపుకుంటున్న సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి సినీ విశేషాలను తెలుపుతూ చక్కని చిత్రగీతాలను వినిపించిన కొత్త వ్యాఖ్యాత మేడం గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నారు సార్. బాలకృష్ణ 1960 జూన్ 10 చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీ నందమూరి తారక రామారావు, తల్లి బసవతారకం. 1974 తాతమ్మ కళ చిత్రంలో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆదిత్య 369 చిత్రంతో శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. 1999 సమరసింహారెడ్డి పిదప నరసింహనాయుడులో నటించారు. శ్రీరామరాజ్యం చిత్రంలో శ్రీరామునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అఖండ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు వచ్చిందన్న ఎన్నో విశేషాలను కొత్త వ్యాఖ్యాత తెలియజేశారు అని చెప్పారు సార్. కార్యక్రమంలో వినిపించిన చిత్రగీతాలలో ముఖ్యంగా భైరవ ద్వీపం చిత్రంలో ఎస్ జానకి ఆలపించిన నరుడా ఓ నరుడా ఏమి కోరిక అను పాట మరీ మరీ వినాలనిపించింది. ఈ పాట ఈ కార్యక్రమానికే హైలైట్ అని తెలియజేశారు సార్. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన కొత్త వ్యాఖ్యాతలకు, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులకు అభివాదములు తెలియజేసుకుంటున్నారు సార్. సార్, వీరే ఇంకొక ఉత్తరం రాశారు సార్. మీ మా అభిమాన కేంద్రం నుంచి జూన్ 7 ఆదివారం ఉదయం 8:35 ప్రసారమైన బాలానందం చిన్నారుల కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా వికోట మండలం నెల్లితుప్ప ఎంపీపీ పాఠశాల చిన్నారులు

నెల్లితుప్ప ఎంపీపీ పాఠశాలలో చిన్నారులు సమర్పించగా విని ఆనందించాం. జ్యోతి, తరుణ్ సమర్పించిన కృష్ణార్జున దుర్యోధన పాన్పు సీను ఘట్టం మాకెంతగానో నచ్చింది. పాడిన పద్యాలు అద్భుతం. చిన్నారులకు మా ప్రత్యేక ఆశీస్సులు. గణితంపై తరుణ్ చెప్పిన మాటలు బాగున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలి? నాటికలో పాల్గొన్న చిన్నారులందరికీ ఆశీస్సులు. గజ్జల వల్లారి పంట చేను కోసేద్దామా అను జానపద గేయం పాడిన తీరు మాకెంతగానో నచ్చింది. చిన్నారులకు మా ఆశీస్సులు. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన నెల్లితుప్ప పాఠశాల చిన్నారులందరికీ ప్రత్యేక ఆశీస్సులు తెలియజేసుకుంటున్నారు సార్. చిన్నారులకు చక్కని తర్ఫీదు అందించిన పాఠశాల అధ్యాపక బృందానికి, ముఖ్యంగా నాయుడు, మంజులా గారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఆకాశవాణి నిర్వాహకులకు పేరు పేరిన అభినందనలు తెలియజేసుకుంటున్నారు. సార్, వీరే ఇంకొక ఉత్తరం రాశారు సార్. మీ మా అభిమాన కేంద్రం నుండి జూన్ 2 మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమైన వనితాలోకం కార్యక్రమంలో పసందైన వంటకాలు శీర్షికన ఈ క్రింది సరికొత్త వంటకాల తయారీని 1-2 సార్లు నిర్మలా మేడం గారు వివరించిన తీరు శ్లాఘనీయం. గోధుమ పిండిలో హల్వా, బెల్లం బర్ఫీ, అల్లం పచ్చడి, సమస్త వంటకాల ఆలోచనలకు, అభిప్రాయాలకు, అభిరుచులకు నిర్మలా మేడం గారు శ్రమతో వివరాలను సేకరించి అశేష శ్రోతలకు ఆహ్లాదాన్ని రుచులతో రంగరించి వంటల సమాహారాన్ని పంచుతూ శ్రోతలను ఆనందింపచేస్తున్నందుకు ఇవే మా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నారు సార్. చక్కని కార్యక్రమాన్ని అందించిన నిర్మలా మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులకు ఇవే తరగని తరిగిపోని అభివాదములు తెలియజేస్తున్నారు సార్. సార్, వీరే ఇంకొక ఉత్తరం రాశారు. మీ మా అభిమాన కేంద్రం నుండి ప్రతిరోజు 90 వసంతాలలో ఆకాశవాణి అడుగుపెడుతున్న సందర్భంగా ఆకాశవాణి వివరాలు, పరిచయాలను ఆనందించాం. ఆకాశవాణికి అభినందనలు. జూన్ 4వ తేదీ వనితాలోకంలో 5 గంటలకు ప్రసారమైన కార్యక్రమాల్లో భాగంగా శ్రీమతి జె. నిర్మలా మేడం గారు తల్లిదండ్రులు అనే అంశంపై అమ్మా నాన్నల గొప్పతనాన్ని చక్కగా వివరించారు. అమ్మ ప్రేమ కంటే నాన్న ప్రేమ చిన్నది కాదు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చేది తల్లి అయితే తల్లిదండ్రుల ప్రేమకు గుర్తుగా వారిపై భక్తిభావాన్ని పిల్లలు ప్రదర్శించాలి అని తెలియజేశారు సార్. క్రమశిక్షణలో మెలగాలి, పిల్లలు తల్లిదండ్రులపై కరుణామృతధారలను కురిపించాలి అని తెలియజేస్తున్నారు సార్. కార్యక్రమంలో వినిపించిన చిత్రగీతాలన్నీ వినుల విందు చేశాయి. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం అనే పాట చాలా ఆనందంగా అనిపించింది. ఈ కార్యక్రమానికి హైలైట్ అనిపించింది అని రాస్తున్నారు సార్. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన నిర్మలా మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులకు పేరు పేరిన అభివాదములు తెలియజేసుకుంటున్నారు సార్. సార్, వీరే మరొక లేఖ రాశారు. జూన్ 9వ తేదీ మంగళవారం వనితాలోకంలో పసందైన వంటకాల్లో భాగంగా నిర్మలా మేడం గారు ఈ క్రింది సరికొత్త వంటకాలను 1-2 సార్లు వివరించిన తీరు మా నోరూరించింది అని రాశారు సార్. తెల్ల గల్జేరు ఆకుల కర్రీ. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, చిన్నపిల్లలకు సైతం చపాతీలోనికి దీనికి తప్పక వాడాలని మేడం గారు చక్కగా తెలియజేశారు. చింతగింజలు మరియు మినప్పప్పు వడలు, బొంబాయి రవతో కేక్ తయారీలో మేడం గారి వర్ణన అనితర సాధ్యమైనది. వంటల వస్తువుల సమాహారం నిరంతర శ్రమ శ్లాఘనీయం అని రాశారు సార్. చక్కని కార్యక్రమంలో భాగంగా భలేరాముడు చిత్రంలో ఘంటసాల పి. లీలా పాడిన ఓహో మేఘమాల నీలాల మేఘమాల అను పాట మరియు రంగస్థలం చిత్రంలో రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు అనే పాటపై 2 పాటలు ఈ కార్యక్రమానికే హైలైట్ అని రాశారు సార్. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన నిర్మలా మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులందరికీ పేరు పేరున అభివాదములు తెలియజేసుకుంటున్నారు సార్. వీరే ఇంకొక ఉత్తరం రాశారు సార్. మీ మా అభిమాన కేంద్రం నుంచి జూన్ 14 ఆదివారం 8:35 ప్రసారమైన బాలానందం చిన్నారుల కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా సదుం జెడ్పీ హైస్కూల్ చిన్నారులు సమర్పించగా విని ఆనందించాం అని రాశారు సార్. అన్నమయ్య కీర్తన

0: లో భాగంగా అదివో అల్లదివో శ్రీ హరివాసము అను కీర్తనను చిన్నారులు ఎంతో చక్కగా ఆలపించారు, వారికి మా ఆశీస్సులు అని రాశారు సార్. 9వ తరగతి మిస్మా పాడిన తెలుగు భాషలలో అవతరించు సోదర అను గేయాన్ని చక్కగా ఆలపించింది అని చెప్పారు సార్. జోష్న కాకి నీటి కథను ఆంగ్లంలో చక్కగా చెప్పింది. 9వ తరగతి గీతాంజలి నిండు పున్నమి వేళ ముద్దుగా నవ్వేటి అందాలు అను జానపద గీతాన్ని రమ్యంగా ఆలపించింది. చిన్నారికి ఆశీస్సులు తెలియజేసుకుంటున్నారు సార్. ఏ రుచిత, లక్ష్మీ ప్రసన్న వీళ్ళిద్దరూ కలిసి విటమిన్ల లాభాలను ఎంతో చక్కగా వివరించారు, వారికి మా ఆశీస్సులు తెలియజేస్తున్నాం అని రాశారు సార్. యువతేజ్ సాయిలు ఇద్దరూ కలిసి రాష్ట్రాల రాజధానుల పేర్లు ఎంతో చక్కగా వివరించారు, వారికి మా ప్రత్యేక ఆశీస్సులు. చక్కని కార్యక్రమాన్ని అందించిన చిత్తూరు జిల్లా సదుం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు, చక్కగా తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయ బృందానికి, ముఖ్యంగా కార్యక్రమ వ్యాఖ్యాత మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులందరికీ పేరు పేరున అభివాదములు అని తెలియజేసుకుంటూ, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి జల్లి కృష్ణమూర్తి వేణుగోపాల్ లిఖిల్ రాస్తున్నారు సార్.
1: చాలా సంతోషం అండి. జల్లి కృష్ణమూర్తి గారు, ఒకేసారి తుఫాన్ లాగా ఎన్నో ఉత్తరాలు మీవే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి వారం ప్రతి కార్యక్రమం గురించి చక్కగా ప్రస్తావిస్తారు మీరు. మంగళవారం వరదగుడి కార్యక్రమం, అలాగే ఇక వనితాలోకం కార్యక్రమంలో, ప్రత్యేకించి వరదగుడి కార్యక్రమంలో సినీ నటులు, అలాగే హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి గురించిన ప్రత్యేకించి కార్యక్రమం మీకు నచ్చించ సంతోషం. ఆ కార్యక్రమంలో ప్రసారం చేసినటువంటి పాటలను గురించి కూడా మీరు ప్రస్తావిస్తున్నారు, చాలా సంతోషం అండి. ఇంకా గత ఆదివారం ప్రసారమైనటువంటి బాలానందం కార్యక్రమంలో వీకోట మండలం నెల్లితుప్ప ఎంపీపీ పాఠశాల చిన్నాలు సమర్పించిన కార్యక్రమం మీకు నచ్చించ సంతోషం అండి. మీరు ప్రధానంగా మీరు ఉపాధ్యాయులు కాబట్టి పిల్లల కార్యక్రమం పట్ల కొంచెం పక్షపాతం చూపిస్తారు, చాలా సంతోషం అండి అది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఆ మాత్రం మనం ఎంకరేజ్ చేయకపోతే వారిలో ఉన్నటువంటి ఆ టాలెంట్ అనేది ఎప్పటికీ మరుగున పడిపోతుంది. కాబట్టి చక్కగా మీరు ప్రస్తావిస్తారు ఎప్పటికప్పుడు. మిగతా శ్రోతలు కొంచెం ఆ సినిమా పాటల కార్యక్రమంలో ఎక్కువగా ఉంటారు, కానీ కేవలం మీరు మాత్రం ప్రత్యేకించి బాలానందం కార్యక్రమాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తుండే చాలా సంతోషం అండి. మరి మిగతా శ్రోతలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రత్యేకించి మనం ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులను ఈ ఆకాశవాణిలో కార్యక్రమానికి ఎక్కువగా మనం తీసుకొస్తూ ఉంటాం. వారిలో ఉన్నటువంటి మంచి టాలెంట్ను కూడా వెలుగు తీయడానికి ఆకాశవాణి ప్రత్యేకించి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ కార్యక్రమానికి మీరు చేతను అందిస్తున్నారు, చాలా సంతోషం అండి. ఇంకా మీరు పసందైన వంటకాల కార్యక్రమాలు కూడా మీరు ఎంతో అభిమానిస్తారు. ప్రత్యేకించి ప్రతి వారం ఏవేమి కార్యక్రమం ప్రసారం చేశాము, ఏమేమి వంటకం ప్రసారం చేశాము అనేది మీరు చక్కగా ఎలా, మా స్క్రిప్ట్ కూడా మేము ఒకవేళ తప్పులు ఉంటాయో కానీ మీరు చక్కగా నీట్గా రాస్తారు స్క్రిప్ట్లో. గోధుమ పిండితో హల్వా, బెల్లం బర్ఫీ, అల్లం పచ్చడి ఇవన్నీ మీరు చేసుకొని బాగుంది అంటే పక్కన వాళ్ళకి చెప్పండి, మిగతా వాళ్ళకి బాగాలేకపోతే మాకు చెప్పండి, అది ఎందుకు బాగాలేదు అనేది మళ్ళీ మేము చూస్తాం. చాలా సంతోషం. ఇలాగే మీరు ఇంకా ఎన్నో ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. 90 వసంతాల్లో అడిగినటువంటి ఆకాశవాణికి మీరు శుభాకాంక్షలు అందజేశారు. ఇన్ని సంవత్సరాలు ఆకాశవాణి ఇంకా ముందుకు వెళ్తూ ఉంది అంటే కేవలం మీలాంటి శ్రోతల ప్రేమ అభిమానం వల్లనే, అంటే అది అతిశయోక్తి కాదు. చక్కగా మీరు ఎంతో అభిమానిస్తున్నారు. ఈరోజు కూడా ఆకాశవాణి మీ కార్యక్రమాలన్నీ వింటున్నారు, ఆ కార్యక్రమాల పట్ల మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉన్నారు, చాలా సంతోషం అండి. మరి జల్లి కృష్ణమూర్తి గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానాన్ని, మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తూ ఉండండి. ఇంకా ఏమైనా సూచనలు ఉంటే కూడా మాకు తప్పకుండా తెలియచేయండి, తప్పనిసరిగా వాటిని మన కార్యక్రమాల్లో పొందుపరచడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు
0: సార్. ఈమెయిల్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ పంపించారు సార్. జూన్ 17 బుధవారం ఉదయం భక్తిరంజనిలో భక్తిగీతాలు విన్నాం, చాలా చాలా బాగుంది. మెరుగైన సౌందర్యానికి చిరునామా ప్లాస్టిక్ సర్జరీ. ఈ అంశంపై తిరుపతి రుయా ఆసుపత్రి కాస్మెటిక్ సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి స్వాతి గారితో పరిచయం. ఈ బుధవారం జూన్ 17 ఉదయం 7:15 వైద్య విజ్ఞానం కార్యక్రమంలో విన్నాము. పరిచయకర్త శ్రీమతి జే నిర్మలా మేడం. మేడం గారు చాలా చక్కని ప్రశ్నలు వేశారు అని రాశారు సార్. డాక్టర్ నుంచి మంచి మంచి విషయాలను రాబట్టారు. ఒక మంచి కార్యక్రమం ప్రసారం చేసిన ఆకాశవాణి తిరుపతి కేంద్రముకు మా అభినందనలు.

0: తెలియజేసుకుంటున్నారు సార్. జూన్ 18వ తేదీ మీరు ఇంతవరకు కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం విన్నారు. సమాధానాలిచ్చిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులు వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఎదురవుతున్న భద్రతా నష్టాల పాత్రపైన చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూపులు సమాచారం, సమాచార మార్పిడి సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత ప్రస్తుతం 2026లో 4వసారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. 2025 రియో సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజాకేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత్ అధ్యక్షతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఇరాన్ ఎస్ఎన్ఎస్సి రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ ఘదీర్ నిజామిపూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరుపక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఇథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లెమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు. జాతీయ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్ధికి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ మాట్లాడారు. సిబ్బంది, వారి కుటుంబాల మానసిక శ్రేయస్సు నిర్ధరించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ద్వారా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు సిఏపిఎఫ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ది చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టర్మినల్తో పాటు ప్రయాణికుల

సౌకర్యార్థాన్ని నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్ తో పాటు కార్గో ఎంఆర్ఓ హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఒక దుకాణంపై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థుల్లో ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, భవనంలోని యానిమేషన్ సెంటర్లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూమ్లు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరే

0: ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ భవనంలోని యానిమేషన్ సెంటర్ లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూంలు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపలి చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్, షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల పర్యటన మధ్యలో రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో యాప్ పై ఉన్న వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా, సుమారు 850,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటివి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటనే వచ్చినాయి. వారికి హర్షధ్వానాలు, చప్పట్లతో వీడ్కోలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులన్బోయర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ రోటర్డామ్ లెగ్ చివరి మ్యాచ్లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్పై 3-2 విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈనాటి కార్యక్రమంలో ప్రత్తి పంట సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రాజామణి.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రతి సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఆంధ్ర

ప్రదేశ్లో ప్రత్తి ప్రధానమైన వాణిజ్య పంట. ఇది సుమారుగా 4.5 లక్షల హెక్టేర్లలో మనం ఆంధ్రప్రదేశ్లో పండిస్తున్నాం. ముఖ్యంగా విస్తీర్ణంలో చూసుకున్నట్లయితే కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశము, అనంతపూరు, నంద్యాల ఈ జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో మనకి ప్రతి పంట మనకు పండించడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సగటు ఉత్పాదకత తక్కువగా ఉంది. గుజరాత్తో కానీ లేకపోతే రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనకి ఉత్పాదకత తక్కువగా ఉంది. మనం గనక ప్రతి పండించేటప్పుడు రైతు సోదరులు మనం చెప్పే సూచనలు పాటించినట్లయితే మనం కూడా ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుకునే విధంగా ఉంది. ముఖ్యంగా మనకి ప్రతి సమగ్ర యాజమాన్యంలో భాగంగా రకాలు ఏ విధంగా ఉండాలి, ఎంపిక చేసుకోవాలనే విషయాన్ని గమనించినట్లయితే మనందరికీ తెలిసిందే, రైతు సోదరులందరూ కూడా హైబ్రిడ్ రకాలని, ప్రైవేట్ రకాలని వాడుతున్నారు. కానీ గత నెలలో అంటే మే నెలలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్తిలో సూటి రకాన్ని, BG2 సూటి రకాన్ని విడుదల చేసింది. ఇది దక్షిణ భారతదేశంలోనే విడుదల కాబడిన మొట్టమొదటి BG2 సూటి రకం. ఆదిత్య అనే పేరుతో, అంటే LAM BT 2208, దీన్ని ఆదిత్య అని కూడా పిలుస్తారు. ఈ రకము, సూటి రకము రైతుల కోసం మనం విడుదల చేయడం జరిగిందనమాట. ఈ యొక్క రకం యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది 160 రోజుల్లో పంటకాలం పూర్తి చేసుకుంటుంది. అలాగే ఉత్పత్తి కూడా హెక్టారుకు 32 నుంచి 35 క్వింటాల దాకా, అంటే హైబ్రిడ్కి ధీటుగా దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఇందులో ఉంది. అంతేకాకుండా మనం ప్రత్తిలో కనుక చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా దూది నాణ్యత. ఈ దూది నాణ్యత ఈ యొక్క వెరైటీకి మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట. అంటే పింజ పొడవు 29 మిల్లీమీటర్ల పొడవు ఉందన్నమాట. అంటే ఈ 29 మిల్లీమీటర్ల పొడవు ఉన్న రకాలకి మార్కెట్లో మంచి రేటు వచ్చే, అంటే హయ్యెస్ట్ రేటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు సూటి రకాలని పండించడానికి ఆసక్తి ఉన్న రైతులు లామ్ ఫారంలో కనుక మనం సంప్రదించినట్లయితే మీకు కొద్ది మోతాదులో, మనం ఈ సంవత్సరం రిలీజ్ అయింది కాబట్టి మనకి తక్కువ మోతాదులో విత్తనాలు ఉన్నాయి, వచ్చే సంవత్సరానికి మేము ఎక్కువ విస్తీర్ణంలో పండించి రైతు సోదరులకి విత్తనాలు అమ్మడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా నోటిఫికేషన్ కూడా ఇది ఇంకా అవ్వలేదు. నోటిఫికేషన్ అయిన తర్వాత APCS లాంటి సంస్థలు కూడా ఈ విత్తనాన్ని ప్రొడక్షన్ చేసి రైతులకు అందుబాటులో తెచ్చే అవకాశం ఉంది. మా యూనివర్సిటీలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో NBT రకాలను మాత్రమే మేము విడుదల చేయడం జరిగింది. రైతు సోదరులందరూ NBT రకాలని వేయటం లేదు, కానీ BT రకాలనే వేస్తున్నారు. ఈ సంవత్సరం మేము తీసుకొచ్చిన రకాన్ని మీరందరూ కూడా ఒకసారి పరిశీలించినట్లయితే బాగుంటుంది. అంతేకాకుండా ప్రైవేట్ హైబ్రిడ్స్, చాలా హైబ్రిడ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులు, మీ యొక్క గత అనుభవాలను చూసుకొని మంచి హైబ్రిడ్స్ని ఎన్నుకొని మీరు నాటాలి. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎన్నుకునే హైబ్రిడు పచ్చదోమకి తట్టుకునే రకంగా ఉండాలి. ఎందుకంటే ఈ పచ్చదోమ మనకి పంట వేసిన దగ్గర నుంచి చివరి దాకా చాలా ఉధృతిగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకునే హైబ్రిడ్స్ పచ్చదోమని తట్టుకునే శక్తి ఉందా లేదా మొదట మీరు చూసుకోవాలి. తర్వాత రెండవదిగా ఏంటంటే, ఉన్నంతలో తక్కువ కాలంలో, అంటే 150 నుంచి 160 రోజుల్లో పంటకాలం పూర్తయ్యే రకాలను ఎంచుకోవాలి. ఇదొకటి ముఖ్యమైన అంశము. మూడో అంశం ఏంటంటే దూది నాణ్యత. ఈ దూది నాణ్యత చాలా ప్రాముఖ్యతను కూడుకుంది. ఎందుకంటే మీకు మార్కెట్లో రేటు ఎక్కువ రావాలంటే పింజ పొడవు, అంటే దూది యొక్క పొడవు 28.5, అంటే దాదాపు 29 మిల్లీమీటర్ల పొడవు ఉన్న దూది రకాలని మీరు వేసుకోవాలి. అలాగే మైక్రోనైర్, అంటే దాని యొక్క సున్నితత్వము, మెచ్యూరిటీ, ఈ రెండింటినీ తెలిపేదనమాట. ఇది కూడా 4కి అటు ఇటుగా ఉండాలన్నమాట. 3.8 నుంచి 4.2 కానీ 4.3 కానీ ఇట్లా ఉండాలి. అంటే ఈ యొక్క ప్రమాణాలు మీరు కనుక తెలుసుకొని ఉన్నట్లయితే మీరు ఎంచుకునే హైబ్రిడ్స్ని ఆ ప్రమాణాలను లేదో చూసుకొని వేసుకున్నట్లయితే మీకు మార్కెట్లో మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. అందువలన రైతు సోదరులు ముఖ్యంగా 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. 1, అది కాలం ఏంటి, తొందరగా వస్తుందా లేదా.

రెండు పచ్చదనం తట్టుకుంటుందా లేదా, మూడు దోది నాణ్యత ప్రమాణాల్లో మంచి దిగుబడి వస్తుందా లేదా. అన్నిటికన్నా ముఖ్యమైనది దిగుబడి. అంటే దిగుబడి ఎక్కువ రావాలి మనకి, ఎట్ ద సేమ్ టైం కూడా మనకి నాణ్యతా ప్రమాణాలు, దూది నాణ్యతా ప్రమాణాలు ఉండాలి, పచ్చదనం తట్టుకోవాలి, అలాగే తొందరగా రావాలి. ఈ నాలుగు విషయాలని గనక మీరు గనక దృష్టిలో ఉంచుకున్నట్లయితే, మీ యొక్క అనుభవంలో మంచి రకాలని మీరు గనక ఎన్నుకునేట్లయితే, హైబ్రిడ్స్ని ఎన్నుకొని మీ అనుభవంలో గనక మీ ప్రాంతంలో నాటుకోవాలి. ఇక్కడ మనకి విత్తే సమయం చూసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా వాతావరణ శాఖ ఏంటంటే ఎల్నినో వచ్చే అవకాశాలు ఉన్నాయి, వర్షపాతం తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ ఉండే అవకాశం ఉన్న సూచనలు మనకి కనపడుతున్నట్లు పేపర్లో అక్కడ మనం చదువుతూ ఉన్నాం. అంటే అది ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ స్టేటస్లో 8% వర్షపాతం తగ్గే అవకాశం ఉందని మనకి వివిధ గవర్నమెంట్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే వర్షపాతం తక్కువగా ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం తప్పకుండా తక్కువ కాల పరిమితి రకాలను ఎన్నుకోవాలి. మనకి ప్రత్తిని ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా పండిస్తున్నారు. అలాగే ఇక్కడ కోస్తాలకు వచ్చేలాగా పల్నాడు, ఇక్కడ 1 లక్ష హెక్టేర్లు, అక్కడ 2.5 లక్షల హెక్టేర్లు, దాదాపు మనకి 3/2 వంతులు ఈ 2 జిల్లాల్లోనే పండిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరీ బరువైన నేలలు కాదు, కొంచెం మధ్యస్థంగా ఉండే నల్లరేగడి నేలలు, అలాగే తేలిక నేలల్లో కూడా ఈ 2 జిల్లాల్లో మనకి ప్రతి పండించడం జరుగుతుంది. అందువల్ల రైతు సోదరులకి నేను ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే సాధ్యమైన త్వరగా మీరు విత్తుకోవాలి. అంటే ఒక వర్షం మనకి నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అయిన తర్వాత 70 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే మనము విత్తుకోవటం చేయాలి. ఎందుకంటే అప్పుడే భూమిలో మంచి తేమ ఉండే అవకాశం ఉంది. అంటే 70 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాత వారం రోజుల వ్యవధిలో మీరు కనుక లోపల విత్తుకున్నడితే మనకి మంచిగా పంట నిలబడే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ రైతు సోదరులు, ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పున్నాము, ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు రిడ్జ్ అండ్ ఫర్రో మెదడ్ అని చెప్పి వాడమని చెప్తాము. ఎందుకంటే ఒక ఎత్తుగా ఉండి తర్వాత కొంచెం పల్లంగా ఉండి ఈ ఎత్తుగా ఉన్న చోట నాటుకున్నట్లయితే మనకి ఎక్కువ వర్షం పడ్డా కానీ తర్వాత పక్కన ఉండే పల్లంగా ఉండే ఫర్రో లాంటి ఉన్నట్లయితే అందులో సాళ్ళల్లో పడ్డ వర్షం నీళ్లు నిలబడి తర్వాత ఫర్దర్గా వర్షాలు పడకపోయినా కానీ తేమను నిలుపుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఆ విధంగా రిడ్జ్ అండ్ ఫర్రోలో నాటుకోవాలి. ఇంకోటి ఏంటంటే వేసవిలో ఆల్రెడీ చివరికి వచ్చేసాం మనం, సీజన్ కూడా మొదలవుతుంది కాబట్టి లోతు దుక్కులు చేయాలి. లోతు దుక్కులు చేయటం వల్ల ఏంటంటే ఈ పడ్డ వర్షము భూమి పొరల్లోకి ఇంకిపోయి మనకి ఎక్కువ కాలం మాయిశ్చర్ అంటే తేమ దట్టుకునే శక్తి భూమికి వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం చేయాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పశువుల ఎరువులు వేయటము. ఎకరానికి వచ్చేసి సుమారు 4 టన్నులు, హెక్టేర్ కంటే 10 టన్నులు, సుమారు 4 టన్నులు కనుక మనము పశువుల ఎరువు వేసినట్లయితే, వేసి కలయి దున్నట్లయితే మనకి ఈ పంటల్లో తేమ నిలుపుకునే శక్తి ఎక్కువగా వస్తుంది. ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినా కానీ భూమిలో తేమ నిలుపుకునే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా పచ్చి రొట్టె ఎరువులేసైనా కలిగి తినొచ్చు, లేదా సేంద్రియ పదార్థాన్ని మొక్కకైనా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత వరకు ఎత్తుకోవాలి, కట్ ఆఫ్ డేట్ అంటాం కదా. ముఖ్యంగా మనకి కోస్తాలో కనుక నల్లరేగడి భూములు ఉన్న చోట్ల అయితే మనకి జూను జూలై ఆగస్టు కూడా మొదటి పక్షం దాకా విత్తుకోవచ్చు. కానీ అక్కడ మనకి కర్నూలు కానీ రాయలసీమ ప్రాంతంలో జూలై 15 వరకు మాత్రమే విత్తుకోవాలి. జూలై 15 తర్వాత ప్రతి పంట విత్తటం అంత దిగుబడులు వచ్చే అవకాశం లేదు కాబట్టి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. అందువల్ల రైతు సోదరులందరూ ఈ కట్ ఆఫ్ డేట్స్ని ఖచ్చితంగా పాటించాలి. అదే గుంటూరు జిల్లా లాంటి బాగా నల్లరేగడి నేలలు, బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు, ఇట్లాంటి సాయిల్స్లో మనకి ఆగస్టు మొదటి పాక్షంలో విత్తుకున్నా కానీ అంత దిగుబడులు తగ్గే అవకాశం లేదు. కానీ తేలిక భూములు, మధ్యస్థ నల్లరేగడి భూముల్లో మనకి జూలై 15 కల్లా మనం విత్తుకోవటం పూర్తి చేయాలి. జూన్ 15 నుంచి జూలై 15లో పూర్తి చేయాలి. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఏంటంటే మనకు ముందుగా వర్షము 70 mm వర్షపాతం పడిన తర్వాతే విత్తుకోవాలి. సాధ్యమైనంత వరకు తొందరగా నాట్లు ముగించాలి. ఎందుకంటే మనకి గులాబీ రంగు పురుగు యొక్క

ఉధృతి. మనకు ప్రధాన శత్రు ప్రత్తిలో గులాబీ రంగు పురుగు. ఈ గులాబీ రంగు పురుగు వల్లనే రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. రెండే రెండు ప్రధాన సమస్యలు ప్రత్తిలో మనం చూసుకున్నట్లయితే, ఒకటి గులాబీ రంగు పురుగు, రెండు వర్షాభావం పరిస్థితులు లేదా అత్యధిక వర్షం పరిస్థితులు. గులాబీ రంగు పురుగు వల్ల నష్టపోతున్నాడు, లేదా అధిక వర్షాల వల్లనేమో కొన్ని ప్రాంతాల నష్టపోతున్నాడు, తేలిక భూముల్లోనేమో వర్షాలు సరిగా పడక నష్టపోతున్నాడు. అందువలన రైతు సోదరులు ఈ మూడు విషయాల్ని గుర్తుపెట్టుకొని మనము సాధ్యమైనంత మటుకు తొందరగా తేలిక భూముల్లో విత్తుకోవటం చేయాలి. జూలై 15 కల్లా తేలిక భూముల్లో పూర్తి చేయాలి. బాగా బరువైన నల్లరేగడి భూముల్లో ఆగస్టు మొదటి వారంలో కూడా విత్తుకోవచ్చు. విత్తన మోతాదు ఎకరానికి 2 నుంచి 3 ప్యాకెట్లు, అంటే కేజీన్నర నుంచి కొన్ని చోట్ల అయితే 2 కిలోలు కూడా పడతాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సాలుకి సాలుకి ఎంత దూరం ఉంచాలి, మొక్కకి మొక్కకి ఎంత దూరం ఉంచాలి. నల్లరేగడి భూముల్లో వర్షాలు ఎక్కువ పడే చోట సాలుకి సాలుకి 1 మీటరు, అంటే 105 సెంటీమీటర్లు, దాదాపుగా 1 మీటర్ అనుకోండి, 1 మీటర్ దూరంలో సాలుకి సాలుకి పెట్టాలి. మొక్కకి మొక్కకి ఖచ్చితంగా 1.5 అడుగులు లేదా 2 అడుగులు పెట్టుకోవచ్చు. అదే రాయలసీమలో తేలిక భూముల్లో మీకు సాలుకు సాలుకు 90 సెంటీమీటర్లు, అంటే 3 అడుగులు, మొక్కకి మొక్కకి 1.5 అడుగు కానీ పెట్టుకొని రెండు వైపులా అచ్చులు తోలుకొని నాటుకున్నట్లయితే మనకేందంటే సేద్యం ఇరవాలంటాం. ఒకవైపు రెండో వైపు రెండు వైపులో సేద్యం చేయటం వలన మొక్క బాగా ఎదుగుద్ది. అలాగే కలుపు కూడా మనం కూలీల ఖర్చు లేకుండా అరకతో కానీ ట్రాక్టర్తో కానీ మనం దున్నుకొని కూలీ ఖర్చులు లేకుండా కలుపు నివారణ చేయవచ్చు. ఇంకా కొన్ని పొలాల్లో ఈ యొక్క కలుపు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అట్లాంటి చోట ఏం చేయాలంటే మనము సేద్యం బాగా చేసుకోవాలి, లోదుక్కులు దున్నుకోవాలి, 2-3 సార్లు పై సేద్యం చేసుకొని నాటిన వెంటనే పెండిమితాలిన్ అనే మందు ఉంటుంది. ఇది గడ్డి మందు. ఈ మందును ఎకరానికి 1.5 లీటర్ మందును 200 లీటర్ల నీటితో కలిపి చేనంతా చక్కగా తడిసేటట్టు విత్తిన 1 రోజులోపు, అంటే 24 గంటల లోపు కనుక పైన చల్లుకున్నట్లయితే కలుపును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు విత్తన శుద్ధి కూడా ఆల్రెడీ మనకి మార్కెట్లో అమ్మే విత్తనాలు అన్నీ కూడా ఇమిడాక్లోపిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేయబడి వస్తున్నాయి. అంటే దానివల్ల ఏంటంటే మనకి రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి 20 రోజుల దాకా మనకి రాదనమాట. ఈ పింక్ కలర్లో ఉంటున్నాయి అనమాట, కోటింగ్ ఉంటుంది, చూసే ఉంటారు అది. అది దానితో పాటు కనుక మీరు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే జీవ సంబంధించిన విత్తన శుద్ధి చేసే మందు ఉందన్నమాట. ఇది 10 గ్రాములు 1 కిలో విత్తనాలకు కానీ, లేదా ట్రైకోడర్మా విరిడి అనే మందును 8 గ్రాములు 1 కిలో విత్తనానికి గనక మీరు గనక పట్టించి విచ్చుకున్నట్లయితే, ఆల్రెడీ ఇమిడాక్లోపిడ్ దానికి ఉంటుంది, దీనికి ఇది కనుక జత చేసుకున్నట్లయితే భూమిలో వచ్చే తెగుళ్ళు కూడా మనము పూర్తిగా మనం నివారించుకోవచ్చు. అంటే తొలి దశలో ఏంటంటే ఈ తెగుళ్ళు కనుక వచ్చినట్లయితే మొక్కలు త్వరగా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం విత్తన శుద్ధి చేసుకొని ఎట్లాగో మార్కెట్లో ఇమిడాక్లోపిడ్ మనకి వస్తున్నాయి, దానికి మనం ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ కలుపుకొని కనుక విత్తుకున్నట్లయితే మనకి సమర్థవంతంగా మొదటి దశలో వచ్చే తెగుళ్ళు కానీ లేకపోతే డ్యాంపింగ్ ఆఫ్ అనే వస్తుంది, లేదంటే లేత మొలకలే కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, అది మనం నివారించుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగులు కూడా మనం నివారించుకోవచ్చు. ఇవి కాకుండా ఒకవేళ ఈ రెండు కనుక మీకు అందుబాటులో లేకపోతే కార్బాక్సిన్ అనే మందు ఉంటుంది అన్నమాట. ఇది 2 గ్రాములు 1 కిలో విత్తనానికి కనుక పట్టించినట్లయితే మనకి ఈ మొదటి రోజుల్లో వచ్చే తెగుళ్ళను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అది మనకి విత్తన శుద్ధి గురించి. అలాగే కలుపు మందు కూడా నేను చెప్పినట్లు నాటిన వెంటనే 24 గంటల లోపు పెండిమితాలిన్ అనే మందును మనం కనుక ఎకరానికి 1.5 లీటర్ కనుక చల్లుకున్నట్లయితే మనకి సమర్థవంతంగా కలుపు నివారించుకోవచ్చు. ఇక ఎరువులు యాజమాన్య విషయానికి వస్తే ఖచ్చితంగా సేంద్రీయ ఎరువు, పశువుల ఎరువు అనమాట, మనము 4 టన్నులు వేయాలని చెప్పాను. దాంతోపాటుగా కూడా మనము ఎకరానికి మనమందరం బీటీ రకాలనే సాగు చేస్తున్నాం. ఈ బీటీ రకాలు సాగు చేసుకున్నప్పుడు మనకి సుమారుగా 1 ఎకరానికి నత్రజని అంటే యూరియా 2 నుంచి 2.5 బస్తాలు, అంటే 125 కిలోల దాకా 1 ఎకరానికి పడుతుంది. అలాగే భాస్వరం చూసుకున్నట్లయితే 2 బస్తాలు, అంటే 100 కిలోలు. పొటాష్ చూసుకున్నట్లయితే 50 కిలోలు. ఇది యూరియా చూసుకున్నట్లయితే

2.5 బస్తాలు అంటే 125 కిలోలు లేకపోతే 130 కిలోలు. అలాగే భాస్వరము 100 కిలోలు. ఎందుకంటే భాస్వరం ఎరువు మనకి మన సాయిల్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నేలల్లో కూడా ఎక్కువ మోతాదులో ఉంది. అందువల్ల దాన్ని ఇంకా ఎక్కువ వేసేసి రైతులు ఎక్కువ భాస్వరం మనకి నేలలోనే అది స్థిరీకరించబడి టాక్సిసిటీగా వస్తుందన్నమాట. అందువలన భాస్వరం ఎరువులను ఎక్కువగా వేయొద్దు. అలాగే పొటాష్ కూడా మనకి నేలల్లో పొటాషియం బాగా ఉంది. అందువలన ఎకరానికి వచ్చేసి 50 కిలోల కన్నా ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు ఈ భాస్వరం ఎరువుని సూటి ఎరువులను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎకరానికి వచ్చేసి 2 నుంచి 3 బస్తాలు చివరి దుక్కిలో వేసేసుకోవాలి. గింజలు నాటిన తర్వాత నెల రోజులకి 60 రోజులకి 90 రోజులకి అంటే 30 రోజులు 60 రోజులు 90 రోజులు మీరు వేసే ఎరువులు మిగిలిన నత్రజని గాని భాస్వరం గాని 3 భాగాలుగా చేసుకొని నెల రోజులకోసారి 60 రోజులకోసారి 90 రోజులకోసారి వేసుకోవాలి. అలాగే పొటాష్ కూడా 15 కిలోల నుంచి 20 కిలోలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పొటాష్ ఎరువు యొక్క రేటు బాగా పెరిగినందు వలన 50 కిలోల బస్తా దాదాపు 1700 నుంచి 1800 ఎంత ఉంది, బాగా రేట్ ఎక్కువ ఉంది. అందువలన రైతు సోదరులు ఈ పొటాష్ ఎరువులను వాడటం తగ్గించారు. దానివల్ల ఏంటంటే మనకి మొక్కలకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది ఒకటి. రెండోది ఏంటంటే ప్రత్తిలో అతి ముఖ్యమైనది దూది నాణ్యత. ఈ దూది నాణ్యత కాయల బరువు గింజల బరువు తూకం ఎక్కువ రావాలంటే పొటాష్ చాలా ఎక్కువ మనకి ప్రధానమైన పోషకం కాబట్టి రైతు సోదరులు పొటాష్ని తప్పకుండా ప్రతి పంటకు వేయాలి. అంతేకాకుండా పంట దశలో 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో కూడా మనకి మల్టీప్లెక్స్ అనే మందు అంటే అందులో నత్రజని పొటాషియం ఉంటుంది అన్నమాట, అది పైపాటుగా మనం 10 రోజులకోసారి కానీ 15 రోజులకోసారి కానీ 2-3 సార్లు కనుక ఇచ్చినట్లయితే మనకి మంచి నాణ్యత గల దూది వచ్చే అవకాశం ఉంది. నీటి యాజమాన్యం కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు రైతు సోదరులు, మొక్క పుష్పించే దశ 60 రోజులకి స్టార్ట్ అవుతుంది. ఈ 60 రోజుల నుంచి కంటిన్యూస్గా 120 రోజుల దాకా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. కాయలు ఫామ్ అవ్వటం కూడా పుష్పం వచ్చిన తర్వాత మనకి ఇంకొక 60 రోజులకి కాయ పగులుతుంది, 120 రోజులకి కాయ పగలటం మొదలవుతుంది. అంటే ఈ 60 రోజుల నుంచి 120 రోజుల దశలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పుష్పించటం కాయలు కాయటం పగలటం ఇవన్నీ కూడా ఈ 60 రోజుల తర్వాతనే మొదలవుతుంది. కాబట్టి ఈ 60 రోజుల దశ అత్యంత కీలకమైంది. మీరు ఎరువులు వేసేటప్పుడు ఈ 60 రోజులు స్టార్టింగ్ డేట్ రోజు ఖచ్చితంగా నత్రజని పొటాషియం అందించాలి 60 రోజులకి. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మనకి వర్షాధారంగా ప్రతి పండించేటప్పుడు మనం సిఫార్సు చేసాం 30 రోజులు 60 రోజులు 90 రోజులు అని, కానీ అట్లా జరగకపోవచ్చు. ఎందుకంటే భూమిలో తేమ ఉన్నప్పుడే రైతు సోదరుడు ఎరువులేస్తాడు. అట్లాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 60 రోజుల దశ చాలా కీలకమైన దశగా మనం రైతు సోదరులు గుర్తించాలి. ఈ దశ సమయంలో మనకి బెట్టకు వచ్చినా కానీ సరైన ఎరువులు అందకపోయినా కానీ దిగుబడులు తగ్గే అవకాశం ఉందని మనము గుర్తించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది అంటే వర్షాలు ఎక్కువ పడతాయి. పడినప్పుడు ఏంటంటే నాటిన తర్వాత 20 రోజుల నుంచి 30 రోజుల తర్వాత వర్షాలు ఎక్కువ పడినప్పుడు మనకి కలుపు తీసుకునే అవకాశం ఉండదు. అలాగే ట్రాక్టర్స్తో కూడా మనం వ్యవసాయం చేసే అవకాశం ఉండదు, కానీ ఒక పక్కన కలుపు పెరిగిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి మార్కెట్లో కొన్ని రకాలైన కలుపు మందులు ఉన్నాయన్నమాట. అందులో క్వేజలా పాప్ ఇథైల్ అనే మందు 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి, దాంతో పాటు కూడా పైరిథయోబ్యాక్ సోడియం అనే మందు 250 మిల్లీలీటర్లు. ఈ రెండు కలుపు కూడా వాడుకోవచ్చు. ఎందుకు వాడుకున్నామంటే గడ్డి జాతికి సంబంధించిన కలుపులు అలాగే బ్రాడ్ లీఫ్ అంటే వెడల్పాకు ఆకులు ఉన్న కలుపులు ఈ రెండు కూడా ఉన్నట్లయితే ఈ రెండు మందుల్ని కలుపుకొని వాడుకోవచ్చు. లేదు కేవలం గడ్డి జాతి మొక్కలు మాత్రమే కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఈ క్విజల పాపు ఇతైల్ అనే ఒకదాన్నే వాడుకోవాలి. అలాగే మనకి వెడల్పాకు ఆకులు మాత్రమే ఉన్నట్లయితే పైరితయో బ్యాక్ని 250 మిల్లీలీటర్లు అంటే 250 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఈ విధంగా మనము ఈ కలుపుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకా ముఖ్యమైనది సూక్ష్మధాతు లోపాలు ప్రత్తిలో చాలా ఇంపార్టెంట్. మనం 3 సూక్ష్మధాతు లోపాలను మనం గుర్తుపెట్టుకోవాలి. 1 మెగ్నీషియము, జింకు, బోరాను. ఈ 3 కూడా మనము మొక్క 60 నుంచి 90 రోజుల దశలో ఖచ్చితంగా 2 సార్లు మనం అందించాలి. మెగ్నీషియం ఉంది, మెగ్నీషియం సల్ఫేటు అనేది 1 లీటర్ నీటికి 10 గ్రాములు తీసుకొని విత్తిన తర్వాత 45 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి, తర్వాత 10 రోజులు కానీ

రోల్ వ్యవధిలో ఇంకొకసారి కనుక పిచికారి చేయాలి. అలాగే జింక్ కూడా ఇప్పుడు ఏంటంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి మనం జింక్ కూడా నేలలో వేసుకోవచ్చు. జింక్ 20 కిలోలు దాకా మనం జింక్ సల్ఫేట్ని ఆఖరి దుక్కులో వేసుకోవచ్చు. లేదా జింక్ సల్ఫేట్ని 2 గ్రాములని 1 లీటర్ నీటితో కలిపి 2 సార్లు కనుక మనం 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో మనం పిచికారి చేసుకోవచ్చు. బోరాను చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ బోరాను లోపం వచ్చినట్లయితే ముఖ్యంగా పుష్పించే పార్ట్స్ అంటే ముఖ్యంగా ఫ్లవర్స్ ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి, అలాగే కాయలు కూడా పగుళ్ళు రావటం, పూలు కూడా కుంచుకుపోవటం అనమాట, ముడుచుకొని పోయి చిన్నగా ఉంటాయి. ఆకర్షక పత్రాలు ఇవి కూడా వాటి యొక్క షేపు అంటే వాటి యొక్క ఆకృతి మారిపోతాయి అనమాట. అలాగే కాయలు రాలిపోవటం ఇవన్నీ జరుగుతాయి అనమాట, పిందెలు రాలిపోవటం, పూలు రాలిపోవటం. అందువలన బోరాన్ని ఖచ్చితంగా మనం 60 నుంచి 90 రోజుల మధ్యలో 2 సార్లు సోడియం టెట్రాబొరేట్ బొరాక్స్ అని మార్కెట్లో దొరుకుతుంది. ఇది 1 లీటర్ నీటికి 1.5 గ్రాములు నీళ్ళలో కలుపుకొని పిచికారి 2 సార్లు కనుక చేసినట్లయితే మనకి బోరాన్ లోపాన్ని మనము సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా మనకి ఈ పిందెలు పూలు రాలిపోతూ ఉంటాయి అనమాట, ముఖ్యంగా వర్షాలు బాగా పడ్డప్పుడు కానీ బెట్ట పరిస్థితులప్పుడు కానీ. వీటిని మనం నివారించడానికి ఖచ్చితంగా నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్, దీన్ని మార్కెట్లో మనకి ప్లానోఫిక్స్ అని కూడా దొరుకుతుంది అనమాట, ఇది 1 ml 4 లీటర్లకి కలుపుకోవాలి. అంటే ఎకరానికి వచ్చేసి 50 మిల్లీలీటర్లు మాత్రమే వాడాలి. ఇదేంటంటే హార్మోన్ కాబట్టి మనం ఎక్కువ మోతాదులో వాడకూడదు, అది రైతు సోదరులు గుర్తించుకోవాలి. ఈ ప్లానోఫిక్స్ని నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అనే మందుని 1 ఎకరానికి 50 మిల్లీలీటర్లు మాత్రమే 200 లీటర్ల నీటితో కలుపుకొని వాడుకోవాలి. ఇది మిగతా పురుగు మందులతో కానీ వాటితో కానీ కలపకుండా ఉన్నట్లయితే ఇది యొక్క దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య రైతు సోదరులు కొంతమంది అధిక సాంద్రతలో కూడా మొక్కలు నాటుతున్నారు. ఈ అధిక సాంద్రతలో మొక్కలు నాటేటప్పుడు రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సిన 3 విషయాలు. 1, అధిక సాంద్రతలో మీరు నాటుకునేటప్పుడు మీకు పచ్చదోమని తట్టుకునే రకాలను ఎంచుకోవాలి, 1. 2 ఏంటంటే ఎక్కువగా గనక చెట్టు కట్టినట్లయితే దోమలు ఎక్కువ రావటం అంటే పచ్చదోమ కానీ రసం పీల్చే పురుగులు ఎక్కువ అవ్వటము, అలాగే తెగుళ్ళు ఎక్కువ అవ్వటము, కాయకుళ్ళు ఎక్కువ అవ్వటం జరుగుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే వాటి యొక్క పెరుగుదలని మీరు నియంత్రించాలి. ఈ నియంత్రించడానికి ఏంటంటే మెపిక్కాట్ క్లోరైడ్ అనే మందు మీరు కనీసం 2 సార్లు అంటే 50 రోజులప్పుడు ఒకసారి 70 రోజులప్పుడు ఒకసారి 1 లీటర్ నీటికి 1 ml కనుక కలుపుకొని కనుక కట్టుకున్నట్లయితే వాటి యొక్క శాకీయ కొమ్మలు పెరుగుదల తగ్గటం అంటే ఏంటంటే ఆగిపోద్ది అనమాట. అప్పుడు ఏంటంటే మనకి మొక్క యొక్క క్యానోపీ అంటాం అనమాట, క్యానోపీని పెంచకుండా దాని యొక్క పరిమాణాన్ని మనం తగ్గించుకొని ఆ కాయలు నిలుపుకునే శక్తి వస్తుంది అనమాట. అందువలన రైతు సోదరులు మొక్క నాటిన తర్వాత 100 రోజులు 90 రోజులప్పుడు పై తలలు తుంచాలి. ముఖ్యంగా మనకి అధిక సాంద్రతలో చేసినప్పుడు ఏంటంటే పంటను పండించేటప్పుడు రసం పీల్చే పురుగులను తట్టుకునే రక హైబ్రిడ్స్ని ఎన్నుకోవటము, పెపిక్లాట్ క్లోరైడ్ అంటే పెరుగుదలను నియంత్రించే మందులు 2 సార్లు వాడాలి, 50 రోజులప్పుడు 70 రోజులప్పుడు. అలాగే తలలు కూడా మనకి 100 రోజులప్పుడు మనం పైన తుంచాలి. ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనకి పొటాషియం నైట్రేట్ అనే దాన్ని ఖచ్చితంగా పైపాటుగా మొక్కలకి అందించాలి. అలాగే యూరియా స్ప్రే కూడా మనం చేసుకోవచ్చు. దాదాపు పొటాషియం నైట్రేట్ అయితే ఇప్పుడు మార్కెట్లో మల్టీకే అని చాలా కంపెనీలు అమ్ముతున్నాయి అనమాట. అవి కూడా మీరు ఎకరానికి వచ్చేసి 2 కిలోల దాకా మనం పైపాటుగా 200 లీటర్ల నీటితో కలుపుకొని వాడుకోవచ్చు. యూరియా కూడా 2% ద్రావణాన్ని మనం వాడుకోవచ్చు అనమాట. ఈ రసం పీల్చే పురుగులు ముఖ్యంగా 4 ఉంటాయి, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, అలాగే పేనుబంక. మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి, అవన్నింటినీ మనం వాడుకుంటున్నారు. సపోజ్ ఫిప్రోనిల్ కానీ, ఎస్ఫిట్ కానీ, తర్వాత ఫ్లోనికామిడ్ అని, డైఫెంత్రాన్ అని ఈ మందులన్నీ వాడుకుంటున్నారు. ముఖ్యంగా తెల్లదోమ వచ్చినప్పుడు మీరు పసుపచ్చ జిగురట్లు పెట్టండి, సమగ్ర శస్త్రరక్షణ పాటించాలన్నమాట. అంటే ఎక్కువ మందులు వాడకుండా మనం జాగ్రత్తగా మందులను తగ్గించుకుంటూ ఒక పద్ధతిగా వాడుకుంటూ ఉండాలన్నమాట. పచ్చదోమ ఉందనుకోండి, ఆకుకు 2 గనుక పురుగులు ఉన్నట్లయితే దాటిన తర్వాత మనం వాడుకోవాలి. తెల్లదోమ ఉందనుకోండి, తెల్లదోమ మనకి ఆ తల్లి పురుగులు వచ్చినట్లయితే మనకి ఆకుకి 6 కన్నా ఎక్కువ ఉంటే మనం వాడుకోవటం అట్లాంటివి చేయాలన్నమాట. ఇవి కూడా మార్కెట్లో చాలా రసం పీల్చే పురుగు మందులు చాలా ఉన్నాయి, రైతు సోదరులందరూ సమర్థవంతంగా కట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు గులాబీ రంగు పురుగు గురించి నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఏంటంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు సామూహికంగా చర్యలు చేపట్టాలి. 1, ఫెరమోన్ ట్రాప్లు పెట్టాలి. 1 ఎకరానికి వచ్చి నిఘా కొరకు అయితే ఎకరానికి 4 పెట్టుకోవాలి, లేదా మాస్ ట్రాపింగ్ వాటిని పట్టుకోవడానికి ఉద్దేశం

0: సంపాదించినట్లయితే ఒక ఎకరానికి 10 పైన 20 దాకా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ మాస్ ట్రాపింగ్ వల్ల ఏంటంటే ఈ మగ పురుగులు, రెక్కల పురుగులు వచ్చి ఆ బుట్టల్లో పడతాయి కాబట్టి వాటిని మనం చంపేస్తాం కాబట్టి అవి ఆడ పురుగులను కలిసే అవకాశం ఉండదు కాబట్టి గుడ్డులు పెట్టే యొక్క సామర్థ్యం ఉండదు కాబట్టి మనము ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఖచ్చితంగా రైతు సోదరులందరూ ఏదో ఒక విలేజ్లో ఉదాహరణకి 200 ఎకరాలు పత్తి వేస్తున్నారు, అక్కడ ఏదో ఒకరు ఇద్దరు రైతులు పెడితే కుదరదండి. అందరూ కూడా రైతులు ఈ యొక్క నిఘా కొరకు ఫెరమోన్ ట్రాపుల్ని పెట్టాల్సిందే. పెడితే మీకేంటంటే వరుసగా 3 రోజులు 8 కన్నా ఎక్కువ తల్లి పురుగులు కనుక మనకి మగ పురుగులు కనుక పడినట్లయితే మనము ఉధృతిగా ఉందని గమనించుకొని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేదా మీరు కాయలను కోసి 20 కాయలని చేలో ఎకరానికి 20 కాయలని సేకరించి వాటిని కత్తితో కోసి చూసినట్లయితే లోపల 2 లార్వాల కన్నా ఎక్కువ ఉంటే మనకి నష్టపరిమితి దాటుతుందని మనం గమనించుకోవాలి. ఈ విధంగా మాత్రమే మీకు తెలుస్తుంది, ఒకటి ఫెరమోన్ ట్రాప్లన్నా పెట్టాలి, లేదా కాయలను కోసి వాటిని కట్ చేసి చూసుకున్న మనకు తెలుస్తుంది, లేదా కాయని జాగ్రత్తగా గమనిస్తే దానికి సన్నటి రంధ్రం ఉంటుంది అన్నమాట, ఒక గుండు పిన్నుతో పొడిచినంత రంధ్రం ఉంటుంది. ఈ విధంగా ఆ రంధ్రం ఉంటే లోపల గులాబీ రంగు పురుగు యొక్క లార్వా ఉందని మనం గమనించుకొని చేసుకోవాలన్నమాట. ఈ గులాబీ రంగు పురుగుకి మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పత్తి పంట తీసేసిన తర్వాత పత్తి కట్టనట్టునే వదిలేస్తారు, అట్లా గుడ్డు పూలు అవి అన్నీ తీసేయటం చేసేయాలి. ఆ విధంగా మనం ఇవన్నీ చేసుకోవాలన్నమాట. అలాగే మందులు కూడా వాడేటప్పుడు కూడా మనము గులాబీ రంగు పురుగుకి సింథటిక్ పైథ్రాయిడ్స్ ముందు నుంచే వాడుతున్నారు, ఇవి వాడటం మానేయాలి. ఎందుకంటే 100 రోజులు 110 రోజుల తర్వాతనే సింథటిక్ పైథ్రాయిడ్స్ వాడాలి. అందుకని మనకి చెప్పినట్లు ఈ ప్రొఫెనాఫాస్ అనే మందు బాగా పనిచేస్తుందండి. అలాగే వేప గింజల కషాయం ముందు నుంచి కొండి గుడ్డుని చంపే మందులు మొదట వాడాలి, తర్వాత ప్రొఫెనాఫాసు, క్వినాల్ఫాసు, క్లోరిఫైరిఫాసు, తర్వాత ఇమామెక్టిన్ బెంజయేట్ లాంటి మందులు వాడుకుంటూ చివరిలో సైప్రమైత్రిన్ కానీ లేకపోతే ల్యాండా సైహలిత్రి కానీ ఇలాంటి సింథటిక్ పైత్రాయాలు కనుక వాడుకున్నట్లయితే మీరు ఈ గులాబీ రంగు పురుగుని నివారించుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే గులాబీ రంగు యొక్క పురుగు యొక్క నివారణలో రైతు సోదరులందరూ సామూహికంగా చేయాలి. ఇంకా చాలా వచ్చినాయి జెల్ టెక్నిక్స్ అని లేకపోతే పీబీ నాట్ అని, ఇంకా మనకి మన రికమెండేషన్లకు రాకపోయినా రైతులు చాలామంది వాడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడంటే ఒకరు ఇద్దరు రైతులు వాడితే ఉపయోగం ఉండదు, అందరూ రైతులు సామూహిక ఇంకా ఒక విలేజ్లో 100 నుంచి 200 ఎకరాల్లో కనుక ఈ చర్యలు చేపట్టినట్లయితే గులాబీ రంగు పురుగుని చాలా ఈజీగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఫెరమోన్ ట్రాప్లు విలేజ్లో అందరు రైతులు పెట్టాలి, అలాగే మాస్ ట్రాపింగ్ పెట్టినా 20 బుట్టలు పెట్టాలి, అలాగే సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కూడా చివరిలో వాడుకోవటం, ముందు నుంచి మందులు వాడుకోవటం ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ముఖ్యంగా ఆఫ్ సీజన్లో కొంతమంది ఏంటంటే సమ్మర్ కాటన్ కూడా వేస్తున్నారు, దానివల్ల కూడా ఏంటంటే అక్కడ సమ్మర్లో అక్కడ డెవలప్ అయ్యి పురుగు మామూలు రెగ్యులర్ సీజన్లో ఖరీఫ్ సీజన్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. పంట మార్పిడి చేసుకోవటము, తొందరగా వచ్చే రకాలను ఎన్నుకోవటము, అలాగే జిన్నింగ్ మిల్లుల దగ్గర కూడా నిఘా కార్యక్రమం చేయాలండి. ఎందుకంటే జిన్నింగ్ మిల్లుల దగ్గర పత్తిని గ్రేడింగ్ చేసేటప్పుడు గుడ్డు పూలు అన్నీ కూడా అక్కడే పడేస్తారు, పడేయటం వల్ల ఏంటంటే అందులో లార్వాలు ఉంటాయి, ఆ లార్వాలు పురిగి మళ్ళా రెక్కల పురుగులాగి అయ్యి చేలని దగ్గరకు వచ్చి నాశనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే ఇదేంటంటే ఆఫ్ సీజన్ మేనేజ్మెంట్ కూడా గులాబీ రంగు పులుగుకి చాలా ముఖ్యమైన విషయము, రైతులు గమనించుకోవాలి. ఎక్కడన్నా గుడ్డు పూలు కానీ లేకపోతే గుడ్డు కాయలు కూడా ఉంటాయి అన్నమాట, వాటిని కూడా తీసేయటము, ఆఫ్ సీజన్లో గొర్రెల్ని పశువుల్ని చేలో మేపటము, తర్వాత వాటిని ట్రాక్టర్ షడ్రతో వేసి అసలు మోళ్ళని పూర్తిగా తుంపులు తుంపులుగా చేసి ముక్కలు ముక్కలుగా చేసి చేలో కలిపేసుకొని దాని తర్వాత రోటావేటర్ వేసి కలయి దున్నుకోవటం, ఎండకు బాగా ఎక్స్పోజ్ చేయటం, ఇవన్నీ పనులు కూడా రైతు సోదరులందరూ సామూహికంగా చేసినప్పుడు మాత్రమే మంచి దిగుబడులు రావడానికి గులాబీ రంగు పురుగు సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందగలరని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.
1: ప్రతి పంట సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రాజామణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: 45 నిమిషాలు ప్రకటించిన కార్యక్రమం వెంటనే
3: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
4: ఆకాశవాణి రైతు సోదరులకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది, దీనికి సంబంధించి

0: అటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వము, రైతులు కూడాను చాలా సన్నద్ధంగా రాబోయే పంటకాలానికి ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం వారు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చింది. మరి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావో కార్యక్రమంలో రైతులకి చాలా విషయాలు వివరిస్తూ రైతులు మున్ముందు వారి యొక్క పంట పొలాలలో మంచి పంట దిగుబడి సాధించేందుకు, అలాగే నాణ్యమైనటువంటి పంటలు తీసుకునేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రాల వారు. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారు రైతుల కోసం అవగాహన సదస్సు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో ఏ అంశాలు వస్తాయి ఇత్యాది విషయాలు వారిని తెలుసుకుందాం. నమస్కారం అండి భరత్ గారు.
1: నమస్తే అండి.
0: ఈ ఖేతీ బచావో అభియాన్ మెయిన్ మోటో ఏంటండి?
1: భారత ప్రభుత్వము జూన్ 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని రైతులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా, పరిశోధన స్థానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తులో శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్లేసి వారికి భూమి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారికి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఖేతీ బచావోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు చాలా వరకు నిస్సారమైపోతున్నాయి. ఎందుకంటే రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఏదైతే మనకు కుళ్ళింపజేసే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మన భూమిలో సేంద్రీయ కార్బన్ నిల్వలు 1-1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3-0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ అనేది భూమిలో ఉండడం వల్ల మన పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్, నికెల్, మ్యాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ల రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అంటే, దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకోవడము, భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ కార్బన్ నిల్వలు ఇవన్నీ మనకు తెలుసుకోవడం ద్వారా దాన్ని బట్టి మనకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనము ఎరువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. కొన్ని పంటలు మనం చూసుకున్నట్టయితే ఏదైతే యూరియాని ఎక్కువగా వరిలో వాడడం వల్ల చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా రావడం గమనిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో సుడిదోమ ఉధృతి ఎక్కువ రావడము, అగ్గి తెగులు ఉధృతి ఎక్కువ రావడము, బ్యాక్టీరియా ఎండ తెగులు ఉధృతి రావడం, కాండం తొలచు ఉధృతి కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి యూరియా మోతాదుని తగ్గించుకోవాలి రైతులు. ముఖ్యంగా భూసార పరీక్షలు మనం చేసుకునే ముందు మట్టి నమూనాలని మనం సేకరించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఏవైతే 1 నుంచి 3 మనం ఎంపిక చేసుకుని దాని నుంచి వి షేప్లో కట్ చేసుకొని 15 సెంటీమీటర్స్ డెప్త్లో తీసుకొని దాని నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకొని దాన్ని గోనె సంచి మీద పరిచేసి మనకు కావాల్సిన 0.5 kg వరకు నమూనాని మన కోఆర్డినేట్ మెథడ్ ద్వారా దాన్ని సపరేట్ చేసుకొని భూసార పరీక్షా కేంద్రాలకు దాన్ని ఇచ్చినట్టయితే అన్ని రకాల పరీక్ష చేసి దాని ద్వారా మనకు ఆరోగ్య పత్రాలు, సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. మట్టి నమూనాలు స్వీకరించేటప్పుడు గట్ల దగ్గర కావచ్చు, తేమ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, నీడ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, మనం మట్టి నమూనాలను స్వీకరించకూడదు. అదేవిధంగా ఫెర్టిలైజర్ బ్యాగ్స్ లో మనం క్వాడ్రేట్ మెథడ్ ద్వారా మట్టి శాంపిల్స్ ని సపరేట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఎరువుల నమూనాలు ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ సరిగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్టయితే మన దిగుబడులు మంచిగా రావడం, చీడపిల్ల ఉధృతిని తగ్గించుకోవడం, రైతుకయ్యే పెట్టుబడి ఖర్చు

0: కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి భూసార పరీక్షలు తప్పకుండా చేసుకోండి.
1: సార్, ఎస్పెషల్గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తే ఇక్కడ ఉన్న నేల స్వభావం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పోషకాల లభ్యత అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందంటారు?
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్టయితే దీంట్లో సేంద్రీయ కర్బ నిల్వలు 0.3 to 0.4% ఉంది. దీంట్లో లభ్యత నత్రజని తక్కువ ఉన్నది. అదేవిధంగా భాస్వరం కూడా మీడియం నుంచి లో ఉంది. పొటాషియం నిల్వలు ఎక్కువ ఉన్నప్పటికీ పంటకు అందకపోవడం కాబట్టి కొంత పొటాషియం డెఫిషియన్సీస్ కూడా మనం పంట పొలాల్లో చూడడం జరుగుతుంది. కాబట్టి పొటాషియం నిల్వలు మనం ఏదైతే సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా ఉన్నా గానీ తప్పకుండా వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వరి సాగు చేసే రైతులు పొటాషియం చలికాలంలో అయితే యాసంగిలో అయితే 13 kg చివరి దుక్కిలో, అదేవిధంగా పొట్ట దశలో ఒక 13 kg వేసుకుంటే సరిపోతుంది. వానాకాలంలో అయితే ఒక చివరి దుక్కులో ఒక 13 kg పొటాషియం మనం వేసుకున్నట్టయితే బాగుంటుంది. భాస్వరం ఎరువులైన DAP ఒక బ్యాగ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నత్రజని ఎరువులు యూరియాని 3 దఫాలుగా వేసుకున్నట్టయితే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే నత్రజని వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి 3 దఫాల్లో మనం వేసుకున్నట్టయితే పంటకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంది.
1: ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కేటీ బచావో అభియాన్ కార్యక్రమంలో మరి జిల్లా మొత్తంగా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు గత నెలలో April 24 నుంచి May 27 వరకు రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పంట మార్పిడి చేసుకోవడం, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి ఆదాన్ చేసుకోవడం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంశాలని మేము గత నెలలో 23 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రతి గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల ముంగిట శాస్త్రతలు వెళ్ళేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో June 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని దాదాపు ఒక 15 మండలాల్లో మేము రైతులకు అవగాహన కల్పించాలని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చుంచుపల్లి మండలం, టేకులపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా ఈ ఖేతీ బచావో అభియాన్ మీద అవగాహన కల్పించడం జరిగింది.
1: ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమంలో రైతులంతా వారుకున్నటువంటి మట్టి నమూనాల సేకరణ వచ్చేసింది, దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని. మరి దీని తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: భూసార పరీక్షలు చేయించుకోవడం, చేసుకున్న తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా ఎటువంటి లభ్యత నత్రజని, భాస్వరం, పొటాష్ ఉందనే తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఎరువుల వినియోగాన్ని వాడుకోవాలి. దానికంటే ముందు మనము ఏదైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. దాంట్లో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా మనము కొంత ప్రోత్సహించినట్టయితే ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు సేంద్రీయ ఎరువులు అయిన పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, పశువుల పేడ కావచ్చు, అదేవిధంగా చెరువు మట్టి కావచ్చు మనం వేసినట్టయితే తర్వాత వేసే రసాయనిక ఎరువులు వినియోగం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో పచ్చిరొట్ట ఎరువులను తప్పకుండా రైతులు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ వారు పచ్చిరొట్ట ఎరువులని సబ్సిడీలో రైతులకు అందించడానికి ప్రతి క్లస్టర్లో వారు అందుబాటులో ఉంచినారు కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం వేసుకున్నట్టయితే జీలుగా, జనుము, కొంతమంది అందుబాటులో ఉన్న పెసర కూడా వేసుకుంటే 65 to 65 పంట కాలం పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెసరను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా జీలుగా జనుము అయితే 50 రోజుల్లో పూత దశలో దాన్ని కలిగి దున్నుకున్నట్టయితే దాదాపు 8 టన్నుల వరకు ఒక ఎకరానికి బయోమాస్ సేంద్రీయ పదార్థం అనేది భూమికి అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృక్ష సంబంధ వ్యర్థాలు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. అది కూడా పచ్చిరొట్ట ఎరువులు జీలుగా జనుము ద్వారానే ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది కాబట్టి వీటిని వాడుకుంటే అవి లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి దాదాపు 25% నత్రజని వినియోగాన్ని రసాయనిక ఎరువుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు ఎరువులకయ్యే ఖర్చును కూడా మనం ఈ ఏదైతే పచ్చిరొట్ట ఎరువుల్ని మనం కలియదున్నుకోవడం ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు భూములు చౌడు భూములుగా తయారయ్యాయి కాబట్టి ఈ జీలుగా జన్మును మనం పచ్చిరొట్ట ఎరువులుగా వేసుకున్నట్టయితే ఆ చౌడు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.
1: సరే, భూమిలో ఈ పోషక లభ్యత అనేది రాను రాను దిగజారుతూ ఉంది, వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది తప్పుతూ ఉంది. ఎందుచేతంటే కొన్ని సంవత్సరాలుగా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రైతులు, దీని ప్రభావం ఈ యొక్క భూమి స్వభావం మీద పడుతుందంటారా?
0: తప్పకుండా పడుతుందండి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువ వేస్తున్నారు. దాంట్లో కూడా వరి సాగు ఎక్కువగా ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఖరీఫ్ రబీలో కలుపుకొని. కాబట్టి రైతులు తప్పకుండా పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. వరికి ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం, వరి తర్వాత అపర పంటలైన పెసర, మినుము వేసుకోవడం, అదేవిధంగా బొబ్బర్లు వేసుకోవడము, ఉలవలు వేసుకోవడానికి

0: ఆస్కారం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమాలు వేసుకున్నట్లయితే ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఈ పంటలన్నీ స్వతహాగా లెగ్యూమ్ జాతికి సంబంధించినవి కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కూడా, నత్రజని స్థిరీకరింపజేయడానికి కూడా ఈ పంటలు మనకు దోహదపడతాయి కాబట్టి పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరి సాగు చేయడం వల్ల ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు మన వాతావరణానికి, భూమికి జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దాంట్లో వరి ఎక్కువగా సాగు చేయడం వల్ల మీథేన్ వాయువు విడుదల ఎక్కువ అవడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు సంభవించడానికి మేజర్ గా దోహదపడే వాయువులలో చూసుకున్నట్లయితే మీథేన్ వాయువు, నైట్రోజన్ ఆక్సైడ్, యూరియా ఎక్కువ వేయడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మన వరి పంటలు ఎక్కువగా మనం యాంత్రికంగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కంబైన్డ్ హార్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు, ఎక్కువ వాడడం వల్ల కూడా CO2 వాయువు కూడా ఎక్కువగా వెలువడడం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించడానికి ఈ వరి సాగు చేయడం వల్ల విడుదలయ్యే ఈ వాయువులు పెద్ద ఎత్తులో దోహదపడుతున్నాయి కాబట్టి వరి మొత్తాన్ని మనం సాగు చేయకుండా ఉండలేము. ఎందుకంటే ప్రధాన ఆహార పంటగా వరి ఉంది కాబట్టి ఖరీఫ్ లో మనం పండించుకొని రబీలో పంట మార్పిడి చేసుకున్నట్లయితే రైతుకు, వాతావరణానికి, అదేవిధంగా దేశానికి కూడా చాలా వరకు లాభసాటి ఉంటుంది. ఎందుకంటే దేశానికి మనము యూరియా మోతాదు కూడా తగ్గించుకున్నట్టయితే 1500 రూపాయలు సబ్సిడీ మనం గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దానివల్ల కూడా మనకు ఎకానమీ మీద కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేసుకున్నట్టయితే బాగుంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటే నానో యూరియా ఒకదానితోనే మనము పంట పండించలేము. కొంతవరకు యూరియా, రసాయనిక ఎరువులు, యూరియా మోతాదును తగ్గించుకోవడానికి ఈ నానో యూరియా అనేది కొంత సహకరిస్తుంది కాబట్టి ఈ వాడకాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని నా వైపు నుంచి తెలియజేస్తున్నాను.
1: రైతుల ఆలోచన ధోరణిలో ఎప్పటికీ కూడాను పంట దిగుబడిపైనే ఉంటుంది. ఒక రైతు ఇన్ని బస్తాలు తీశాడు ధాన్యం వచ్చింది అనేది ఉంటుంది, కానీ అతని భూస్వభావం, అక్కడ వాతావరణ పరిస్థితి, అక్కడ నీటి స్వచ్ఛత, ఇది కూడా పంటకి దోహదం చేసిందని గమనించరు. అతను తీశాడు, నేను కూడా తీయాలి అనే మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా.
0: తప్పకుండా. అందుకే ఈ మధ్యకాలంలో పంట ప్రణాళిక, భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని క్వింటాల వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
1: ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి రైతుల నుంచి సపోర్టు, ఎలా వాళ్ళ పంటని దిగుబడి పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఎన్నో రకాల స్కీమ్స్, FOM ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూ, ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించడం, కొంతమంది రైతులను ఎంపిక చేసి వారి క్షేత్రాలని మిగతా రైతులను తీసుకెళ్లడం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అన్ని రకాలుగా రైతులను అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ని తీసుకొచ్చి వారి రైతులను చైతన్యపరచడం, రైతులు మార్పు వైపు వారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని విషయాలు వారు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి రేపు తప్పకుండా అన్నిటికీ సహకరిస్తారని మా వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తాం.
1: బాగుందండి. ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులకి ఎప్పటికప్పుడు వెన్నుదొన్నుగా ఉంటూ వారికి అవగాహన కల్పించడం, భూ పరీక్షలు అన్ని కూడా మీరు దగ్గరుండి మరీ చేపిస్తున్నారు. మరి మున్ముందు రైతులు మీ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేస్తూ పంటలపైన అధిక దిగుబడి సాధిస్తారనేసి ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. చాలా చక్కటి విషయాలు మా రైతులకు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా MCA చిత్రం కోసం కార్తిక్ దీపికా పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్.

0: శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు స్నేహితుడు ఆ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. సంగీతం శివరామ శంకర్, సాహిత్యం భాషశ్రీ.

0: పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి

0: ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు ఓజీ చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు శృతి రంజని, ఎస్ తమన్, కళ్యాణ్ చక్రవర్తి. సంగీతం ఎస్ తమన్, సాహిత్యం కళ్యాణ్ చక్రవర్తి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఈగ చిత్రం కోసం విజయప్రకాష్, దీపు, ఎల్వి రేవంత్ పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం అనంత శ్రీరామ్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుస్మాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఉప్పెన చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు జావేద్ అలీ, సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా ఏమాయ చేసావే చిత్రం కోసం చిన్మయి దేవన్ ఏకాంబరం పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం అనంత శ్రీరామ్.

మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. గత 12 ఏళ్లలో జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28న ప్రసారమవుతుంది.

0: వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలో సంభవించిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు లక్షలాది మంది పౌరుల జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ఈరోజు సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. సుపరిపాలనకు ప్రజల విశ్వాసమే అతిపెద్ద ఆస్తి అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో సుపరిపాలన, ప్రజా సంక్షేమం, పేదల జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పుల ప్రయాణాన్ని పీయూష్ గోయల్ రాసిన వ్యాసం వివరిస్తోంది. లక్నోలోని అలీగంజ్లో ఒక కోచింగ్ సెంటర్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయపడ్డారు. ఆ భవనంలో కోచింగ్ సెంటర్తో పాటు గేమ్ జోన్, షోరూంలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని నరేంద్ర మోదీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక యంత్రాంగం, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం సిఐఎస్ఎఫ్ జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిఐఎస్ సిబ్బంది దేశ ఆర్థిక వృద్ధిని పరిరక్షించే సైనికులని పేర్కొన్నారు. వేలాది మంది సిబ్బందికి, వారి కుటుంబాలకు సిఐఎస్ఎఫ్ అందిస్తున్న ప్రాజెక్ట్ మన్ కౌన్సిలింగ్ సేవలను ఆయన ప్రశంసించారు. సైనికుల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన పలు ప్రధాన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, సంక్షేమ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: ఆయుష్మాన్ సిఏపీఎఫ్ యోజన ఔర్ సిఏపీఎఫ్ ఐఎంఎస్ కే మాధ్యమ సే జవానో ఔర్ ఉన్కే ఆశ్రితం కో క్యాష్లెస్ ఔర్ విశ్వస్తరీయ స్వాస్థ్య సేవా మిల్ రహీ హై. కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ కే మాధ్యమ సే మిల్నే వాలే సామానో పర్ 50% జిఎస్టీ కి ఛూట్ దేకర్ లాఖో పరివారం కో ఆర్థిక రాహత్ పహుంచాయి గయి. జులై 2025 మే గృహ మంత్రాలయ నే ఏక్ బహుత్ హీ సంవేదనశీల్ నిర్ణయ లియా కి యది కోయీ జవాన్ డ్యూటీ కే దౌరాన్ అప్నా కోయీ అంగ్ కో దేతా హై యా వికలంగ్ హో జాతా హై तो उसे सेवा से बाहर नहीं किया जाएगा. वे सेवा निवृत्ति तक पूरी गरिमा, फजरत के अवसरों और लाभों के साथ सेवा में बने रहेंगे.
0: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అధ్యక్షతన ఈ సమావేశం 2 రోజుల పాటు జరగనుంది. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాలు ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మీద ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వ సారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పర్యాటకం, ఆతిథ్య రంగం అభివృద్ధి లక్షలాది మంది ప్రజల జీవితాల్లో పరివర్తనకు ఒక సాధనమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ పేర్కొన్నారు. పర్యాటక, ఆతిథ్య రంగ ప్రతినిధులతో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంటరాక్టివ్ సెషన్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలను కల్పిస్తోందని ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 00 నెంబర్కు

0: లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్ వేలం పోర్టల్ను ప్రారంభించనున్నారు. వేలం ప్రక్రియలో పారదర్శకత, సామర్థ్యం, కార్యకలాపాల సౌలభ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పోర్టల్ ఒక ముఖ్యమైన ముందడుగని సహకార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రైతులు, భాగస్వాముల ప్రయోజనాల దృష్ట్యా వేలం సంబంధిత కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, నాఫెడ్ పనితీరును మెరుగుపరచడానికి ఒక డిజిటల్ వేదికను అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పాటు అమిత్ షా అనేక ముఖ్యమైన డిజిటల్ రైతు కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని వెల్లడించింది. ఈ డిజిటల్ సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకార్ సే సమృద్ధి దార్శనికతకు సాంకేతికత, పారదర్శకత, రైతు కేంద్రీకృత సంస్కరణల ద్వారా సహకార సంస్థలను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు అనుగుణంగా ప్రారంభం కానున్నాయని పేర్కొంది. శశిధరూర్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం వ్యూహాత్మక సరిహద్దు భద్రత, విదేశాంగ విధాన సమస్యలను సమీక్షించేందుకు జమ్మూకాశ్మీర్, లడక్లలో 4 రోజుల అధ్యయన పర్యటనను ఈరోజు ప్రారంభించింది. సరిహద్దు నిర్వహణ, సరిహద్దు ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితిపై ప్రత్యక్షంగా అవగాహన పొందేందుకు ఈ నెల 25వ తేదీ వరకు జమ్మూ, శ్రీనగర్, కార్గిల్, లేహ్లలో ఈ సంఘం పర్యటిస్తుంది. ఈ కమిటీ భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవల పరిణామాలు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే ముప్పులను పరిశీలిస్తుంది. ఇది భారత్ చైనా సంబంధాలు, తూర్పు లడక్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పరిస్థితిపై కూడా దృష్టి సారిస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లోని స్థానిక నివాసితులతో సంభాషించడంతో పాటు సీనియర్ పౌర సైనిక అధికారులతో ఈ కమిటీ సభ్యులు చర్చలు జరుపుతారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,802 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 292 పాయింట్ల లాభంతో 70,094 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్లు లాభపడి 24,102 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.70 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79.17 వద్ద కొనసాగుతుండగా బంగారం అవున్స్ $4,210 వద్ద ట్రేడ్ అవుతోంది. ఓడల రీసైక్లింగ్లో భారత్ 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ ఓడల రీసైక్లింగ్లో భారతదేశ వాటా 2024లో 30% నుండి 2025 నాటికి 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ 2024లోని 1.86 మిలియన్ స్థూల టన్నుల నుండి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు గణనీయంగా పెరిగిందని, ఇది దాదాపు 60% అధికమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీన ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా ఎవడో చిత్రం కోసం కార్తిక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: చిత్రకుసుమలు కార్యక్రమంలో ఇప్పుడు పుష్పటు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్,

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికా.

0: ఈ శ్రవ్యవేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఎందుకంటే ప్రేమంటా చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు హరిహరన్, కెఎస్ చిత్ర, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, సాహిత్యం రామ్ జోగయ్య శాస్త్రి.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా జల్సా చిత్రం కోసం కృష్ణకుమార్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐ యామ్ అనుజా కుమార్ విత్ న్యూస్ అట్ 9. The headlines. Massive fire at Lucknow Coaching Center in Uttar Pradesh claims lives of 15 people. Chief Minister Yogi Adityanath orders high-level inquiry. Prime Minister Narendra Modi says India is world's fastest growing economy and emerging as a reliable global power. 6 Lok Sabha MPs from Shiv Sena UBT join Eknath Shinde-led Shiv Sena. Indian Railways approves deployment of automatic train protection system Kavach on 631 route kilometers of East Coast Railway.

ఇప్పుడు గుండమ్మ కథ చిత్రం నుండి ఒక పాట వింటారు. పాడినవారు ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల. సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు. సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

ఇప్పుడు అమెరికా అమ్మాయి చిత్రం కోసం జి ఆనంద్ పాడిన పాట వింటారు. సంగీతం జికె వెంకటేష్, సాహిత్యం మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు పెద్దరాయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం సాలూరి కోటేశ్వరరావు, సాహిత్యం శ్రీహర్ష.

ఇప్పుడు సప్తపది చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి.

ఆపాత మధురాలు కార్యక్రమంలో ఇప్పుడు మాయాబజార్ చిత్రం నుంచి ఒక పాట వింటారు. పాడినవారు ఘంటసాల పీలీల, సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు, సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

ఆపాత మధురాలు పాత సినిమా పాటలలో కార్యక్రమంలో చివరగా మాంగళ్య బలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం మాస్టర్ వేణు, సాహిత్యం శ్రీశ్రీ.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మీరింతవరకు ఆపాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గార్ల గాత్ర యుగళం వింటారు. కెవి కృష్ణ వైలిన్, ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీరా సహకారం అందిస్తారు. ముందుగా రంగనాథుడే సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన, రూపకతాళం.

సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పెళ్ళయ్య రచన విన్నారు. ఇప్పుడు నీ సరిసాటి కళ్యాణి రాగంలో పొన్నయ్య పెళ్ళయ్య రచన రూపకతాళం.

కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దీన రక్షక అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపకతాళం.

కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దీన రక్షక అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపకతాళం.

ఇంతవరకు అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గార్ల గాత్ర యుగళం వింటూ ఉన్నారు. కెవి కృష్ణ వయలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్ కుమార్ కంజీరా సహకారం అందిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కలియుగమున సహాన రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన మిశ్రచాపు తాళం.

సహానా రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన విన్నారు. చివరిగా కాపీ రాగంలో తిల్లానా చిన్నయ్య రచన ఆదితాళం.

0: మరింతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గారుల గాత్ర యుగళం విన్నారు. కెవి కృష్ణ వైలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీర సహకారం అందించారు. ఈ శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 11 గంటలు. వార్తా
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 10 సెకండ్లు. ఇతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 గంటలకు మా ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.

0: లైన్ ఎస్ నెంబర్ 1 అండి. నా వాయిస్ వస్తుందా? ఓకే, మీరు మాట్లాడండి.
1: హలో.
0: రైట్, ఓకే. ఇంకో నెంబర్ టెస్ట్ చేస్తాను.

0: సింగ్ అండి.
1: హలో,
0: ఓకే కదా?
1: ఓకే సార్, మీ వాయిస్ వస్తుంది, నా వాయిస్ వస్తుంది మీకు?
0: వస్తాను.
1: రైట్
0: రైట్ రైట్, ఓకే అండి.